ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 3వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 బైబుల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీరామదాసు కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో మామిడి ఎగుమతికి మేలైన పద్ధతుల గురించి కొన్ని వివరాలు. 7:00 పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రామ్ గోపాల్, ప్యాడ్స్ శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:40 స్తుతిమాల క్రీస్తు భక్తిగీతాలు. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మల్లెల తేజస్వి గారి వయోలిన్ వాద్య కచేరి. వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ మృదంగం, శ్రీ ఎం చంద్రకాంత్ ఘటం. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కంఠాభరణం నాటకం, రచన స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు, నిర్వహణ శ్రీ కె చిరంజీవి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో క్రీడాకారులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ అంశం గురించి స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ డాక్టర్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ ZPHS విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈరోజు 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా నాటకం ఒక నటన నాటకం, రచన సూరంపూడి శ్రీదేవి గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం పరశురాములు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్

సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో చౌడు నేలలను సారవంతం చేయడం ఎలా, ఈ అంశం గురించి కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగు గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రామ్ గారి ప్రసంగం. అనంతరం సమగ్ర సస్యరక్షణ నిర్వహణ గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఆర్ సతీష్ గారి ప్రసంగం. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో నీరజ్ మిశ్రా గారి సితార్ వాద్య కచేరీ. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మల్లెల తేజస్వి గారి వయోలిన్ వాద్యక చేరి వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ మృదంగం, శ్రీ ఎం చంద్రకాంత్ ఘట్టం. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:35

0: Minister Dr. S. Jaishankar is embarking on an official visit to Jamaica, Suriname, and Trinidad and Tobago, which will continue till 10th of this month. These countries share a special connection with India owing to the presence of Girmitia communities. External Affairs Ministry said in a statement that during the visit, Dr. Jaishankar will meet with the leadership of the three countries. The discussions with his counterparts will cover the entire gamut of bilateral relations as well as regional and global issues of mutual interest. This visit is envisaged to continue the momentum of India's political engagements with Jamaica, Suriname and Trinidad and Tobago and boost the long-standing and friendly relations with these countries, reflecting mutual commitment to South-to-South cooperation and development. In IPL cricket, Chennai Super Kings defeated Mumbai Indians by 8 wickets at M.A. Chidambaram Stadium in Chennai last night. Mumbai Indians had set a target of 160 runs for Chennai Super Kings. Chasing the target, Chennai Super Kings scored 160 for the loss of 2 wickets in 18.1 overs. Earlier, Mumbai Indians made 159 runs for 7 in stipulated 20 overs. The India Meteorological Department has forecast heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Kerala, Mahi, Nagaland, Manipur, Mizoram, Tripura, Sub-Himalayan West Bengal, Sikkim, Tamil Nadu, Puducherry and Karaikal today. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram ippudu samayam 6 gantala 10 nimshalu. బైబుల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బ్యూలా గారు.
2: ఆకాశవాణి శ్రోతలకు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్న అంశం గురించి తెలుసుకుందామండి. ఇంకొక రకంగా చెప్పాలి అనంటే స్పీక్ లైఫ్ అంటాం, జీవాన్ని ప్రవచించడం అన్నమాట. మత్తయి 14:28-31 ప్రకారంగా అక్కడ చూస్తే గనక పేతురు నీటి మీద నడుస్తూ ఉంటాడు. చాలా మందికి ఇది తెలుసు కదా, కానీ ఇది నిజముగా మనం గమనిస్తే మన ఊహకు మించినది. ఎలా నడవగలుగుతున్నాడో తెలియదు. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా దీని గురించి చదివినా విన్నా అర్థం కాదు, పైగా మతిపోతుంది, భయం కూడా కలుగుతుంది. అందుకే అంటాం కదా, శరీరానుసారంగా ఒకవేళ ఆలోచిస్తే ఆత్మ విషయాలు మనకు అర్థం కావు, పంచేంద్రియాలకు కూడా అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో అని కూడా. అందుకే పేతురు కూడా భయపడి, అంటే వెనక్కి అలలను చూసినప్పుడు వెనక్కి తిరిగి చూసి భయపడతాడనమాట. భయం మొదలైంది, ముందుకు వెళ్తానా లేదా మునిగిపోతానా అని చెప్పి. అంటే భయము ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ప్రభువుని చూస్తూ నడిచినంతసేపు చక్కగా ముందుకు సాగాడు. ఎప్పుడైతే అలలు రావడాన్ని వెనక్కి తిరిగి చూశాడో మైండ్ ఏం సిగ్నల్ ఇస్తుందంటే ఇది సాధ్యం కాదు అని చెప్తుంది. అప్పుడు మునిగిపోవడం స్టార్ట్ అయింది. ప్రభువా అని కేకలు వేస్తే ప్రభు రక్షిస్తాడు అని కూడా తెలుసు. కానీ పేతురుతో ఏసయ్య ఏమంటాడంటే, అల్పవిశ్వాసి ఎందుకు సందేహించితివి అని అంటాడు. అక్కడేం జరుగుతుందనంటే భయం అనేది అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందనంటే మన విశ్వాసం నుండి తొలగిపోవడానికి చాలా చాలా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అప్పుడు జయకరమైన జీవితాన్ని జీవించలేము. కాబట్టి ఈ భయాన్ని జయించాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుందంటారు, మరి వినుట ద్వారా వస్తుంది. మరి ఏం వినాలి? ఏం వినుట ద్వారా అంటే వాక్యం వినడము, వాక్యాన్ని చదవడము, దాన్ని ధ్యానించడము, ధ్యానించిన దాని గురించి మనం ప్రార్థించడం. ఇవన్నీ చేయకపోతే తప్పు త్రోవలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక మాట, యాయీరు గురించి మనం ధ్యానిస్తే గనక అక్కడ తన కుమార్తె చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు Mark 5:22-23 గమనిస్తే ఏసయ్యను బాగు చేయమని అడుగుతాడు. ఇక్కడ మాటకు చాలా విలువ ఇవ్వాలి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎందుకనంటే అది చాలా మనల్ని ప్రభావితం చేస్తుంది. అక్కడ అడిగిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఒక అధికారి వచ్చి నీ కుమార్తె చనిపోయింది, ఇక ఏసయ్యను ఇబ్బంది పెట్టకు అని అంటాడు. కానీ అదే క్షణం అక్కడ ఒక మాట ఉంటుంది, వెంటనే ఏసయ్య నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు అంటాడు. ఇక్కడ కూడా బిలీఫ్ అంటాం కదా, అంటే మనం ఏం చూస్తున్నామో మనకు అర్థం కాదు, కానీ ఇక్కడ నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది పొందియున్నావు అని అర్థం. అంటే ఒక చిత్రాన్ని చూస్తామన్నమాట, నేను నమ్ముతున్నది అక్కడ జరుగుతుంది అని చెప్పి. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఏసయ్య చేతులుంచి ప్రార్థిస్తే స్వస్థత కలుగుతుంది అని నమ్మి ఒక ఇమేజ్ని, అంటే ఒక చిత్రాన్ని మనసులో పెట్టుకున్నాడు. కానీ అక్కడ జరిగింది వేరు. పాప చనిపోయింది, ఇక ఏమీ జరగదు అని సాతానుడు ఇంకొక ఇమేజ్ని మనకిస్తాడు. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ముందు పెట్టుకోవాలి అనంటే, ఒకవేళ సాతానుడిచ్చిందని నమ్మి మనం మోసపోతే మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకోలేమండి. ఎందుకంటే అక్కడ అంతా అయిపోయినట్టుగా అనిపించినా కూడా పరిస్థితి అలానే కనిపిస్తుంది, కానీ మనకు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే చిత్రాన్ని మన మనసులో

0: పెట్టుకుంటే గనక, ఎప్పుడైతే మనం స్వస్థత కోసం ప్రార్థిస్తామో, ప్రభువా నన్ను స్వస్థపరచు స్వస్థపరచు అని కాకుండా, నీ గాయంల వలన, సిలువలో నీవు కార్చిన దెబ్బల వలన నేను స్వస్థత నొందితిని అని ఆ చిత్రాన్ని ఊహించుకుంటే గనక, ఎప్పుడైతే మనం ప్రభు మీద దృష్టి ఉంచినప్పుడు, పేతురు ఎప్పుడైతే ప్రభువును చూస్తూ ఉన్నాడో మునిగిపోలేదు, కానీ ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితిని చూశాడో మునిగిపోవడం స్టార్ట్ అయింది. అంటే వాక్యం మీద నీ దృష్టి ఉన్నంతసేపు ఏమీ అవ్వదు. ప్రభువా నువ్వు చెప్పావు కాబట్టి ఇది నెరవేరుతుంది అని రోజు నువ్వు విశ్వాసంతో అడిగితే కనుక తప్పకుండా దేవుడు చేయడానికి చాలా చాలా ఆస్కారం ఉంటుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. అది అనుకూలంగా లేకుండా మనకు ప్రతికూలంగా ఉంటే గనక, లేదు అప్స్ అండ్ డౌన్ రిజల్ట్స్ ఉంటే గనక, వెంటనే ఏం చేస్తామంటే గూగుల్ సెర్చ్ కానీ చాట్ జీపీటీని కానీ ఏఐని కానీ అడగడము, దాంతో డిస్కస్ చేసి ఒక ఇమేజ్ నేర్పరచుకుంటాం, దాన్ని చూసి భయపడుతూ ఉంటాం. ఎలాగంటే పేతురు అలలను చూసి భయపడినట్లుగా. కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించి ఆ భయపడే ఇమేజ్ని మన కళ్ళ ముందు ఊహించుకుంటూ ఉండకుండా యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో దాన్ని మనం ఊహించుకుంటే గనక, మన జీవితంలో దేవుడు మన కోసం సిద్ధపరిచిన కార్యాలన్నింటినీ కూడా దేవుడు మన జీవితంలో పాజిటివ్గా మార్చడానికి ఎంతో ఆశపడుతూ ఉన్నాడండి. ఈ వాక్యం మిమ్మల్ని ఎంతగానో దీవించిందని ఆశపడుతున్నాను. ప్రభు నామమున మీ అందరికీ శుభములు చెప్తున్నానండి. ఆమెన్.
1: సిస్టర్ జిఆర్ బ్యూలా గారు వినిపించిన బైబుల్ సూక్తులు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీరామదాసు కీర్తనలు వింటారు.

0: ఇంతవరకు శ్రీరామదాసు కీర్తనలు విన్నారు. భక్తిరంజనే కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి.

ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి పొలం పనులు.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఈనాటి కార్యక్రమంలో మామిడి ఎగుమతికి మేలైన పద్ధతులను గురించి కొన్ని వివరాలను వింటారు.
3: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, ఇంకా పండ్ల తోటల పరిశోధన స్థానం వారు మామిడిని ఎగుమతికి మేలైన పద్ధతులు సూచిస్తున్నారు. ఈ విధంగా బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగు కలిగిన పండ్లను ఎంపిక చేసుకోవాలి. 80 నుండి 90 బ్రిక్స్ ఉన్న కాయలను ఎంపిక చేసుకోవాలి. పండ్లు కోయటకు ఉదయం 10 గంటల వరకు మంచి సమయం ఇది పాటించాలి. కాయలను 6 నుండి 7 సెంటీమీటర్ల కాడతో కోయాలి. భూమికి దగ్గర ఉన్న కాయలను 2 నుండి 3 సెంటీమీటర్ల కాడతో కొయ్యాలి. ఎక్కువ ఎత్తులో ఉన్న కాయలను చిక్కముతో కొయ్యాలి. కాడలను 2 నుండి 3 సెంటీమీటర్ ఉన్నట్లు కత్తిరించాలి. ఇక ప్లాస్టిక్ క్రేట్స్ అడుగు భాగాన కాగితాలను అమర్చి కాయలను 2 నుండి 3 వరుసలుగా ప్లాస్టిక్ క్రేట్స్లో అమర్చాలి. కోతకు ఉపయోగించిన పనిముట్లను తప్పనిసరిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. కోత తర్వాత కాయలను 6 గంటలలోపు ట్రక్కులతో ప్యాక్ హౌస్కు తరలించాలి. కాయ మీద ఉండే చర్మానికి సొన అంటుకోకుండా తప్పనిసరిగా సొనకార్చు పద్ధతి అవలంబించాలి. పరిస్థితులు వీలును బట్టి సొనకార్చు పద్ధతిని తోటలో కానీ ప్యాక్ హౌస్లో కానీ చేయాలి. క్షేత్రస్థాయిలో అయితే సొనకార్చు పద్ధతిని కోత కోసిన వెంటనే అవలంబించాలి. అలా కుదరనిచో ప్యాక్ హౌస్లో చేపట్టాలి. సొనకార్చుటకు వెదురుతో చేసిన చట్టము భూమి నుండి 4 అడుగుల ఎత్తులో 3 నుండి 3.5 సెంటీమీటర్ల ఎడములో వెదురు కట్టెలను సమాంతరంగా అమర్చాలి. దీని ద్వారా కాయలు కదలకుండా ఉంచి సొనకారిలా చేయవచ్చు. సొనకారు చట్టంపై కాయలను పెట్టే ముందు కాయలను చేతితో తీసుకుని తొడిమ భూమి వైపుకు ఉండినట్లు అమర్చుకోవాలి. తొడిమలను 0.5 నుండి 1 సెంటీమీటర్ వరకు పదునైన కత్తెరతో కత్తిరించాలి. కాయల నుండి సొన సజావుగా నేల మీదకి కారే విధంగా అమర్చాలి. ఈ విధంగా తలక్రిందులు పెట్టిన తర్వాత 2 కాయలను జాగ్రత్తగా వెదురు చట్టంగా ఒకదాని పక్కన మరొకటి అమర్చాలి. ఈ విధంగా అమర్చిన కాయలను 2 గంటల పాటు కదిలించకుండా ఉండాలి. సొనకార్చు పద్ధతులను నైపుణ్యం గల కూలీలతో మాత్రమే చేయించాలి.

వారు ధృవీకరించిన ప్యాక్ హౌస్లోనే శుద్ధి చేయాలి. 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల నీటిలో 200 ppm సోడియం హైపోక్లోరైడ్ కలిపి 2-3 నిమిషాలు కాయలను శుద్ధి చేయాలి. ఆంత్రాక్నోస్ మరియు పండు ఈగ నివారణ కొరకు కాయలను 48+0.3 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో 60 నిమిషాలు వేడి నీటిలో శుద్ధి చేయాలి. అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేయాలంటే ఇరేడియేషన్ తప్పనిసరిగా చేయాలి. ఇక గ్రేడింగ్ ప్యాకింగ్ పద్ధతి ఈ విధంగా చేయాలని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ప్యాకింగ్ చేయడానికి టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డు బాక్సులను వాడాలి. అట్టపెట్టెలపైన ఆకర్షించే బొమ్మను అవసరమైన సమాచారాన్ని పొందుపరచాలి. ఈ సమయంలో కాయలపైన చిన్న మచ్చ కానీ చిన్న దెబ్బ కానీ తగిలిన ఎడల అవి నిరాకరించబడతాయి. సరాసరి 300 నుండి 350 గ్రాములు తూగిన కాయలను గ్రేడింగ్కు ఎన్నుకోవాలి. అట్టపెట్టెల్లో 10 నుండి 13 కాయలను అమర్చుకోవాలి. అట్టపెట్టె బరువు 4.5 కిలోలు మించకుండా చూడాలి. తర్వాత పెల్లెటైజేషన్ పద్ధతిని ఈ విధంగా నిర్వహించాలని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. 12 పెట్టెలను ఒక వరుసలో ఉంచటానికి సరాసరి పరిమాణం గల చెక్కతో తయారు చేయబడిన కొమ్మ చట్టమును ఎన్నుకోవాలి. బాక్సులను 18 వరుసల వరకు అమర్చి కట్టాలి. ఈ మొత్తాన్ని కలిపి పెల్లెట్ అని పిలుస్తారు. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే వివరాలు కూడా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. గుర్తు, రకం పేరు, ప్యాకింగ్ తేదీ, నికర బరువు, నిల్వ ఉంచుటకు అవసరమైన ఉష్ణోగ్రత, దిగుమతిదారుడు కోరుకున్న అన్ని వివరాలు, ఉత్పత్తి, ఉత్పత్తి పుట్టుక, వాణిజ్యపరమైన వివరాలు అందించాలి. తర్వాత ముందస్తు శీతలీకరణ కూడా చేయాలి. ఈ పెల్లెట్ ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో శీతలీకరణ గదులలోనికి తదుపరి శుద్ధి కొరకు తీసుకుని రావాలి. తొలి శీతలీకరణ తదుపరి వెంటనే 12-13 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గాలిలో తేమ 90-90% వద్ద కాయలను శీతలీకరణ చేయాలి. శీతలీకరణ నిరంతరంగా 6 నుండి 8 గంటల పాటు చేయడం ద్వారా కాయలోని క్షేత్రస్థాయి వేడిని 12-14 సెంటీగ్రేడ్ వరకు తగ్గించవచ్చు. ఇక శీతల గిడ్డంగిలో ఏ విధంగా ఈ యొక్క కాయలను అమర్చుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలన్న వివరాలు ఈ విధంగా. శీతలీకరణ గావించబడిన పండ్లను ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో శీతల గదులలోకి తీసుకొచ్చి జాగ్రత్తగా మర్చాలి. పెల్లెట్లు 12.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 90-95% వద్ద తదుపరి రవాణా కొరకు ఉంచాలి. కాయలను రవాణా చేయు సమయంలో కనీస ఉష్ణోగ్రత 12.5 సెంటీగ్రేడ్ ఉండాలి. ఇక రీఫర్ కంటైనర్లో ఈ విధంగా అమర్చి ఎగుమతి చేయవలసిందిగా కోరుతున్నారు శాస్త్రవేత్తలు. పెల్లెట్ ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో రీఫర్ కంటైనర్లోనికి లోడ్ చేయాలి. రవాణా సమయమంతా రీఫర్ కంటైనర్ లోపలి భాగంలో తప్పనిసరిగా 12.5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఈ పెల్లెట్స్ ఓడను చేరు సమయం వరకు ఇదే ఉష్ణోగ్రత తేమ శాతం ఉండినట్లు నిత్యం గమనిస్తూ ఉండాలి. బాక్సులలో నింపబడిన కాయలను షిప్ కార్డుకు రవాణా చేయాలి. షిప్ యొక్క కార్గోలోని నేరుగా రీఫర్ కంటైనర్ను పంపాలి. విద్యుత్తును ప్రసరింపజేయుట ద్వారా కావలసిన ఉష్ణోగ్రత తేమను ఉండేలా చూసుకోవాలి. గమ్యస్థానం చేరిన తర్వాత పెల్లెట్స్లోని కాయలను 20 నుండి 25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గదులలో ఉంచి పండిన తర్వాత అమ్మకానికి వినియోగించాలి. ఇక హార్డినేట్ సిస్టంలో మామిడి తోట, మామిడి రైతును ఏ విధంగా నమోదు చేసుకోవాలి అన్న వివరాలు అందిస్తున్నారు. మామిడి ఎగుమతులకు తప్పనిసరిగా అపెడవారి హార్డినేట్ సిస్టంలో మామిడి తోట, మామిడి రైతు పేరు నమోదు చేసుకోవాలి. ఇందుకు గాను గుర్తింపు అక్షరము మరియు దానికి సంబంధించిన పాస్వర్డ్ జిల్లా ఉద్యాన అధికారికి ఇవ్వబడింది. జిల్లా ఉద్యాన అధికారి మాత్రమే మామిడి తోట, మామిడి రైతును నమోదు చేస్తారు. రైతు తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము, జిరాక్స్ ఉద్యాన అధికారికి ఇవ్వాలి. ఇక గ్లోబల్ గ్యాప్ ధృవీకరణ పద్ధతి ఏ విధంగా మనం అమలు చేస్తారు, ఏ విధంగా అమలు చేస్తారన్న వివరాలు రైతులు తెలుసుకోవాలి. గ్లోబల్ గ్యాప్ ధృవీకరణ పత్రం పొందుటకై అపెడవారు ధృవీకరించిన సంస్థల నుండి గ్లోబల్ గ్యాప్ ధృవీకరణ పత్రం పొందొచ్చు. గ్లోబల్ గ్యాప్ నెంబరు హార్డినేట్లో పొందుపరిచిన తర్వాత ఎగుమతిదారులు రైతు ద్వారా ఎగుమతి చేయగలుగుతారు. ఈ విధంగా తెలిపిన ప్రమాణాలు పాటిస్తూ వాటిని సరైన పద్ధతిలో రికార్డు

0: అక్కడ చేసి పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ మామిడిని ఏ విధంగా ఎగుమతి చేసుకోవచ్చు, తర్వాత ఎటువంటి మేలైన పద్ధతులు పాటించాలన్న వివరాలు మన రైతు సోదరుల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం వారు శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనకు తెలియచేశారు.
1: మామిడి ఎగుమతికి మేలైన పద్ధతులను గురించి కొన్ని వివరాలను విన్నారు.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాదులోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి ముఖ్యమంత్రి నిన్న చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫంక్షన్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 1వ తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని, ఇతర అంశాలపైనా సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని, 2 సంవత్సరాల్లో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గడిచిన 20 నెలల్లో కాలువల నిర్వహణ పనులకు 1,100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన నిధులతో తూడు, గుర్రపు డెక్క తొలగింపు, నీటి అడ్డంకుల నివారణ, కాలువల పూడికతీత వంటి పనులు చేపడతామన్నారు. ఈ పనులను వచ్చే ఖరీఫ్ సీజన్కు ముందే పూర్తి చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులై అన్ని కూడా పూర్తయ్యేటువంటి విధంగా 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఇ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి

0: వరకు ఈ యొక్క మే నెలంతా కూడా పనులు పూర్తి చేయాలని చెప్పి ఆ యొక్క ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నా. 397 కోట్ల రూపాయలు పనుల నిర్వహణ నిమిత్తం నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా.
1: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలమట్టాన్ని కనీసం 3 మీటర్లు పెంచడం లక్ష్యమని తెలిపారు. చెరువుల పూడిక మట్టి తొలగించడంతో 100 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పనులు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ,
2: 3 మీటర్ల ఇరిగిన వస్తే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. కరెంటు ఎప్పుడైతే తగ్గుతుందో ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భూగర్భ జలాలు పెంచుకోవాలంటే మన అందరి సమాధానం కావాలి. ఈ ప్రాంతం చుట్టుపక్కల 20-26 కిలోమీటర్లలో ఉండేటువంటి పొలాలన్నీ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ భూగర్భ జలాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మనమంతా కూడా మోటార్ వేసుకుని దాని మీద వ్యవసాయం చేసుకోవచ్చు.
1: వెనుకబడిన వర్గాల సమగ్ర సర్వేను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జీవీఎంసీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని ఎటువంటి తారతమ్యం లేకుండా సేకరించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల వారీగా జనాభా వివరాలు, ఉపకులాల సమాచారం సేకరించి భవిష్యత్తు రిజర్వేషన్ల అమలుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జనగణనలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సంచార జాతుల ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంచార జాతులకు గుర్తింపు కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంచార జాతుల అభివృద్దికి విద్య ఎంతో కీలకమని, ఇళ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు విద్యార్థులు తమ పాఠశాల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు, రీవెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లింపులు అధికారిక వెబ్సైట్లో లేక ఆన్లైన్లో మాత్రమే చేయాలని పేర్కొన్నారు. వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఈరోజు జరగనుంది. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రంలో సుమారు 70,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 28 పట్టణాల్లో సుమారు 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని ఎన్టీఏ తెలిపింది. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ రాజస్థాన్పై గల ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు రాజస్థాన్, తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడుల మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న మరో ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: అనుకోకుండా మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రాష్టంలో కాలువల నిర్వహణ, పూడికతీత పనులకు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని జలధార జలహారతి పథకంలో భాగంగా హనుమంతుని గుండం చెరువులో పూడికతీత పనులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్టంలోని సంచార జాతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: अथ वार्ताः. निर्वाचनायोगेन पश्चिमबंगालस्य फाल्टा विधानसभाक्षेत्रे सहायकमतदानकेन्द्राणि समेत्य सर्वेषु 85-200 मतदानकेन्द्रेषु पुनर्मतदानाय आदेशः प्रदत्तः. आयोगेन उक्तं यत् बुधवासरे फाल्टा विधानसभाक्षेत्रे बृहत्संख्यायां मतदानकेन्द्रेषु मतदानावधौ नैर्वाचनिकापराधः, लोकतांत्रिक प्रक्रियायां विघ्नता च जाता. अस्य मासस्य 21 दिनांके सर्वेषु मतदान केन्द्रेषु प्रातः 7 वादनादारभ्य सायं 6 वादनं यावत् नूतन मतदानं भविष्यति. मतगणना मई मासस्य 24 दिनांके भविष्यति. पश्चिमबंगाले दक्षिण 24 परगना जनपदस्य 15 मतदान केन्द्रेषु ह्यः जाते पुनर्मतदाने प्रायः 90% यावत् मतदानं जातम्. द्वयोः विधानसभाक्षेत्रयोः पुनर्मतदानं शान्तिपूर्णरीत्या सम्पन्नताङ्गतम्. निर्वाचनायोगेन सम्बद्ध निर्वाचनाधिकारिभिः पर्यवेक्षकैः च प्राप्त प्रतिवेदनानाम् आधारे पुनर्मतदानस्य आदेशः प्रदत्तः आसीत्. पश्चिमबंगाल, केरल, तमिलनाडु, असमेषु केन्द्रशासितप्रदेशे पुडुचेरी इत्यत्र सञ्जातेभ्यः विधानसभा निर्वाचनेभ्यः मतगणना श्वः भविष्यति. निर्वाचनायोगेन पश्चिमबंगाल निर्वाचनेषु केवलं केन्द्रप्रशासनस्य कर्मचारिणः मतगणनायाः पर्यवेक्षकरूपेण नियुक्ताः. निर्वाचनायोगस्य अस्मिन् निर्णये भारतस्य सर्वोच्चन्यायालयः हस्तक्षेपं कर्तुं निराकृतवान्. न्यायमूर्ति पीएस नरसिम्हा, न्यायमूर्ति जॉय मल्या बागची चेत्येतयोः पीठेन निर्देशः दत्तः यत् आयोगस्य दिङ्निर्देशानां पालनं कठोरतया भवेत्. स्नातक चिकित्सा शिक्षायां प्रवेशाय नीट यूजी इति राष्ट्रिय पात्रता सह प्रवेश परीक्षा अद्य आयोजयिष्यते. परीक्षा मध्याह्ने 2 वादनादारभ्य सायं 5 वादनं यावत् प्रचलिष्यति. नीट इत्येतस्य सूचनानुसारेण परीक्षा केन्द्रे प्रवेशानुमतिः मध्याह्ने 12:30 यावदेव भविष्यति. नीट यूजी इत्येतस्य आयोजनं राष्ट्रिय परीक्षण संस्थया स्वास्थ्य परिवार कल्याण मन्त्रालयस्य शिक्षा मन्त्रालयस्य च अनुमोदनेन स्नातक चिकित्सा शिक्षायां प्रवेशाय 2019-2020 भवति. प्रधानमन्त्री नरेन्द्र मोदी डॉक्टर आर बालासुब्रह्मण्यम इत्येतस्मै, डॉक्टर जोरम अनिया इत्यस्यै च नीत्यायोगस्य पूर्णकालिक सदस्यत्वेन नियुक्त्यर्थं शुभकामनां प्रदत्तवान्. सामाजिक संचार

0: पटले एकस्मिन् संदेशे श्रीमोदिना उक्तं यत् तयोः समृद्धानुभवः विभिन्न प्रकरणेषु गहनः अवबोधः नीति निर्माणं सुदृढं करिष्यति। असौ विश्वासं प्रकटितवान् यत् तयोः योगदानेन विभिन्न क्षेत्रेषु नवाचारः विकासः च वर्धिष्येते इति। विदेशमन्त्री डॉ एस जयशंकरः जमैका सूरीनाम त्रिनिदाद टोबैगो चेत्येतेषाम् आधिकारिक यात्रायै प्रस्थास्यति। एषा यात्रा अस्य मासस्य दशदिनांकं यावत् प्रचलिष्यति। गिरमिटिया समुदायानाम् उपस्थितेः कारणादेव एतेषां देशानां भारतेन सह विशिष्टः सम्बन्धः अस्ति। विदेशमन्त्रालयेन स्वीये वक्तव्ये उक्तं यत् यात्रावधौ डॉ जयशंकरः त्रिदेशानां नेतृत्वैः सह मेलनं करिष्यति। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां चेन्नईस्थे एमए चिदम्बरम क्रीडांगणे चेन्नई सुपर किंग्स दलेन मुंबई इंडियंस दलम अष्टस्तोभि पराजितम्। हैदराबादस्य राजीव गांधी अन्ताराष्ट्रिय क्रीडांगणे मध्याहने सार्धत्रिवादने सनराइजर्स हैदराबाद दलम कोलकाता नाइट राइडर्स दलम सम्मुखीकरिष्यति। तत्रैव अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे सायं सार्धसप्तवादने गुजरात टाइटन्स दलम पंजाब किंग्स दलम सम्मुखीकरिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీవై సంతోష్ కుమార్.
2: రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యమని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లిలో గోదావరి ఖని మంథని ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. రాజ్యాంగం రచనలో అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్కు సూచించారు. రబీ ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్దం చేసినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధారించామని, ఈ నెలలో కొనుగోళ్లు ప్రారంభించి మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా బురహాన్మియాపేటలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తోందని, రైతులతో పాటు అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తోందని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు భాగస్వాములు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని డైరెక్టర్ జనరల్ పోలీస్ శివధర్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన డీజీపీ మాట్లాడుతూ, ఐబీ కాలనీలో 12.29 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏఆర్ పోలీస్ అధికారులు సిబ్బంది క్వార్టర్లను ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయన్నారు. వాటిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వచ్చే వానకాలం సీజన్కు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, తెలంగాణకు యూరియా ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్లో ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆర్ఎఫ్సీఎల్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి నిల్వలు సరఫరాలో సమన్వయం పాటించాలని ఆయన సూచించారు. కోల్బెల్ట్ వాసులకు త్వరలోనే క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఈ మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ అన్నారు. గోదావరి ఖని ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన క్యాత్ ల్యాబ్ విభాగాన్ని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో కలిసి ఆయన పరిశీలించారు. గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించడం, చికిత్స చేయడంలో ఈ విభాగం కీలకంగా పనిచేస్తుందని అన్నారు. క్యాత్ ల్యాబ్ తో పాటు కార్డియాలజిస్టులు, ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలో నిర్వహించిన మున్సిపల్ స్థాయి ప్రజాపాలన,

0: ప్రగతి ప్రణాళిక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్, వడ్డీ లేని రుణాలు, ఇలా అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. వీటి అమలులో లోపాలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని తెలిపారు. సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. రామగుండంలో క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు విశేష సేవలు అందుతాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రభుత్వ సహకారంతోనే చిన్న ఆసుపత్రి నుంచి బోధనాసుపత్రి వరకు గోదావరి కని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి చెందిందన్నారు. 23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని కలెక్టర్ శ్రీహర్ష, మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్పొరేట్ కు ధీటుగా జిల్లా ఆసుపత్రిలో సేవలందిస్తున్నారని బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండి సతీష్ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా 4 రాష్ట స్థాయి అవార్డులందుకున్న పెద్దపల్లి డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ ను జేఏసీ ఆధ్వర్యంలో సత్కరించారు. పేద రోగులను దృష్టిలో ఉంచుకుని వారికి ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారని జిల్లా ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. హైదరాబాద్ లో జరిగే శస్త్ర చికిత్సలను సైతం జిల్లా కేంద్రంలోనే విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
1: పెద్దపల్లి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ వై సంతోష్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని 15 పోలింగ్ బూత్లలో నిన్న నిర్వహించిన రీపోలింగ్లో దాదాపు 90% పోలింగ్ నమోదైంది. ఈ రీపోలింగ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు నిర్వహిస్తారు. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు వారికి సహకరిస్తారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నిఘా పాటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈరోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల నాయకత్వంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్రంగా చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్కు ఈ 3 దేశాలతో కొనసాగుతున్న

రాజకీయ సంబంధాలకు మరింత ఊతమివ్వడంతో పాటు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది. సూరత్లో నిన్న ముగిసిన వైబ్రాంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 353,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

0: తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత కలను సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా అన్నారు.
1: आपदा को हम अवसर में बदले, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाए, इस पर हमको ध्यान देने की जरूरत.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. అలాగే లద్దాఖ్, జమ్మూకాశ్మీర్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో ఢిల్లీ, బీహార్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాయలసీమ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్లో పగటి సమయాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి మే 10న సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ద రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రజలకు సేవలందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వోద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయ్మాల్యా బాక్చిలతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పును తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదెబ్బగా భావించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కోర్టును ఆశ్రయించింది. నీట్ యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష 2:30 ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసీయు, అత్యవసర విభాగాలు, న్యూరో సర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేయడానికి ఇది దోహదపడుతుంది. స్ట్రోక్, తలకు తగిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతరం సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్

0: ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలోని 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో ఈ నెల 10వ తేదీ వరకు పర్యటిస్తారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి. పాటంటే మనం వింటే. రచన శ్రీ పివి రామ్ గోపాల్. సంగీతం డాక్టర్ మండపాక శారద గారు. గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు. వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. వినండి పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

పాటంటే మనం వింటే ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రాంబాబు, ప్యాడ్స్ శ్రీమతి మండపాక శ్రీదేవి గారు, వీణ శ్రీ వి మల్లేశ్వరరావు, ఫ్లూట్ శ్రీ బి ధనుంజయ్, తబలా. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ముందుగా RRR చిత్రం కోసం ప్రకృతి రెడ్డి పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం MM కీరవాణి.

ఇప్పుడు వినండి మనం చిత్రం కోసం మాస్టర్ భరత్ బృందం పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:35. స్తుతిమాల క్రీస్తు భక్తిగీతాలను వింటారు.

0: Rainfall over some parts of northeastern and peninsular India. Central plains to witness thunderstorms and lightning today. And Madhya Pradesh pole vaulter Kuldeep Kumar breaks national record at Bhubaneswar. And with that, we end the morning news. Have a great day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మల్లెలు తేజస్వి గారి వయోలిన్ వాద్య కచేరీ, వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ, మృదంగం శ్రీ ఎం చంద్రకాంత్, ఘట్టం. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:35. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కంఠాభరణం నాటకం రచన స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు, నిర్వహణ శ్రీ కె చిరంజీవి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో క్రీడాకారులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ అంశం గురించి స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ డాక్టర్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో ఇబ్రహీంపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈరోజు 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా నాటకం ఒక నటన నాటకం రచన సూరంపూడి శ్రీదేవి గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ. చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీగడ్డం పరశురాములు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో చౌడు నేలలను సారవంతం చేయడం ఎలా, ఈ అంశం గురించి కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగు గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రామ్ గారి ప్రసంగం. అనంతరం సమగ్ర సస్యరక్షణ నిర్వహణ గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఆర్ సతీష్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 రవి వాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో నీరజ్ మిశ్రా గారి సితార్ వాద్య కచేరీ. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:35 కావస్తోంది. ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మల్లెల తేజస్వి గారి వయలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ మృదంగం, శ్రీ ఎం చంద్రకాంత్ ఘటం. కార్యక్రమంలో ముందుగా రుద్రప్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షిత రచన గణనాయకం ఆదితాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మల్లెల తేజస్వి గారి వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ మృదంగం, శ్రీ ఎం చంద్రకాంత్ ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాయా మాళవ గౌళరాగంలో త్యాగరాజస్వామివారి కృతి తులసీ దళములచే రూపకతాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో ఇంతవరకు మల్లెల తేజస్వి గారి వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం శ్రీ సిహెచ్ రామకృష్ణ, మృదంగం శ్రీ ఎం చంద్రకాంత్ ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీయాంజనేయం చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు వినండి సూర్యవంశం చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. గీత రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం SA రాజ్కుమార్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నువ్వు వస్తావని చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. చంద్రబోస్ రచన, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు వినండి, రంగ్దే చిత్రం కోసం శ్వేతామోహన్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురిని రెస్క్యూ టీంలు రక్షించాయి. వివేక్ విహార్ ఏరియాలోని ఒక నివాస సముదాయంలో ఏసీ పేలడంతో ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక పోలీసు వర్గాలు తెలియజేశాయి. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆధునిక వైద్యం, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్గా మారిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మెడికల్, వెల్నెస్, టూరిజం భారత్ మోడల్కు 2 బలమైన స్తంభాలుగా ఉన్నాయని పేర్కొంది. ప్రసార భారతి చైర్మన్గా ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ముందుగా

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: కంఠాభరణం రచన స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు. రేడియో అనుసరణ శ్రీ కురుమెళ్ళ వెంకట్రావు. నటీనట వర్గం సోమావధాని డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి. వెంకట శాస్త్రి శ్రీ కెఎస్కే వెంకటేశ్వర్లు. పిచ్చి రామశాస్త్రి శ్రీ కె చిరంజీవి. కృష్ణారావు పంతులు శ్రీ ఎర్రన్నేని చంద్రమౌళి. సుబ్బిశెట్టి శ్రీ మాడా వెంకటేశ్వరరావు. ఆసుకవులు రామన్న లక్ష్మణ శ్రీ పి సుబ్బారావు శ్రీ పి రమణారెడ్డి. నవాబు శ్రీ జె సిద్దప్పనాయుడు. రంగాచారి శ్రీ విసిహెచ్ సుబ్రహ్మణ్యం. శ్రీనివాసరావు శ్రీ జివి రామమూర్తి. శంకరశాస్త్రి శ్రీ కెఎస్ రామచంద్రమూర్తి. సూరయ్య శ్రీ వి సత్యనారాయణ. కామయ్య శ్రీ ఆర్వీఎస్ రామస్వామి. సుబ్బలక్ష్మి శ్రీమతి ఎన్ శారదా శ్రీనివాసన్. బంగారమ్మ శ్రీమతి ఎంజి శ్యామలాదేవి. సుందరి శ్రీమతి కె హైమావతి. నిర్వహణ చిరంజీవి. కంఠాభరణం నాటకం.
2: మీ నాటకం వెర్రి చూస్తుంటే నవ్వు వస్తోంది. ఏమిటి, నాటకంలోనికి వెళ్దామంటున్నారా? మీ అబ్బనాడు మీ తాతనాడు ఎప్పుడైనా అలా జరిగిందని విన్నారా? మన ఆచారం ఏమిటి, మన నిత్యకర్మ ఏమిటి, మన ఇంట్లో ఆడువారేమిటి, మగవారేమిటి, వీధి గుమ్మం దాటి పదచలనం ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు కర్మంజాలక యాత్రా మార్గంగా ఈ పట్టణం రావాల్సి వచ్చింది గాని. వెంకట శాస్త్రి, మీ ఆడవాళ్ళెవ్వరూ ఊరిలో లేకపోవటం వల్ల మీ ఇల్లంతా మా స్వాధీనంలో ఉంచాం. అంతేగాని మరెప్పుడైనా వీధి గుమ్మం దాటి వచ్చావా? ఇరిగాలకి ఇక తప్పదు కదా అని సంవత్సరానికి 4 పర్యాయాలు మాత్రం అంతే. నీవు, నువ్వు చూస్తావే సుబ్బలక్ష్మి, నువ్వు ఇదిగో అవునే, నువ్వు శివరాత్రి మూసివాయనాలకు తప్ప మరెప్పుడైనా వీధి ఎరుగు దాటిపోయావా? ఇంతెందుకు? మహారాజు గారి కోటలో ఎన్ని శుభకార్యాలయ్యాయి? పట్టుమని ఒక్కదానికైనా పైన ఉత్తరయం ధరించి బయలుదేరానా? అంగవస్త్రం వేసుకోవటం, ఆద్దికం దగ్గర కూర్చుని యథావిధిగా పూతిక పొల్లంత వార లేకుండా జరిపించటం, అంతే మన పని. దానికి ఆభ్యాసంతో పని లేదు.
3: ఆహ్వానమని కాబోలు మీ అభిప్రాయం, మీ వాగ్దోషములు దిద్దలేక చచ్చుచున్నాను.
4: అవునులేండి, జాము రాత్రివేళ ఇప్పుడు ఈ తద్దినాల ప్రశంస ఎందుకు? చాలా బాగా ఉంటుందట. ఇదిగో ఓయ్, మీ మరదలు సుబ్బలక్ష్మి చూడాలని అంటోంది. తల చెడినది మొదలు గుమ్మం దాటి ఎరగదు, వేడుక పడుతోంది.
2: తల ఇంకా చెడకుండా ఉన్నదానివి నువ్వు మాత్రం గుమ్మం దాటి ఎరుగుదువా? మన ఇంట్లో మట్టుకు మహాలక్ష్మీ సమానులకి గంగ

0: భాగీరథి సమానులకి భేదం అన్న మాట నా చెవిరి పడకూడదు. ఆ నా ఘటంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ నిష్ట మాత్రం నిలుపుకుంటాను. తర్వాత అంటావా బ్రహ్మశ్రీలు గంగా భాగీరథి సమానులైనా సరే, గంగా భాగీరథి సమానులు సౌభాగ్యవతులైనా సరే.
1: అక్క బంగారమ్మా, నా మీద పెట్టవద్దమ్మా. నేనే చూడాలని దేవులు అడటం లేదమ్మా. వేడుక నాకు మాత్రమేనా, నీకు మాత్రం లేదా ఏమిటి?
2: ఒక్క నీకు నాకే కాదమ్మా, ఊళ్ళో ఉన్న అమ్మలక్కలందరికీ ఉంది. ఉండదా అమ్మా, సాటి ఆడది వచ్చి ఏవో మగవారు చేయలేని వింత పనులు చేస్తుంటే ఈ రోజున ఆమె గ్రామంలో పంచిపెట్టించిన కాగితం ఎంత పెద్దదిగా ఉందో వెంకటశాస్త్రి, నువ్వు చూడలేదా?
0: నా గావంచా అంతకంటే పెద్దది. కాగితం గొప్ప మరెవరి వద్దనైనా చెప్పండి, గాని నా వద్ద మాత్రం చెప్పకండి. ఈ దిక్కుమాలిన కాగితాలతో గ్రంథాలు చేయటం చేతే సదాచారానికి చదువుకి దూరమని అక్షర స్వీకారాన్నే పరిచయించాను.
3: అక్షర స్వీకారం అయ్యా?
2: ఇదిగో ఓయ్ చూడండి.
0: ఉసే ఇంటిదానా, ఇంకా నాటకంలోకి వెళ్తామని చెప్పకు.
2: అది నాటకం కాదు, దానిలో వేషాలు ఏమీ లేవు వెంకటశాస్త్రి. దాని పేరేమిటి?
3: సర్కసు.
2: వెంకటశాస్త్రి, ఆ కాగితం ఒక్కసారి చదివి ఆయనకి వినిపించు. ఇదిగో ఓయ్, ఆ సర్కస్ లోని ఆమె తల వెంట్రుకలకు రాయి కట్టుకుని ఎత్తుతుందట.
0: మా మేనత్త గోడలు గొంతుక్కి పెద్ద రాయి కట్టుకుని దిగింది గోదావరిలో. విశేషం ఏమిటంట?
1: బావగారు చాలండి మీ మాటలు మీరున్ను. ఆమెకి ప్రజలు కనకవర్షం కురిపిస్తున్నారు.
0: సుబ్బలక్ష్మి, నీ శక్తి నీవు ఎరక్కుండా ఉన్నావు. ఆ తిరకాసులో ఆవిడ
3: తిరకాసు కాదు, సర్కసు సర్కసు.
0: సుబ్బలక్ష్మి, ఆరు కుంచాలు వారే గుండిగా గాడిపోయి మీద నుంచి అవలీలగా ఎడంచేత్తో నువ్వు ఎన్నిసార్లు సునాయాసంగా ఎడవలేదు. నీ మీద దేవతలు పుష్పవృష్టి కురిపింపవలసింది. నీకు తల వెంట్రుగల్ని చేయి కాదు గాని వెంట్రుక్కి ఓ రాయి వేలాడగట్టుకుని ఒంటిగాలి భరతం ఆడగలవు. వెంకటశాస్త్రి, సుబ్బలక్ష్మి నాకు మరదలు.
3: మీరు మా ఇంట్లో బస చేసిన 2 రోజుల నుంచి ఆ మాత్రమే తెలుసుకోలేకపోయానా?
0: దీనికి 10వ ఏటే వివాహమైంది. దీని భర్త చదువుకోవడానికి నవద్వీపానికి పోయాడు. అతను వెళ్ళాక 12 సంవత్సరాలు చూశాను, తిరిగి రాలేదు. ఇంకా ధర్మశాస్త్రం అంగీకరించదని నిశ్చయించి మా బావమరదులు వద్దు వద్దు అంటూ ఉంటేనే ఈ కుర్రదాన్ని ఓ రోజున రేవు వద్దకు తీసుకువెళ్లి శుద్ధంగా పరిశుద్ధంగా

0: పట్టుకుని స్వయంగా రోమఖండనం చేయించి చటుక్కున టీవీ షో వచ్చారు.
1: అయ్యయ్యో ఎంత పని చేశారు. హరిహరి హరిహరి.
2: అక్క మనకి వేళ అయిపోతుంది, ఈ రాత్రి తప్పకుండా పోవాలి.
3: ఇదిగో ఓయ్, మా మాట ఏమిటి చెప్పారు?
0: అక్క చెల్లెళ్ళిద్దరు శంకరా అని పంచబాళిలో పడుకోండి. వెంకట శాస్త్రి, నేను పోయి అగ్నిగదిలో నడుము వలుస్తాను.
2: నీ మగడు వట్టి చాందసపు ముండగొడుకు నిన్నేమంటాడు? నేనొక్కతినే పోతాను, నువ్వు రావద్దమ్మా.
3: అయినా నిన్నొక్కతినే పంపుతానా? ఏమైతే అయింది, ఒక్క పావుగింట పడుకుని విడదాన్రా.

0: ఇదిగో వారి డబ్బుల చప్పుడు ఈ వైపుననే వినబడుతుంది.
1: కాదే, ఈ వైపు ధ్వనియే అటు వినపడుతోంది. ఇటు పోదాన్రా.
0: అయ్యయ్యో, ఇది ఇదివరకు మనం వెళ్లిన సందేనమ్మా.
1: ఈ దిక్కుమాలిన ఊళ్ళో పొగపులు పెట్టేలాగా అన్ని అరలేనమ్మా. తీరా ఇంటికి పోదామంటే దారి తెలియదే.
0: మరేమీ భయం లేదు, ఈ దారిని పోదాన్రా.
1: ఊరు మాట మణిగింది. మనిషి ఒక్కడు కనపడడే. అయ్యయ్యో, ఇల్లు వదిలిపెట్టాం, డేరాకు చేరలేకపోయాం, మధ్యలో దారి తప్పి అల్లలాడుతున్నాం.
0: భయం లేదు, నువ్వు నా వెంటరా.
2: దీని మర్మము తెలియవలెనండి జనులార, మీరు దీని మర్మము తెలియవలెనండి.
1: అడుగో, ఎవడో వాడి ధర్మమా అని ఇలా వస్తున్నాడు.
2: ఎలక పిల్లను మాను పిల్లి మృంగగాని.
1: శుభలక్ష్మి, ఎవరో మంచివాడేనే తత్వాలు పాడుతున్నాడు.
2: దీని మర్మము తెలియవలెనండి.
1: నాయనా, నాయనా, సర్కస్ డేరాలోకి దారి ఎలాగో రావంత చెప్పు నాయనా.
3: దారులలోకెల్లా జమీందారి, చెంబులలోకెల్లా జారి, రోగాలలోకెల్లా మారి, సూత్రాలలోకెల్లా రూరి, క్షేత్రాలలోకెల్లా పూరి, భక్ష్యాలలోకెల్లా బూరి. ఇంతే మా తత్వం. జ్ఞానపత్రం ప్రియం అవడం వల్ల యుద్ధం వచ్చినప్పటి నుంచి బ్రహ్మానుసంధానం పింకంగా జరగడం లేదు. అదిగో అదిగో కొంకంబరిని చాటున విభూతి పండు. వహవ్వా, మన తిరుక్కావేరీ సమానురాలు. ఐరోపాకు ఆసియాకు నడుమ అది ప్రవృత్తి మార్గము, ఇది నివృత్తి మార్గము. నడుమ మేము త్రిశంకు స్వర్గము. అక్కడ ఉన్నావా? వస్తున్నా.
1: శుభలక్ష్మి, శుభలక్ష్మి, గట్టిగా పిలిస్తే వెర్రిముండాకుడికి ఎక్కడ వస్తాడో. శుభలక్ష్మి, అయ్యో అడుగో పిచ్చివాడు. అమ్మయ్యో, అబ్బే లాంతర్ స్తంభం క్రీనీడ కాబోలు. కాదు కాదు, బండివాడెవడు? అబ్బి, మా అమ్మాయి ఎక్కడుందా? తల చెడిన కుర్రది మా చెల్లెలు, గోవుల పంచ కట్టుకున్నది.
2: నిలుపవెబ్బండి నీ మీద మనసుండే, నిలుపవెబ్బండి నీ మీద
1: మనసుండే.
2: ఆడు లేడి కన్నులున్న చూడగానే చంప మీద మన్మథుడు చెప్పు తీసి కొట్టినాడు. నిలుపవెబ్బండి నీ మీద మనసుండే, నిలుపవెబ్బండి. ఆ వస్తున్నా. పైది జ్ఞాన మార్గము, క్రిందిది కర్మ మార్గము. ఇదేదో చూసిన తరువాత అది.
0: ఎక్కడ వెతికినా మా అక్క బంగారమ్మ కనపడలేదు. ఇంటికి పోదామంటే ఇల్లిరుగును. వెంకట శాస్త్రి ఇంటి పేరేదో నోట్లో ఆడుతోంది గాని జ్ఞప్తికి రావడం లేదు. పిచ్చివాడికి కనపడకుండా తప్పించుకు తిరగాలి. ఈ దుప్పటి కప్పుకుని మా అక్క కోసం వెతుకుతాను. అదుగో పిచ్చివాడు వస్తున్నట్టున్నాడు, తప్పించుకు పారిపోతాను.
3: మన ఏవ మనుష్యాణం జాయతే వర్ణ సంకర అను శృతియందు అతివ్యాప్తి దోషం తప్పకుండా పట్టింది.

0: పట్టకపోతే ఈ కాలు నొప్పి ఎందుకు పడుతుంది? ఓహో, ఈ మోకాలు కాదు ఇది. ఇక మనం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని కూర్చుండవలసిందే, కాని కర్మకూపంలో గంతులు వేస్తే లాభం లేదు. ఇదిగో చిలుము కొట్టం, ఇది వ్యవహార జ్ఞానం. గుంటపల్లి భాస్కరుడి పేరు చెప్పి అద్దెద్దే, ఇది పరమార్థ జ్ఞానం. ఇంతే కనుకట్టు మహామాయ. ప్రకృతి వన్నెల చిన్నెల వేశ్య, పరాత్పరుడు వ్యాపారివాడు. ప్రపంచ నాటకం అంతా వ్యాపారి వేశ్య సమావేశమే.
1: పంచదార కంటే పరిపక్వమైనట్టే తీయ ద్రాక్ష కంటే తేనె.

0: సుందరి, ఏది మరొక్క ముద్దు?
1: చాలే, వేశ్య ముద్దులు వేపారి పంతుల శుద్ధుల కంటే ఎక్కువ కావు. నిన్నెవత నమ్ముతుంది? నీవెన్ని భాగవతాలాడి ఇక్కడ చేరావు? ఎంత వేసగాడువు, ఎంత మోసగాడువు.
0: సుందరి, ఎంత మాట, ఒక్క నిమిషమైనా నిన్ను వదిలి ఉండగలనా? షష్ఠి పూర్తి చేసుకుంటున్న సుబ్బిశెట్టి ఇంటికి నువ్వు మేజువానికి వెడుతున్నావు కదా, ఇప్పుడు కూడా నీ వెంటనే ఉంటున్నాను కదా.
1: నీకేమనుమానం ఉండి వస్తున్నావో?
0: నీ ఎడల నాకు అనుమానమా? ఎంత మాట,
2: అది తప్పు. ప్రత్యక్ష శబ్దములలో అనుమానం కూడా ప్రమాణంగా తార్కికులు అంగీకరించారు. అయ్యా, మీరు చార్వాక మతస్థులు కారు కదా?
0: మేము మాధ్వ మతస్థులం. నా పేరు కృష్ణారావు.
2: వ్యాపారులా నాయనా? ఈమె వేశ్యాంగన కాబోలు. పంతులు గారు, మీ వద్ద నస్యం ఉంది. నాయనా, పిండి వంట. వహవ్వా, పిండి వంట వంటి కుర్రదాన్ని సంపాదించావు నాయన. గారెల వంటి కన్నులు, బనారసు కాజా వంటి పెదవులు, చక్కిలాల వంటి చెవులు, పాలముంజ వంటి గడ్డము, అప్పడము వంటి ముఖము, వడియము వంటి ముక్కు, ఉండరాల వంటి.
0: అంతటితో ఆగు. అయ్యా, నువ్వు కవిత్వం నేర్చుకున్నావా?
2: బాగా కనిపెట్టావు. కౌలూరి వారి కవిత్వము, మా కవిత్వము ఒక్క టాకి. వారికి యతి లేదు, మాకు మతి లేదు. వారికి ప్రాసము లేదు, మాకు ధ్యాసము లేదు. వారికి గణము లేదు, మాకు గుణము లేదు. వారికి అర్థము లేదు, మాకు అర్థము లేదు. గంజాయి నిండుకుంది పంతులు గారు. ఒక్క పావలా కాసిప్పిస్తారు?
0: ఇదిగోనయ్యా, ఈ డబ్బులు తీసుకో.
2: కృష్ణార్పణం, కృష్ణార్పణం.
0: మేము షష్ఠి పూర్తి చేసుకుంటున్న సుబ్బిశెట్టి ఇంటికి వెళుతున్నాము. మీరు వస్తే ఏమైనా దొరుకుతుంది.
2: నువ్వు కూడా ఆమెతో వెళ్ళడం ఎందుకు? ఆమెకు చిప్పతాళపుటంగు చేస్తావాయే? తప్పు లేదులే. వైష్ణవులేమి, శ్రీ వైష్ణవులేమి, సానుల వెనక తధిగణతోం తగతధిగణతోం అని ఆచారం ఉంది. నేనింకా
0: సుందరి, పిచ్చివాడు మధ్య మధ్య ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు.
1: అతనికేం పిచ్చి, ఏదో మత సంబంధమైన వ్యత్యాసం ఉండి ఉంటుంది. ఆ ఆడదాని చేయి తగిలిందంటే అదంతా పారిపోతుంది.

0: జయ ఆంధ్ర మాతకు, జయ ఆంధ్ర భాషకు, జయ కన్యకా పరమేశ్వరికి, జయ సుబ్బి శెట్టికి, జయ చిల్లర దుకాణానికి, జయ గల్లా పెట్టకు,
1: జయ పిచ్చుకుందమునకు, జయ జయ తప్పు త్రాసునకు, జయ జయ సుబ్బి శెట్టి తామరకు, జయ.
2: వారెవరు? వ్యాపారి పంతులే, అబ్బో వేలా కోడాల పంతులే. ఇదిగో దండాలు దండాలు చూడు పంతుడు. మనకివ్వవలసిన చిల్లర మాట మర్చిపోయావయ్యా, మహా నిక్కచ్చిగా ఉంది.
3: అందుకే ఆలస్యమైంది, తెల్లవారకుండానే మా భటుల చేత పంపిస్తా. అవును గాని నీకు ఉత్సవ సమయంలో కూడా అప్పులు రాబట్టే గొడవేనా? అదేంటి మొండిగూడ

0: మీద కోతి ముచ్చులాగా కుర్చీ మీద గొంతు కూర్చున్నావు. గళ్ళా పెట్ట వద్ద చతికిల పడవలసిన కోమిటి వారం కాదటండి. రవంత ఊతగా పట్టుకోవడానికి దుకాణంలోని తాడేనే కట్టాడు కాదు వెంకటప్పయ్య. సరే సరిగానే కూర్చుంటున్నా పంతులు. ఈసారి టీవీగా డౌలుగా ఉన్నానా?
1: ఆ టీవీమో డౌలేమో నాకేం తెలుసు. ఇదిగో సానివారి చక్కని చుక్క ఉంది, దాని నడు. సౌందర్య రసగ్రహణ పారీణులైన సత్కవులున్నారు, వారి నడు.
0: పంతులు, సప్తవీశ్వరులు సానివారి కంటే ఎక్కువని స్థిరపరిచావటయ్యా. మాకెంతసేపు డోకడారు. నా మటుకు నాకు సానే పై చెయ్యని నమ్మకమయ్యా. వారికే నిక్షేపంలాగా అందరూ వారి ఇంటికి ముడుపులు, కానుకలు, కోకలు, రంగురంగు రవికెలు, నగలు, నాణేలు పట్టుకెళ్ళి సమర్పిస్తారు కదటయ్యా. వారి వ్యాపారం లాంటి సుఖమైన వ్యాపారం మరొకటి లేదయ్యా. రవ్వరట్టు లేదు కదా, పెట్టుబడి లేదు కదా, ఆదాయపు పన్ను అసలే లేదు కదా, అరువు బేరాలు లేవు కదా, పైరు పంటలతో నిమిత్తం లేదు కదా, ద్వాదశ వర్షక్షామం పట్టినా వారి వర్తకం చంకదు కదా. వారి జన్మమే జన్మం, అదృష్టవంతులు. ఏది చూపు బాగా అనడం లేదయ్యా. సుందరిని దగ్గరగా రమ్మనవయ్యా పంతులు.
1: సుందరి రా, శెట్టి గారి వద్ద సిగ్గెందుకు?
0: అబ్బా అబ్బా, వాహ్వా, నాటకంలో చంద్రక బొమ్మలాగుంది. బనారస్ కోకే పంతులు గారు పెట్టిందే, ఇదేమిటి గంటల వడ్డాణమా? మువ్వలున్నవే మదరాసు సుబ్బరావు గారి మాయసరుకు కాదు కదా. అబ్బో అబ్బో, అత్తరు సాహేబులాగా గుమగుమలాడుతుంది. సాహేబ్ అంటే జ్ఞాపకం వచ్చింది పంతులు. నువ్వు నాటకాల కోసం తెప్పించమన్న గడ్డాలు, మీసాలు, తలకట్లు విడుదల కావడం లేదయ్యా. నిన్న నమ్ముకుని తెప్పించాను. రూపాయికి ఒక అర్ధ రూపాయి లాభం చొప్పున అన్ని నువ్వే పట్టుకుపో. ఏది ఏది సుందరి, ఏది ఏది నీ చెయ్యి?
2: శెట్టి గారు చెయ్యి వద్దలండి.
0: వెర్రి మగమా, వేళ్ల ఉంగరాలు ఏ పాటివో అని చూస్తున్నా. ఏది నీ మెడ కొంచెం వచ్చు, నా మెడ పైకి లేవదు. చెవులు దొత్తులు చూడాలి, రబ్బల దొత్తులే. సుందరి, ఈ చీర వల్ల కాబోలు, ఈ రాత్రి నాకు రంభలా ఉన్నావు.
1: ఇంకా కార్యక్రమం ప్రారంభిద్దామా? మొదట దైవ ప్రార్థన.
0: ఆ ప్రొద్దుట కాలేదటయ్యా. తిరిగి విఘ్నేశ్వర పూజకి బియ్యం, దక్షిణకు డబ్బులునా? ఏదో లఘువుగా తేల్చవయ్యా.

0: సుబ్బిశెట్టి సభాసదులారా, నేను వక్తను కాను, అందుచేత ఉపన్యాసం అచ్చొత్తించాను. ఈ కాగితాలందరికీ పంచిపెట్టిస్తాను.
1: వెంకటప్పయ్య, అచ్చుగచ్చు పంతులిదే కదా.
0: హరి ఓం. ఆంధ్ర మహాజనులారా, వైశ్యజాతికి వజ్ర కిరీటమెవరు, ఆంధ్రదేశమునకు అమూల్యాలంకారమెవరు, సమస్త వ్యాపార జ్ఞాన నిక్షేపమెవరు, దేవబ్రాహ్మణ భక్తి భరితాంత కరుణులెవరు? అట్టి పచ్చిపులుసు సుబ్బిశెట్టి గారి షష్ఠిపూర్తి మహోత్సవము కంటే అత్యంతానందకరమైన అంశము వేరొకటి లేదని నొక్కి ఒక్కానింపగలను. 30 సంవత్సరముల క్రిందట నీతడు కేవలం రిక్తుడై ఈ గ్రామమునకు వచ్చినాడు. చిన్న గుడిసెలో పెసర పుణుకుల వ్యాపారం ఆరంభించినాడు. ఇట్టే చిన్న గుడిసె పెద్ద మేడైనది. పెసర పుణుకులు బంగారు కణికలైనవి.
1: చాలు చాలు పంతులు, నా కొంప తీసి ఆదాయపు పన్ను మరింత కట్టించాలని చూస్తున్నావేడయ్యా.
0: ఇతడు చేసిన దానములన్నీ వివరించుటకిట సమయము చాలదు. తమరే చదువుకొనుడు. ఈతనికి భగవంతుడు నీరోగ దీర్ఘాయుష్యమిచ్చి రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి.
1: పంతులు, మేజువాణి ఆరంభించమని చెప్పవయ్యా.
0: శెట్టిగారు.

0: సుందరి మీకు నమస్కరిస్తున్నది.
1: అబ్బో అబ్బో, దండాలే, లాభాల మీద లాభాలు. సుందరి, నూరేండ్లు వర్తిల్లి 10 సంసారాలు కొంపలు లాగి నీ కొంప మీద పడవేసుకో.

0: బట్టి ముండ కొడుకు చేయి అడ్డు పెట్టుకుని సుందరి చెవిలో ఏదో ఊదాడు. అది ఉమ్ము అన్నది, కాని ఏమీ ఎరగనట్లే ఉండేదని.
1: తరువాత ఆసు కవిత్వం, రామన్న లక్ష్మన్న అను కవులు.

0: అమ్మ కడుపులో మాడ బుడబుడక్కల వాళ్లలాగా ఒక్కటే ధోరణి చాలు చాలు దిక్కుమాలిన బాల
1: దుష్కర ప్రాసంబులతో శుష్క ప్రాయంబుగా సురిదిల్ కవితల్
2: నిష్కపట చెప్పువారము నిష్కపటములిచ్చి పంపు ఇప్పుడే మము
0: పండిరా ఈ మాత్రం కవిత్వం నేను చేయలేను చింతపండు తెచ్చి రాచిప్పలు వేసి నీళ్లు పోసి పచ్చి పులుసు చేసి కాలిన వంకాయ ఆపులుసులో వేసి ఉల్లిపాయ కారమందు వేసి బుట్టలోది కాస్త దాని లోపల చేర్చి పచ్చి చేసి తినగా కచ్చి మురిసి ఈ కవిత్వం కంటే మీ కవిత్వం ఏమెక్కువ అంట
2: ఒకటా రెండా గడియకు
1: నికరముగా రెండు నూర్లు నెరిపద్యంబుల్
2: చకచకను చెప్పగల

యాసుగవిత్వం సంతకెళ్ళా. విశాఖపట్నం వెర్రాసుపత్రిలో ఉండక మీరెక్కడికి ఎందుకు వచ్చారర్రా? పొండి పొండి.

0: సుందరి, మునుపు నీవింత సొగసుగా అభినయించలేదు. కోమటివాణి చంపపై ఒక్కటి ఈడ్చి వేయలేకపోయినావా? అతడు నీ చెవిలో చెప్పినదేమి?
1: నాకీ రాత్రి కోమటయ్య బోణి, లాభాల మీద లాభాలు.
0: ఉల్లిపాయ నమ్ముకుని వాణి ఎద్దకు పోయేదవా?
1: ఊళ్ళేలిన వాడు మాకెక్కువ లేదు, ఉల్లిపాయ వాడు తక్కువ లేదు. పైస ఎవడ ఎక్కువ ఇచ్చిన వాడే మాకు ప్రభు.
2: కౌన్ హే రతుం, ఎవరొచ్చాడు? ఆ మేరే సాత్,
0: ఎవడవురా నువ్వు? నా సుందరిని బలాత్కారముగా లాక్కుని పోతున్నావు.
2: చోప్రహ,
0: అమ్మా అమ్మా అమ్మా, నడుము విరిగినది, కాలు తిటికిలా పడినది. కోమటివాడు ఎంత పని చేసినాడు? తన తురకపటుడు చేత నన్ను కొట్టించి నా సాయనిని అపహరించినాడా? ఈ కోమటికి తగిన ప్రాయశ్చిత్తమునొద్దు. అబ్బా, కనులు చీకట్లు క్రమ్ముట చే పడిపోయి తిని, ఇదిగో పోయేదను.
3: ఆహా, గ్రామమంతటా నల్లలాడి తిని, అక్క కనపడలేదు, కాళ్ళు లాగుతున్నాయి, నిద్ర వస్తూ ఉంది. ఇంకా నడవలేకుండా ఉన్నాను. ఈ ఇల్లు ఎవరిదో సంపన్నులది వలె ఉంది. పక్క తలుపు కూడా తీసి ఉంది. లోనికి పోయి కొంతసేపు విశ్రమిస్తాను. ఏడుకొండల భగవానుడా, వెంకటప్పయ్య, రక్షించు.
4: మేలు ముసుగు వేసుకుని లోనికెవరో వచ్చారని వెంకటప్పయ్య చెప్పాడు. తప్పక సుందరే వచ్చి ఉంటుంది. లోనికి వెళ్ళి ప్రక్క తలుపు గొళ్ళం పెట్టేస్తా.
3: ఏమీ విచిత్రం, వదలక వదలక సర్కసు కోసం ఇల్లు వదలడం ఏమిటి? కళ్ళ ఎదుట అక్క ఇట్టే మాయమవడం ఏమిటి? మా ఆపదకా పిచ్చిముండ కొడుకే కారణం. ఈ బల్ల మీద ఒక్క నిమిషం పండుకుంటాను, ఈ గళ్ళ దుప్పటి ముసుగు పెట్టుకుని. భగవంతుడా, ఏం చేయదలిచావో.
4: అబ్బో అబ్బో, సానులు వేం చేశారు కాబోలు సుబ్బిశెట్టి గారితో సరసాలకి. బనారసుకోకతో రానట్లుందే. అబ్బెబ్బెబ్బే, చలిచేత కాబోలు దుప్పటి కప్పుకుంది. జన్మానికంతా ఒక్క శివరాత్రి అన్నట్లు. 6 పదులు దాటిన తర్వాత గర్భాధానపు పెండ్లు కొడుకులాగా ముసుమిసులు ఆడుతూ గమగమలాడుతూ సిద్ధమైతే ముసుగు వేసుకుని పూర్వసువాసినలాగా గోవులు పంచి కట్టుకుని సిద్ధమై బల్ల మీద కూరబడడం ఏమిటి చెప్పమా.
3: శెట్టిగారు,
4: అలా రా దారిలోకి.
3: అయ్యా శెట్టిగారు.
4: ఎందుకు?
3: కొన్ని కారణాల చేత ఇక్కడికి నేను రవంతసేపు సేనించడానికి వచ్చాను. ఇదివరకెప్పుడూ ఇల్లు దాటిన దానిని కాను. నీకిష్టమైతే ఉంటాను, లేకపోతే ఇప్పుడే పోతాను.
4: నాకు ఇష్టం లేకపోవడం ఏమిటి? తెల్లవారిందాక ఉండు. పానకం పుడకలాగా ఎవరు వారు?
5: మంత్రి గారు సొమ్ము కొరకు నోటు పంపారు.
4: వ్యాపారి ఆయనే.
5: మేము కోటలో ప్రవేశించున్నప్పటికీ 3 ఫిరంగులు వేయి మామూలున్నది.
3: అమ్మయ్యో, ఆ చప్పుడేమి?
5: 2వ దానికి మళ్లీ మందు దట్టించాలి చిలుముగొట్టంలో.
3: అయ్యయ్యో, వెర్రిముండ కొడుకు మళ్లీ ఇక్కడికి వచ్చాడు. ఎవరిని తప్పించుకోవాలని ఇక్కడికి వచ్చాను, వాడే ఇక్కడ ప్రత్యక్షమైనాడు.
5: పండిత రాజేంద్రునకు తిరిగి మందు కోరవలయ్యం.
3: ఇక మన ప్రాణాలు దక్కవు, పారిపోవడానికి లేస్తే పట్టుకుంటాడేమో. హా భగవానుడా.
5: వెర్రిముండ

0: తోటం ఇకనంతే.
1: ఈతని వలనే వెర్రితనం నటించి ఏదో అల్లరి చేసిన గాని నన్ను ఇతడు విడుచునట్లు లేదు. ఇదుప్పటి ఎందుకు తీసివైచి కూర్చుంటాను. అయ్యయ్యో, ఈ తేరపిచ్చిని అభినయించగలను లేదో. ఈ కర్మం ఎప్పుడైనా ఎరుగుదునా ఏడ్తునా?
0: ఓహో వహవ్వా, శబాస్ బళి. ఏమిది ఏమిది, సజీవ సాలగ్రామం, కూర్మమూర్తి, వహవ్వా. పార్థివలింగము మా శారదాపీఠంలో అవతరించింది. ఈమె మంగళసూత్ర విచ్ఛిత్తి కాలమంది మా యజ్ఞప్రభావం చేత ఇది రామశాస్త్రికి గృహిణి కావలసింది. ఇట్టే దుప్పటి పట్టుట, ఇట్టే పెండ్లి మంత్రాలు చదువుట, ఇట్టే సూత్రధారణం చేయుట అంతే. హస్తమహిషి కళ్యాణం తాళ్లపాక చిన్నన్నగారి దటు, అనాథమహిషి కళ్యాణం తక్క శిరోమణి రావన్నగారిది ఇటు. వహవ్వా, ఆ పెండ్లి కొడుకు వస్తున్నాడు. పల్లకీ బొంగు పందిరికి తగులుతోంది, దింపో బ్రహ్మరథం, దింపో, పెట్టు వెర్రిమండ కొడక, కుడికాలు ముందుకు పెట్టు. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మంత్రాలు మానివేసి ఆమశ్రాద్ధము చేయించినట్లు చేయించును. అందులో అత్తగారి శ్రాద్ధము కొడలు పెట్టినట్లు కాని ఖర్చు లేకుండా చేయించును. పూర్వ సౌభాగ్యవతి, ఆచమనము చేయుము. వ్యాసం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆ వ్యాసుడు వితంతు ప్రక్రియలో మాత్రం వీరపురుషావతారం. ఏది, నీ భర్త పేరేది? ఇదే గట్టి చిక్కైన ఘట్టం. ఉన్న ఎడల వితంతు వ్యక్తికి అసంగతత్వాక్షేపం వచ్చును. ఉన్నదా లేదా అను మీమాంసలోనే కదా సాంఖ్యులకు యోగులకు జుట్టు జుట్టు పట్టుకుని వరకు వచ్చింది.
1: ఇప్పుడు మనకు అంతే జాగ్రత్త.
0: నీకు జుట్టేది?
1: నీ మతి ఉన్న స్థలంలో ఉంది, పోయి వెతికి తెచ్చుకో, పో దూరంగా పో.
0: పనిలో పని, నీ జుట్టు కూడా తీసుకుని రమ్మందువా? సవరాలు సౌభాగ్యవతులకు శైలుషులకే చెప్పినాడు కాని యతులకు వితంతువులకు మనుస్మృతిలో చెప్పి ఉండలేదు.
1: నిజమే, ఎలకాలము మామిడికాయలు తినవలయనున్న ఈశ్వరుని తరమా? మాగాయ, మెంతికాయ, తోడమెంతికాయ, ఆవకాయ, బెల్లపుటావకాయ, ధప్పల పుటూరగాయ ఉండి తీరవలెను, ఏది తాండగాక.
0: శబాస్, నీవు కొంత శాస్త్ర ప్రవేశమున్న దాని వలె కనబడుతున్నావు. మనము ముఖాముఖిని కూర్చుండి త్వం శుంఠా త్వం శుంఠి అనుకునకుండా పసందుగా పూర్వపక్ష సిద్ధాంతాలను వచించుచు క్రమంగా చేయి చేయి కలుపుకుని రవంతసేపు శాస్త్ర ప్రశంసతో కాలక్షేపం చేద్దాం. మధ్యస్థుడు లేని వాదం పురోహితుడు లేని పెండ్లి వలి అసమంజసం కావున ఇదిగో నేను జుట్టు ముడివేచుకుని నడుము కట్టుకుని ఉపదేశముద్ర పట్టుకుని సిద్ధముగా ఉన్నాను. ఇక నీవు ముసుగు బెసగనీయకుండా వైచుకుని అడ్డుకట్టు గట్టిగా బిగించుకుని బ్రహ్మాసనం మీద కూర్చుండి పడపడ పూర్వపక్షమెత్తుదువో సిద్ధాంతమెత్తుదువో కాని లేని ఎడల నేను సిద్ధముగా ఉన్నాను. చెప్పు, ముముక్షువునకు సాధనద్వయమున్నదని చెప్పినారు కదా, వానిలో అంతరంగ సాధనమేది, బహిరంగ సాధనమేది?
1: పనసకాయ కూర రెండు మార్గములుగా వండవచ్చు. పులుసు పెట్టి వండటం ఒకటి, పెసరపప్పు వేసి వండుట ఒకటి. పులుసు పెట్టిన దానికి ఆవ తగిలిస్తే తమాషాగా ఉంటుంది, పప్పు వేసిన దానిలో వట్టివడియము వేస్తే పసందుగా ఉంటుంది. దాని ఎందు కాకగుణము హెచ్చు, దీని ఎందు తక్కువ? సంతర్పణములకు అది సొగసు, సంసార పక్షంలో ఇది సొగసు. పర్యవసానమేమనగా ఆవ పెట్టినది అంతరంగ సాధనము, పప్పు వేసినది బహిరంగ సాధనము.
0: గురికి బారడు హెచ్చు తక్కువగా చెప్పినావు. చూడు, అహం బ్రహ్మజ్ఞానం ఎవరికి కలుగును?
1: మా బావగారికి కలుగును.
0: మీ బావగారు వశిష్ఠుడా వ్యాసుడా?
1: నా పాలటి మంగలివాడు.
0: నిన్ను వెర్రాసుపత్రిలో చూచినట్లు జ్ఞప్తి ఉన్నది. అయినా శాస్త్ర ప్రశంస కట్టిపెట్టి సముచితంగా లౌకిక వ్యాపార ప్రశంస కొంత చెయ్యాలి.

0: ఇంత దూరము నీకు నాకు ఎగుడు దిగుడుగా ఉంది గనక దగ్గరికి వచ్చి మరీ దగ్గరికి వచ్చి
1: ఉండు, దూరంగా ఉండు.
0: అదుగుదోద్దో ధీమ్ ధాం ధో ధీమ్ ధాం తద్దిగి తగ తాహ దగ్గర దగ్గర ధరికి దగ్గర తొంగు దగ్గర దగ్గరతో

0: నేను కలసి కువ్వలవుదాము. ఆహా ఆహం, నువ్వన్న నేనేను, నేనన్న నువ్వే, నువ్వు నేను కలసి కువ్వలవుదాము. ఆహా ఆహం.
1: అప్పుడు

0: రామ చేయి చేయి కలిపే గోవింద
1: రంభ రావణునంత గోవింద రమ కాలిత తన్నేను గోవింద
0: సురేంద్రుడంతట గోవింద రామ పైట నుడిసి గోవింద
1: పైట పట్టుకొనగా గోవింద రమ మగమంతం వరికినది గోవింద
0: ఏమి సరసము ఏమి సరసము. ప్రపంచమే చిత్రమైన నాటకం, కవి నాటకం అంతకంటే చిత్రమైనది. కాళిదాసాదులు తమ నాటకములలో బుద్ధిచాకచక్య సంపన్నుడైన నాయకుని సుందరియగు నాయికతో తారసింపజేసి శృంగార రసమును వర్షించిరి. కాని ఈ మహావిచిత్ర నాటకములో మతిలేని వాడను నేను కథానాయకుడను, నాకంటే మతిలేనిది అపిచ ఈ బోడిది నాయిక. వాహవ్వా, తన్నుల శృంగారము బరుకుల సరసము చెంపపెట్ల సయ్యాటము. మాకు మతిలేకపోయాను, మమ్మిట్లు కూర్చిన ఆ కవి బ్రహ్మకు మతిలేదా? అపూర్వ సౌభాగ్యవతి, నీకు నాకు ఘటత్వాత్ పటాత్వాత్ వరకు వచ్చుటయేగాక గభిత్వాత్ గుభిత్వాత్ వరకు కూడా వచ్చింది. ఇప్పటి యుద్ధమేదో చల్లారిన తరువాత క్రమంగా పిల్లత్వాత్ జల్లత్వాత్ లోనికి దిగకూడదా?
1: దిగకేమి, నేను దింపుదును. శరభ శరభో శరభ శరభ శరభో పంబ పంబ పంబో వార వార వారో నూట ఎనమని రక్క చల్లెండ్రాయ్ దున్నపోతు నెత్తురాయ్ వేలాలు వేపినట్లు వేపుదునాయ్. ఇంతలో చల్లబడదలుచుకోలేదో శరభ శరభ శరభో
0: అమ్మయ్యో, ఈ కళ్ళ తుప్పడి కప్పుకొని పడుకుంటాను.
1: అమ్మయ్యా బ్రతికి తిని మనకంటే

0: ఏమయ్యోయ్ కామయ్యా, ఏమిటి ఊరంతా హడావిడిగా ఉంది?
1: ఊళ్ళోకి పిచ్చివాడు ఎవడో వచ్చాడట, అతను మహావిద్వాంసుడట చూరయ్యా.
0: అవునయ్యా, అతన్ని పట్టుకున్నారటగా భటులు?
1: అతన్ని కాదు, పిచ్చివాడే అనుకుని జాతస్థ బ్రాహ్మణు ఒకటి పట్టుకుని బంధించారు. వాడేం చేశాడంటే గోవుల పంచి కట్టుకుని ఆడవేషం వేసుకుని జైల్లోంచి తప్పించుకు పారిపోతూ ఉంటే మళ్ళా పట్టుకున్నారు.
0: ఎలా ఎలా?
1: మన ఊళ్ళో వెంకట శాస్త్రి లేడు, అతను జైల్లో ఉన్న బ్రాహ్మడికి భోజనం తీసుకువెళ్లి ఒక గోవుల పంచి కట్టబెట్టి తప్పించబోయాడట.
0: మరి నిజమైన పిచ్చివాడేమైనట్టు?
1: పిచ్చివాణ్ణి, బంగారమ్మనే ఇంకొక తప్పిపోయిన పుణ్యస్త్రీని కచేరీకి హాజరు పెట్టవలసిందని, వాళ్లని దాచిపెట్టిన వాళ్లను శిక్షిస్తామని కూడా దండోరా వేశారు.
0: అయితే ఈ రాత్రిలో నవాబు గారు కచేరీ చేయవలసిన అవసరం ఏం వచ్చింది అంట?
1: మళ్ళా మొదటకొచ్చావు. సుబ్బిశెట్టి కంఠమాల కృష్ణారావు పంతులు అపహరించి ఎవరో ఒక స్త్రీకిచ్చాడట. ఆమె ఒక తురకవానికి ఆశ్రయమిచ్చిందట. ఆ తురకవాడు ఆ ఇంట్లోంచి వస్తూ ఉంటే కృష్ణారావును, ఆ స్త్రీని, ఆ తురకవాడిని కూడా భటులు పట్టుకుని కచేరీకి తీసుకువెడుతున్నారు.
0: చాలా వింతగా ఉందే.
1: రారా నువ్వు చూదువు గాని నవాబు గారి విచారణ ఎలా అవుతూ ఉందో.

0: ఆదా పాదుషాహి సర్కార్.
1: అబ్బో అబ్బో, సలాములు సలాములు నవాబు గారికి, 400 సలాములు.
2: అరే రంగాచార్, ఏ కౌన్ రే, బఖాల్ దిక్తా హై?
0: జీ సర్కార్, కోమటియే సుబ్బి శెట్టి. ఇతని కంఠాభరణం ఒక వ్యాపారి హరించినాడని హుజూర్లో ముఖద్దమా దాఖలు చేసుకున్నాడు. అది ఈ రోజు విచారణ.
2: అరే రంగాచారి, సానిధానికి బులావ్ రే, సానిధానికి బులావ్.
0: ఎవరిని పిలిపించమని హుకుం?
2: సుందరికి బులావ్, సుందరికి బులావ్.
0: సుందరి ఈ వ్యవహారంలో ఒక ముద్దాయిగా ఉన్నది.
2: బస్ బహుత్ అచ్చా, మరింకా మంచిది ఉంది అని అందరికీ హాజరు పెట్టు.
0: చిత్తం సర్కార్, ఈ ముఖద్దమాతో సంబంధించి 2-3 సంగతులున్నవి. ఈ సాహెబు కృష్ణరావును కొట్టి సుందరిని తీసుకుపోయినాడు. కృష్ణరావు రుక్మిణికి శెట్టి కంఠమాలనిచ్చినాడు. రుక్మిణి తన ఇంట్లో సాహెబు వేషముతో ఉన్న ఈ విధవను దాచిపెట్టినది. ఈమె షరాయి అంగరకా తీసివేగినప్పుడు భటులు బంధించినారు. గడ్డము ఊడిరానందున అటులనే హాజరు పెట్టినారు సర్కార్.
2: వహ్వా వహ్వా, అరే క్యారే రంగాచార్, హెత్తుల్కి హెత్తుల్కి లాగు జోడి జోడి ఠాకాయించి ఉంది. అరే అల్హమ్దులిల్లా, పలే పహలే జోడి ఏ ముసల్మాన్ కి సుందరికి ముందుకు లాగురే.
0: సుందరి, నీ వెరిగిన సంగతులేవో నవాబు గారితో మనవి చేసుకో.
3: నేను వేశ్యను సర్కార్, నన్ను కృష్ణరావు పోషిస్తూ ఉన్నాడు. సుబ్బిశెట్టి షష్ఠి పూర్తికి మేజువాణి చేసి తిరిగి వస్తూ ఉంటే ఈ సాహెబు కృష్ణరావును కొట్టి నన్ను బలాత్కారంగా లాగుకొని పోయి కృష్ణరావు నాకు ఇదివరలో వ్రాసిచ్చిన మాన్యములను రుక్మిణమ్మ పేర వ్రాయించినాడు. తిరిగి వస్తూ ఉంటే భటులు మా ఇద్దరిని కట్టగట్టి కారాగారంలో ఉంచినారు.
2: ఖానా జనానా ఔర్ గానా, ఏ మూడు మాకి హమేషా రహనా.

0: సుందరి, ఇది ఏ ముత్తు మా దాడిపై తగిలించు. రంగాచారి ముఖద్దమా కాని.
1: సాహెబు, నీ పేరేది?
2: నా పేరు శ్రీనివాసరావు. ఇదిగో నా తురక వేషం తీసివేయుచున్నాను. ఈ కృష్ణరావు నా అల్లుడు.
0: అయ్యో, నా మామగారు.
2: ఇతడు భారీ ముఖం, 12 ఏళ్ల క్రితం పిండికాల మందు చూచినాడు. వేశ్యాప్రియుడై సొమ్మంతా తగలపెట్టినాడు. ఈనాములన్నీ ఈ సుందరికి వ్రాసి ఇచ్చినాడు. ఈ దారుణ చర్యను చూడలేక ఈ వేషం ధరించి అతన్ని కొట్టి ఆమె చేత నా కూతురు రుక్మిణి పేరు తిరిగి
0: వ్రాయించుకున్నావు. అరే కిషన్రావు, సిగ్గు లేదు. అరే 100 మంది సానిల్కి హుంచుకో, మాకి ఖుషి ఉంది. కాని కట్టుకున్న పెళ్ళాన్ని చూడనా నా మర్దా, నా మర్దా. అరే బహుత్ బహుత్ నా మర్దా.
3: నాకు బుద్ధి వచ్చినది సర్కార్, నా భార్య నేను తెచ్చుకుంటాను.
4: సర్కార్, కృష్ణరావు దొంగ. అదిగో అమ్మవారంత సానిని సిద్ధపరిచి ఉన్నాడు. దానికే శెట్టిగారి కంఠమాల కూడా ఇచ్చినాడు.
2: సర్కార్, ఒక్క మనవి, ఆమె నా కూతురు, వేశ్య కాదు, కృష్ణారావు భార్య. ఏదో ఒక మార్గముగా భార్యాభర్తలను కలుపుటకు దాన్ని ఇక్కడికి తేవలసి వచ్చినది.
3: ఆహా, ఏమి నా అదృష్టం, నా ఇల్లాలి.
0: అరే, ఈ జోడికి కేటాయించురే. క్యారే రంగాచార్, ఇది మగది ఉంది, ఆడది ఉన్నా. అరే బొరాక్ బొమ్మ, భలే గోగుల్ కి కపడా హే, సాహెబ్ కి దాడి హే. అరే నెత్తి మీద ముసుగు, మతి మీద విసమ్మా. దాడి ముండా సలామత సలామత. అరే రంగాచారి, పూచో.
1: జీ హుజూర్. అమ్మా, నీ పేరేమి?
5: నా పేరు సుబ్బలక్ష్మి.
1: సుబ్బలక్ష్మి, నీ సంగతులన్నీ దాచకుండా నవాబు గారికి చెప్పుకో.
5: చెప్పవలసిన సంగతులు ఏమీ లేవు.
1: పేటలోని రక్షకపటాలయంలో సుబ్బలక్ష్మి అని పేరు గల అమ్మగత ఉన్నదని తెలియవచ్చింది సర్కార్. ఆమెను హాజరు పెట్టాను.
0: క్యారే, ఇది కొన్సా కొజ్జావా? అరే దగ్గరకు లాగించు, దగ్గరకు లాగించు. ముసుగు బట్టి ఆడది, మగము బట్టి మగాడు.
6: నేను మగవాడను, నేను సుబ్బలక్ష్మిని కాను. నా పేరు సోమావధాని. ఇదిగో గోష్పాదం అంత జుట్టు. గోవుల పంచ ప్రారంభము వెంకట శాస్త్రి వల్ల కలిగినది. నా పేరు సోమావధానులు. నేను పిచ్చిముండ కొడుకునని బంధించినారు. ఇదిగో ఈ రండా సాహిబు నన్ను బావా బావా అని పరిహాసం అదర్చినాడు. వెంకట శాస్త్రి ఇచ్చిన గోవుల పంచె కట్టుకుని పారిపోయినాను. నా పేరు సుబ్బలక్ష్మి అని చెప్పగా నన్ను కారాగారంలో ఉంచారు.
5: బావా బావా, నేను రండా సాహిబుని కాదు, నిజముగా నేను సుబ్బలక్ష్మిని. గడ్డము బిగిసిపోవుట చేత నన్ను ఆనవాలు పట్టలేకుండా ఉన్నారు. మహాప్రభు, నా గడ్డం తీయించండి.
0: కిషన్ రావు, సుబ్బలక్ష్మికి గడ్డం లాగివై.
5: బావా బావా, నేను సుబ్బలక్ష్మిని.
6: అయ్యో అయ్యో, సుబ్బలక్ష్మివే, నా భార్య తోబుట్టిన దానివే.
0: అరే నీది బీబి కహా హైరే శాస్త్రి.
6: నా భార్యయు సుబ్బలక్ష్మియు ఈ గ్రామములోనే తప్పిపోయినారు. సుబ్బలక్ష్మి మాత్రము దొరికినది.
1: బంగారమ్మా, సోమావధారిని భర్తయ్యానా?
5: అవును.
0: అరే రంగాచార్, బంగారమ్మకి సోమావధానికి జోడాయించు.
6: నవాబు గారు, నాకామె అక్కరలేదు. ఎప్పుడు ఆమె ఇల్లు విడిచిపెట్టిపోయినదో అప్పుడే నేను ఘటశ్రాద్ధము చేసినాను. ఇక ఆమెకు యథావిధిగా మాసికములు తద్దినములు పెట్టవలసిన వాళ్ళనే.
0: బ్రతికి ఉన్న దానికి తద్దినం బనాయిస్తావు? మేము తీర్పు ఫర్మాయించాం, నీకది భార్య ఉంది. బస్ బస్. అరే హసల్ పిచ్చి వాడేడి.
7: నవాబ్ సర్కార్, నా పేరు శంకర్ శాస్త్రి, వైద్యుణ్ణి. ఈ రామశాస్త్రులు 2 దినముల కిందటి వరకు పిచ్చివాడు. నేను ఇతన్ని మా ఇంటికి తీసుకుని పోయి ఉన్మాద రోగమును నూతన విద్యుత్ వైద్య మహాత్సము చేత నివారణ చేస్తుంది. పిచ్చివాని ఇంట దాచుకున్న వారి ఇండ్లను భూములను సర్కార్ వారు జప్తు చేయుదురని దండోరామూలముగా విన్నవాడన గుడి.

0: చేత ఈతనని హాజరు పెట్టి తిని.
1: అయ్యో అయ్యో, అతడు మన సుబ్బలక్ష్మి మగడు రామశాస్త్రమ్మ. రామశాస్త్రులు, నా తండ్రి వచ్చావా?
2: రామశాస్త్రి సుబ్బలక్ష్మికి మగుడు, అతనికి మగుడు ఉండగా బోడితలతో సబబ్క్యారే?
3: ఇతడు నవద్వీపమునకు పోయి 12 సంవత్సరముల వరకు రాకపోవుట చూచి దాని బావగారినైన నేను విధి విరోధముగా తలవెంట్రుగలు దీయించినాను.
2: బ్రతికి ఉన్న భార్యకి తద్దినం బనాయించావు, మగడున్న మరదల బుర్రకి హజామత్ చేయించావు. తు ఇన్సాన్ యా జానవర్? అరే రంగాచా, ముఖతమా క్యా హై?
4: శెట్టి కంఠాభరణ వ్యవహారం మాత్రం మిగిలి ఉంది సర్కార్.
2: బాస్, అరే ఉస్కో దేదో.
4: శెట్టి, ఇదిగో నీ కంఠాభరణం.
5: నవాబు గారికి సలాములు సలాములు.
6: సర్కార్, నా మనవి ఒకటున్నది. బంగారమ్మ సోమావధానికి లభించినది, రామశాస్త్రికి సుబ్బలక్ష్మి లభించినది, వేపారి పంతులకు భార్య లభించినది, కోమటికి కంఠమాల లభించినది. నాకు మాన్యములుడినవి, ఉంచుకున్న మగడు ఉడినాడు. న్యాయము దయచేయించు.
2: మేము నిన్ను ఉంచుకున్నాం. అరే రంగాచార్, సుందరికి చిఠామే తగిలించు.
4: జీ హుజూర్.
2: అరే, ఇంతకీ ముఖుద్దమాకి పహలా సబబ్ క్యా హై రే?
4: ఏమున్నది, బంగారమ్మ సుబ్బలక్ష్మి సర్కస్ చూచటకు ఇల్లు వదిలి తప్పిపోయినారు.
2: బస్ బస్, ఇకనే పహలా సబబ్ సర్కస్. జవాన్, సర్కస్ వాళ్ళకు పకడ్కర్ కచేరీ కులా, వాళ్ళకి బేషక్ మారుగా.
4: కడపటి ఆట కానిచ్చుకొని వారు 4 దినముల కిందట్టే ఎక్కడికో పోయినారు.
2: బస్ బస్, అరే కచేరీ బర్ఖాస్త్.

0: స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు రచించిన కంఠాభరణం నాటకం విన్నారు. రేడియో అనుసరణ శ్రీ కురుమెళ వెంకట్రావు. నటీనటవర్గం సోమావధాని డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి, వెంకట శాస్త్రి శ్రీ కెఎస్కే వెంకటేశ్వర్లు, పిచ్చిరామ శాస్త్రి శ్రీ కె చిరంజీవి, కృష్ణారావు పంతులు శ్రీ ఎర్రన్నేని చంద్రమౌళి, సుబ్బిశెట్టి శ్రీ మాడా వెంకటేశ్వరరావు, ఆసుకవులు రామన్న లక్ష్మణ శ్రీ పి సుబ్బారావు, శ్రీ పి రమణారెడ్డి, నవాబు శ్రీ జె సిద్దప్పనాయుడు, రంగాచారి శ్రీ విసిహెచ్ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు శ్రీ జివి రామమూర్తి, శంకర శాస్త్రి శ్రీ కెఎస్ రామచంద్రమూర్తి, సూరయ్య శ్రీ వి సత్యనారాయణ, కామయ్య శ్రీ ఆర్వీఎస్ రామస్వామి, సుబ్బలక్ష్మి శ్రీమతి ఎన్ శారదా శ్రీనివాసన్, బంగారమ్మ శ్రీమతి ఎంజి శ్యామలాదేవి, సుందరి శ్రీమతి కె హైమావతి, నిర్వహణ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వయం సమృద్ద భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ద పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి

కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. స్వావలంబన సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురిని రెస్క్యూ టీంలు రక్షించాయి. వివేక్ విహార్ ఏరియాలోని ఒక నివాస సముదాయంలో ఏసీ పేలడంతో ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక పోలీసు వర్గాలు తెలియజేశాయి. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యేవారు తగిన జాగ్రత్తలతో సెంటర్లకు సకాలంలో చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.5 గంటల వరకే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదికను వెంటనే అందించాలని అధికారుల కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని, జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు ఇస్తామని వెల్లడించారు. ప్రసార భారతి చైర్మన్గా ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేసింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అస్సాంలోని మొత్తం 126 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 9 ఏప్రిల్ తేదీన పోలింగ్ జరిగింది. తమిళనాడులోని 234 శాసనసభ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లోని 293 శాసనసభ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3.5 గంటలకు కేకేఆర్తో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HYDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: వింటున్న ఈ పాట నిహాల్ మణి నాగరాజ్ పాడారు, నీకోసం చిత్రం కోసం. చంద్ర సుధార్థ వ్రాసిన ఈ పాటను ఆర్పి పట్నాయక్ స్వరబద్ధం చేశారు. పాట వినండి.
1: ఐ డు లవ్ యు అంటూ బదులే చెప్పమంటూ ఎదను చప్పుడింటూ

బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఆత్మబంధం చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాశారు, ఎంఎం కీరవాణి స్వరపరిచారు.

స్వీయ సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం శైలజతో కలిసి పాడిన సీతారామ శాస్త్రి రచన వింటున్నారు. లాయర్ సుహాసిని చిత్రం నుండి.

వేట చిత్రం నుండి పాట. బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి వ్రాసిన ఈ పాటను చక్రవర్తి స్వరపరిచారు. పాట వినండి.

పాడిన ఈ పాట అశ్వమేధం చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోంస్లే పాడారు. వేటూరి సుందరరామూర్తి వ్రాసిన ఈ పాటను ఇళయరాజా స్వరబద్ధం చేశారు.

కార్యక్రమంలో తర్వాత మీరు వింటున్న ఈ పాట చిత్ర పాడారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇది మణిశర్మ స్వరపరిచారు. అంతం చిత్రం నుండి ఈ పాట.

0: చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

చిత్రసీమ కార్యక్రమంలో తరువాతి పాట ఉదిత్ నారాయణ్ చిత్రపాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, కోటి సంగీతం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట రాజేష్ ఉష పాడారు, నీ స్నేహం చిత్రం కోసం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాశారు, ఆర్పి పట్నాయక్ స్వరపరిచారు. పాట వినండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 12:45. మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 6.5 మీటర్స్ డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 కిలోహెర్ట్స్పై మీరు వింటున్నారు యువ తరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మన మాటల్లోకి వెళ్ళిపోతే, రీసెంట్గా మా ఆంధ్ర ఫ్రెండ్ తెలంగాణ వస్తే సమ్మర్

హాలిడేస్కి ఎక్కడికి తీసుకెళ్దామా అని ఒక చిన్న డిస్కషన్ జరిగింది అనమాట. అయితే తెలంగాణలో చాలా చాలా గొప్ప గుళ్ళు ఉన్నాయి, కానీ సమ్మర్ హాలిడేస్ కదా, గుళ్ళు కాకుండా ఇంకేదైనా ప్లేస్కి వెళ్దాం కదా అని అడిగింది. సో అందుకని అసలు తెలంగాణలో అలాంటి పర్యాటక ప్రదేశాలు ఏమున్నాయి, అంటే టూరిస్ట్ స్పాట్స్ ఏమున్నాయని వెతికామన్నమాట. అప్పుడే నాకు కొన్ని ప్లేసెస్ దొరికాయి, వాటిలో కొన్ని మీకు నచ్చొచ్చు, మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. అందుకే వాటి గురించి మీతో పంచుకుందాం అని వచ్చేసాను. మొదటిగా మనలో కొంతమందికి తెలుసు అనంతగిరి హిల్స్. వికారాబాద్ దగ్గరలో ఉన్న అనంతగిరి

0: చుట్టూ దట్టమైన అడవులు, పక్షుల శబ్దాలు అన్నీ కలిపి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి అన్నమాట. అక్కడ కూర్చొని కొంచెం టైం గడిపితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. నేచర్ మధ్యలో ప్రశాంతంగా టైం గడపాలనుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. తర్వాత పాకాల సరస్సు, అంటే లేక్ అన్నమాట. వరంగల్ దగ్గరలో ఉన్న ఈ పాకాల సరస్సు ఒక ప్రశాంతమైన మరియు సహజమైన అందంతో కూడిన ప్రదేశం. కాకతీయుల కాలంలో కట్టారంట దీన్ని. అండ్ ఈ సరస్సు చరిత్రను మరియు ప్రకృతిని ఒకేసారి అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. ఈ సరస్సు చుట్టూతో కూడా దట్టమైన అడవులు ఇంకా ఫారెస్ట్ సఫారీ లాంటివి ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఉదయం సాయంత్రం టైంలో నీటిలో పడే సూర్యకిరణాల వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. పక్షుల కిలకిలలు, గాలి శబ్దం అన్నీ కలిపి చాలా రిలాక్స్డ్ వాతావరణాన్ని ఇస్తాయి. ఎక్కువగా క్రౌడ్ లేకపోవడం వల్ల కూడా ప్రశాంతంగా టైం గడపడానికి ఇది చాలా మంచి ప్లేస్. నేచర్ లవర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ గేట్వే.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: తర్వాత వచ్చేసి కుంతాల జలపాతం. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ కుంతాల జలపాతం తెలంగాణలోనే అన్నిటికన్నా ఎత్తైన జలపాతం. హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్ దూరంలో ఉండడం వల్ల ఒక డే ట్రిప్ లేదా వీకెండ్ ట్రిప్ లాగా ఇది ప్లాన్ చేసుకోవచ్చు. జలపాతం దగ్గరికి చేరడానికి కిందకి దిగే మెట్లు ఉండడం వల్ల కొంచెం శ్రమ అవసరం అవుతుంది. కానీ కిందకి వెళ్ళిన తర్వాత కనిపించే ఆ నీటి వాటర్ఫాల్, చుట్టూ అడవులు చాలా అందంగా చాలా బాగుంటుంది అన్నమాట. వర్షాకాలంలో దీని ప్రవాహం అత్యంత బలంగా ఉండి చూడడానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫోటోగ్రాఫీకి కూడా ఇది బెస్ట్ స్పాట్. నేచర్ని దగ్గరగా అనుభవించాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. తర్వాత ఇంకొక వాటర్ఫాల్, దాని పేరే బోగాత జలపాతం. ములుగు జిల్లాలో దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఈ బోగాత జలపాతం తెలంగాణలోని అత్యంత అందమైన జలపాతాలలో ఒకటి. దీన్ని తెలంగాణ నయాగరా అని పిలవడానికి కారణం ఇది చాలా వెడల్పుగా విస్తరించి ఉండి దాని నుంచి నీటి ప్రవహించడం. హైదరాబాద్ నుంచి దూరంగా ఉన్న అడవుల మధ్యలో ప్రయాణం చేయడం ఒక మంచి అనుభూతిలాగా ఉంటుంది. జలపాతం ఎక్కువగా ఉండి చూడడానికి అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, నీటి శబ్దం కలిపి ఒక నేచర్ వైబ్ అనేది ఇస్తుంది అన్నమాట. తర్వాత వచ్చి కేరమిరి ఘాట్. ఆదిలాబాద్ వైపు వెళ్ళే వైపు ఉండే కేరమిరి ఘాట్ రోడ్లు తెలంగాణలోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్గా పేరు ఉందన్నమాట. ఈ మార్గంలో మలుపులు, కొండలు, దట్టమైన అడవులు కలిసి ఒక నేచురల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల ప్రశాంతంగా డ్రైవ్ చేయడానికి చాలా మంచి రూట్. ఉదయం లేదా సాయంత్రం టైంలో వెళ్తే మబ్బులు, ఆ లైట్ చేంజింగ్ స్కైలో అంతా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో లేదా సోలోగా ఒక లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ చాయిస్. ప్రతి మలుపు దగ్గర ఒక కొత్త వ్యూ కనిపించడం ఈ ప్రయాణాన్ని ఇంకా స్పెషల్గా మారుస్తుంది. నేచర్ మరియు డ్రైవింగ్ కలిపి పూర్తి రిఫ్రెషింగ్గా ఉంటుంది. తర్వాత వరంగల్ దగ్గరలో ఉన్న లక్నవరం చెరువు. తెలంగాణ చాలా ప్రత్యేకమైన చెరువుల్లో ఇది కూడా ఒకటి. ఈ చెరువులో చిన్న చిన్న దీవులు ఉండడం వల్ల ఇది ఒక ఐలాండ్ లాగా కనిపించే ఒక అందమైన వ్యూని ఇస్తుంది. ఇక్కడ ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఈ ప్రదేశం యొక్క ప్రధాన ఆకర్షణ. దానిపై నడుస్తూ చుట్టూ ఉన్న నీళ్లను చూడడం ఒక డిఫరెంట్ అనుభవం. బోటింగ్ చేసే అవకాశం కూడా ఉండడం వల్ల ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా మంచి ప్లేస్. సాయంత్రం టైంలో సూర్యాస్తమైన టైంలో ఈ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూతర పచ్చదనంతో నీటితో ప్రశాంతంగా కల్పించి ఒక రిలాక్సేషన్ ఫీల్ని ఇస్తుంది.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: తరువాత పోచేరా జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది ఒక అందమైన నేచర్ స్పాట్ కూడా. ఇది పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో ఉండే జలపాతం వల్ల చాలా రా ఇంకా అన్టచ్డ్ నేచర్ ఫీల్ ఇస్తుంది. ఇంకా మిగతా జలపాతాలతో పోలిస్తే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది, కాబట్టి ప్రశాంతంగా టైం గడపవచ్చు. జలపాతం చుట్టూ ఉన్న అడవి, నిశ్శబ్దం అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. నీరు కొంచెం లోతుగా ఉండే ప్రాంతాలు ఉండడం వల్ల ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో దీని ప్రవాహం ఇంకా అందంగా మారుతుంది. సమ్మర్ కాబట్టి కొంచెం ప్రవాహం తక్కువ ఉంటుందని అనుకోవచ్చు. నేచర్ని దగ్గరగా చూడాలనుకుంటే

జలపాతాన్ని మిస్ అవ్వద్దు. తర్వాత కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని ముఖ్యమైన అరణ్య ప్రాంతాల్లో ఒకటి. దట్టమైన అడవులు, విభిన్న జంతువులు మరియు పక్షులతో నిండి ఉన్న ఒక నిజమైన వైల్డ్ లైఫ్ ప్లేస్. ఇక్కడ సఫారీ ద్వారా అడవిలోకి వెళ్ళే అవకాశం ఉండడం వల్ల జంతువుల్ని చాలా దగ్గరగా చూడొచ్చు. పులులు, జింకలు, నీలిగాయలు వంటి జంతువులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అదృష్టం ఉంటే కనిపిస్తాయి. అడవిలో ప్రశాంత వాతావరణం, ఇంకా సహజ శబ్దాలు మనసుకి ఒక కొత్త అనుభూతినిస్తాయి. ఫోటోగ్రఫీ అండ్ నేచర్ లవర్స్కి ఇది చాలా బెస్ట్ స్పాట్. సిటీ లైఫ్ నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకొని ఇంకో ప్రపంచానికి వెళ్ళిన ఫీల్ వస్తుంది. మరిన్ని ప్లేసెస్ గురించి తెలుసుకునే ముందు ఒక పాట విని మళ్ళీ వచ్చేద్దాం.

0: లైఫ్ ఆఫ్ రామ్ పాటలో శర్వానంద్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయినట్టు కొన్ని కొన్నిసార్లు నేను చెప్పిన ప్లేసెస్ అన్నిటికి కూడా అలా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది మనకి. సో తిరిగి మన లిస్ట్లోకి వచ్చేస్తే తర్వాత ప్లేస్ కిల్లా గన్పూర్ కోట. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక నిర్మాణం. ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడిన కోటగా భావిస్తారు మరియు ప్రస్తుతం అవశేషాల రూపంలో మాత్రమే ఉన్న దీని గొప్పదనం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొండలపై నిర్మించిన ఈ కోటకు చేరుకోవడానికి కొంత కొండను ఎక్కాల్సి వస్తుంది, కాబట్టి ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ లాగా కూడా ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ కనిపించే పర్వతాలు, పచ్చదనం, దూరం వరకు విస్తరించిన వ్యూ చాలా బాగుంటుంది. పాత గోడలు, రాళ్ళు, ఆ నిర్మాణ శైలి మనకి ఆ కాలం గురించి ఒక స్పష్టమైన ఊహనిస్తాయి. చరిత్ర, అడ్వెంచర్ రెండు ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసే. అండ్ తర్వాత ఇంకొక కోట చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, భువనగిరి కోట. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఈ కోట ఒక మోనోలిథిక్ రాతి కొండపై నిర్మించారు. ఇది ఈ కోట ఒకే రాయి పైన నిర్మించడం దీని ప్రత్యేకత అన్నమాట. ఇది చాలా అరుదుగా కనిపించే నిర్మాణం. పైకి ఎక్కే మార్గం కొంచెం స్టీప్గా ఉండడం వల్ల ట్రెక్కింగ్ లానే ఉంటుంది. పైకి చేరుకున్న తర్వాత చుట్టూగా ఉండే వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇది అడ్వెంచర్, హిస్టరీ రెండు నచ్చే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సన్ రైజ్ లేదా సన్సెట్ టైంలో ఈ ప్రదేశం ఇంకా బాగుంటుంది అన్నమాట. తర్వాత పెద్దపల్లి జిల్లాలో ఉన్న ధూళిఘట్ట బౌద్ధ స్థూపం తెలంగాణలోనే అత్యంత పురాతనమైన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. ఇది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిందిగా చెప్తారన్నమాట. సో చరిత్రపరంగా చాలా విలువైన స్థలం. ఇక్కడ కనిపించే ఇటుక నిర్మాణాలు, ఆ అవశేషాలు ఆ బౌద్ధ సంస్కృతి మరియు జీవన విధానాన్ని మనకి చెబుతాయి. ఈ ప్రదేశం చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల ఒక మెడిటేటివ్ ఫీల్ వస్తుంది. క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల నిశ్శబ్దంగా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాన్ని కూడా ఇస్తుంది. చరిత్రను లోతుగా అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ గమ్యం అన్నమాట. తర్వాత పోచారం వన్యప్రాణి అభయారణ్యం, అంటే ఒక చిన్న జూ లాంటిది అనుకోవచ్చు. సో మెదక్ జిల్లాలో ఉన్న ఇది ప్రకృతి ఇంకా వైల్డ్ లైఫ్ ప్రేమికులకి చాలా మంచి ప్లేస్. ఇక్కడ ఒక పెద్ద సరస్సు, చుట్టూ అడవులు, పక్షులు అన్నీ కలిపిన ఒక సహజమైన వాతావరణం కనిపిస్తుంది. సమ్మర్లో బాగుంటుంది కానీ వింటర్లో ఇంకా బాగుంటుంది. ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడికి రావడం వల్ల ఇదొక బర్డ్ వాచింగ్ వ్యూగా చాలా ఫేమస్. ప్రశాంతంగా నడుచుకుంటూ నేచర్ని ఆస్వాదించడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సిటీ నాయిస్ నుంచి పూర్తిగా దూరంగా ఉండడం వల్ల రిలాక్స్ అవ్వడానికి ఇదొక పర్ఫెక్ట్ ప్లేస్. ఫోటోగ్రాఫీకి కూడా మంచి వ్యూస్ లభిస్తాయన్నమాట.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

తర్వాత ఏటూరు నాగారం. ములుగు జిల్లాలో ఉన్న ఈ ఏటూరు నాగారం అరణ్యం తెలంగాణలో ఉన్న విస్తృతమైన అడవి ప్రాంతాల్లో ఒకటి. ఇది గోదావరి నది చుట్టూతో ఉండడం వల్ల ఇక్కడ నేచర్ చాలా రిచ్గా అండ్ డైవర్స్గా ఉంటుంది. దట్టమైన అడవులు, చిన్న చిన్న నదులు, అక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ అన్నీ కలిపి ఒక రా నేచర్ అనుభవాన్ని ఇస్తాయన్నమాట. ఇది ఎక్కువగా కమర్షియలైజ్ కాలేదు కాబట్టి క్రౌడ్ తక్కువగానే ఉంటుంది. ఇంకా ప్రశాంతంగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అడ్వెంచర్ ట్రావెల్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పక్షుల శబ్దాలు, గాలి, నిశ్శబ్దం అన్నీ కలిపి ఒక డీప్ నేచర్ కనెక్షన్ ఇస్తాయి. పూర్తిగా నేచర్లో మునిగిపోయే అనుభవం కోసం ఇది చాలా పర్ఫెక్ట్ స్పాట్. తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కోయిలాసాగర్ ప్రాజెక్ట్. ఇది ఒక అందమైన డ్యామ్. ఇంకా అక్కడ ఒక సరస్సు కూడా ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో విస్తరించిన నీరు అన్నీ కలిపి ప్రశాంతంగా ఒక బ్యూటిఫుల్ వ్యూని ఇస్తాయి. ఇది ఎక్కువగా క్రౌడ్ ఉండదు అండ్ మనం రిలాక్స్డ్గా టైంని స్పెండ్ చేయొచ్చు. సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం అప్పుడు కాంతి పడి చాలా అందంగా కనిపిస్తుంది. చిన్న రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి ఇది చాలా మంచి స్పాట్. అండ్ తర్వాత కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగిరి ఖిలా. ఇది పాద చరిత్రక కోటగా ప్రసిద్ధి చెందింది. ఇది కొండల మధ్యలో ఉండడం వల్ల చుట్టూ ఉన్న నేచర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ కొండను చేరుకోవడానికి కూడా మనం ఒక చిన్న ట్రెక్ చేయాలి. పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ కనిపించే పర్వతాలు, పచ్చదనం చాలా ప్రశాంతమైన ఫీల్ని ఇస్తాయి. చుట్టూ హెర్బల్ ఫారెస్ట్ ఉండడం వల్ల వచ్చే గాలి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చరిత్ర, నేచర్ రెండింటినీ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇవి ఈరోజు కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. స్వయం సమృద్ది భారత్, వికసిత భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఐపీఎల్లో భాగంగా ఈ మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు, అలాగే సాయంత్రం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మరో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. స్వయం సమృద్ద భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ద పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఎన్ఐఆర్డి పిఆర్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ద పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భరద్వాజ్ కీలకోపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలనకు గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన, సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీల కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం కలిగించడంలో అవి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియను రద్దు చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన

0: మళ్లీ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. తమిళనాడులో మొత్తం 10,545 మంది కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. వారికి 4,624 మంది మైక్రో అబ్జర్వర్లు సహకరిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 77 కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. పారదర్శకత కోసం బహుళ స్థాయి భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. గత సంవత్సరం 22 April పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 7 May భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ నియంత్రిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు కొనసాగి 10 May తేదీన సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత సాయుధ దళాలు యుద్ధ రంగంలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించడంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
1: శౌర్య కేవల శారీరక శక్తి యా యుద్ధ కౌశల్ కా నామ్ నహీ హై. శౌర్య హమారే మన్ కీ వహ్ అటల్ అవస్థా హై జహాన్ రాష్ట్ర ప్రేమ్ కే ఆగే సారే సుఖ్ సారే మోహ్ సారే భయ్ యహ్ వ్యర్థ్ హో జాతే హై. శౌర్య వో దివ్య భావ్ హై జహాన్ హమారా ఏక్ సైనిక్ అప్నే మాతా పితా పత్ని ఔర్ బచ్చో కే స్నేహ్ కే బంధన్ సే ఊపర్ ఉఠ్ కర్ మా భారతి కీ రక్షా కా వ్రత్ లేతా హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఆయనకు జమైకా విదేశాంగ మంత్రి కమీనా జె స్మిత్ స్వాగతం పలికారు. వచ్చే 2 రోజుల్లో జమైకా నాయకత్వం, వ్యాపార వర్గాలు, భారతీయ వలసవాసులతో చర్చలు జరుపుతామని మంత్రి తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్లను కలిశారు. రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో వికసిత్ బీహార్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్చలు జరిగాయి. బీహార్ అభివృద్ది, దీర్ఘకాలిక ప్రణాళికలు, భద్రతా సంబంధిత అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే రైల్వే మంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, మెరుగైన కనెక్టివిటీ, మొత్తం అభివృద్దిని వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నీట్, యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. పరీక్షా కేంద్రాల్లోకి 1:30 వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారు. అభ్యర్థుల కోసం ఏజెన్సీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఓటర్ ఐడి, ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు పత్రాన్ని వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు, దాని ప్రస్తుత స్థితిని సమీక్షించేందుకు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు అనుకూలంగా కొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు మీడియా స్వేచ్ఛపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉంటుంది. శాంతియుత భవిష్యత్తును రూపొందించడం ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించారు.

నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. 4 అంతస్తుల భవనంలోని కొన్ని అంతస్తుల్లో అగ్ని చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే 14 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రక్షణ చర్యలు, అగ్ని నివారణ కార్యక్రమాల సమయంలో 10 మందికి పైగా వ్యక్తులను భవనం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ఈరోజు ఐపీఎల్లో భాగంగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 3:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. నరేంద్రమోదీ స్టేడియంలో 7:30 జరిగే మరొక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. కాగా నిన్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్వయం సమృద్ది భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ది పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్ టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్ కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. స్వయం సమృద్ధి భారత్ లక్ష్యాల సాధనలో గ్రామ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ విప్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రామగుండం కోల్మైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. స్వయం సమృద్ధ భారత్, వికసిత్ భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో నిన్న నిర్వహించిన స్వయం సమృద్ధ పంచాయతీ కార్యక్రమంలో వివేక్ భారద్వాజ్ కీలక ఉపన్యాసం చేశారు. క్షేత్రస్థాయి పరిపాలన గల పరిణామాత్మక శక్తిని ప్రస్ఫుటం చేస్తూ స్వావలంబన సాధికారత గల పంచాయతీల తోడ్పాటుతో ఈ దార్శనికతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ రూపాంతరీకరణలో పంచాయతీలే కీలక ఉపకరణాలని, పౌరుల్లో చైతన్యం రగిలించడంలో అవి ఎంతగానో తోడ్పడగలమని వివరించారు. పంచాయతీల నాయకులు తమ పరిధిలో అర్థవంతమైన శాశ్వత ప్రభావ సృష్టి దిశగా వినూత్న ఆలోచనలతో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని వివేక్ భారద్వాజ్ కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడంలో ప్రభుత్వ విప్లు కీలక భూమిక పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి ప్రభుత్వ విప్లు ముఖ్యమంత్రిని కలుసుకుని క్షేత్రస్థాయి సమస్యలు నివేదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో నియోజకవర్గాల్లో తాగు సాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ విప్లు ఆదర్ శ్రీనివాస్, బీర్లా ఇలయ్య, వేమల వీరేశం తదితరులున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట

0: వేసవి నేపథ్యంలో నియోజకవర్గాల్లో తాగు సాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శాసన మండలి చీఫ్ విప్ పట్న మహేందర్ రెడ్డి, శాసనసభ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఇలయ్య, వేమల వీరేశం తదితరులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్టం నలుమూలల నుంచి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్టంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైద్య విద్యలో ప్రవేశం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ 2026కు సర్వం సిద్దమైంది. నీట్ రాసేవారు నిబంధనల్ని పక్కాగా పాటించాలని రాష్ట నోడల్ అధికారి డాక్టర్ నరేంద్ర కుమార్ చెప్పారు. మధ్యాహ్నం 1 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రశాంతంగా జరిగేలాగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ నగరాభివృద్దికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు గత 2 సంవత్సరాలుగా నిరంతర కృషి కొనసాగుతోందన్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పార్కులు, ఓపెన్ జిమ్లు, మహిళా జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ములుగు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి ఫైజల్ హుస్సేన్ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ పై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఫైజల్ హుస్సేన్ ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ జిల్లాలో సరిపడనంత చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు వదంతులు నమ్మవద్దని చెప్పారు.
1: हमारे पास 43 पेट्रोल बंक्स है, उसमें 19 IOCL पेट्रोल बंक्स है और 12 HPCL पेट्रोल बंक्स है, 11 BPCL पेट्रोल बंक्स है और एक नयारा का पेट्रोल बंक है. तो उसकी वजह से अभी जो है हमारे कने ड्राई आउट्स पूरे क्लियर हो गए. हमारे कने कोई ऐसा प्रॉब्लम नहीं है, पेट्रोल हो, डीजल हो, कहीं भी कुछ भी कोई प्रॉब्लम नहीं है.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రామగుండం కోల్మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపిందని సింగరేణి సంస్థ CMD డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఒక ప్రకటనలో తెలియజేశారు. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి ఇప్పటికే కనీస అనుమతులున్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ గనుల పరిధిలో 314 మిలియన్ టన్నుల నిల్వలను వెనక్కి తీయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించామని చెప్పారు. ప్రకృతిపరమైన బొగ్గును గరిష్టంగా వెలికి తీయడమే సంస్థ లక్ష్యమని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నో స్లాబ్ ఫ్యాక్టరీలో నెల వ్యవధిలో 2 ప్రమాదాలు జరగడం పట్ల సిపిఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల భద్రత, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కూడా ప్రమాదం నివారించడంలో విఫలమవుతున్నారన్నారు. దోషులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల రక్షణ కోసం కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర తప్పనిసరిగా చెత్త బిన్లను ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆమె మాధాపూర్లో మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని చెప్పారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, స్పోర్ట్స్, రెవెన్యూ, శానిటేషన్, ఎంటమాలజీ వంటి విభాగాల కార్యక్రమాలు చేపట్టేందుకు వ్యవస్థాగతమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు వరి కోతల సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నాణ్యత గల ధాన్యాన్ని పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల వ్యవసాయాధికారి దుర్గారాజు చెప్పారు. ఆకాశవాణి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ,
2: రైతులు వరి చేను పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోయడం వల్ల తాలు లేకుండా ఉంటుంది. కోత మెషిన్ ఉపయోగించే సమయంలో బ్లోయర్ తప్పనిసరిగా ఆన్లో

0: ఉండాలి. కోత మిషన్ యొక్క ఆర్పిఎం 19 నుండి 20కి పైగా ఉండాలి. ధాన్యం పొడిగా ఉన్నప్పుడు వరిపోయాలి. కోత అనంతరం క్లీన్ చేసిన ధాన్యం నేరుగా బస్తాల్లో నింపి నేల మీద పడకుండా జాగ్రత్త పడాలి.
1: ఈ రోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు ఉండదని తెలియజేసింది. ఆ తర్వాత 4 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉంటుందని, నిన్న అత్యధికంగా 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతా నైట్ రైడర్స్తో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లో నుప్పల్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతుంది. ఈ 2 మ్యాచ్లు వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్పై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. బ్రేక్డౌన్ మినహా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఓఆర్ఆర్పై నిలపవద్దన్నారు. ఒకవేళ అత్యవసరమైతే వెంటనే 1449 హెల్ప్ లైన్కు సమాచారం అందించాలన్నారు. ఈ నియమాలు జాతీయ రహదారులకు కూడా వర్తిస్తాయని, డ్రైవర్లకు దీనిపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి నల్గొండకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను నల్గొండ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా అదనపు ఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడుతూ, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడ జిల్లాలకు చెందిన కొంతమంది మిత్రులు గ్యాంగ్గా ఏర్పడి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నామన్నారు. యువత పొగాకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కారాదని సూచించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇకపై రేపటి నుంచి జనగామ జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. ఇందులో అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారని కలెక్టర్ చెప్పారు. కామారెడ్డి పట్టణం పాత బస్టాండ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 షాపులు దగ్ధమయ్యాయి. దాదాపు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. స్వయం సమృద్ది భారత్ లక్ష్యాల సాధనలో గ్రామ పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వ విప్లవ క్రియాశీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రామగుండం కోల్మైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని సింగరేణి సంస్థ తెలియజేసింది. ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి స్త్రీల కార్యక్రమంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు క్రీడాకారులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? మనతో లక్ష్మీ తేజస్వి గారు ఉన్నారు, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్. హలో మేడం.
2: హలో నిహారా గారు.
1: మేడం, మరి చెప్పాను కదా, క్రీడాకారులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి స్టామినా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫిట్నెస్ కూడా ఉండాలి. సో అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకునే ముందు

0: అందరు క్రీడాకారులు ఒకేలాంటి ఆహారం తీసుకోవాలా? మీరు ఎలా సజెస్ట్ చేస్తారు?
1: సో అందరికి ఒక్కలాంటి ఆహారం ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క ఆట ఒక్కొక్క విధానంగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే క్రికెట్ ఒకలాంటి ఆట, ఫుట్బాల్ ఇంకొకలాంటి ఆట. సో ఒక్కొక్క ఆట బట్టి వాళ్ళు ఆ ఆటలో ఎలాంటి రోల్ ఉంది చూసి దాన్ని బట్టి మేము ఆహారం అనేది సజెస్ట్ చేస్తాం, న్యూట్రిషన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఫుట్బాల్ చూసుకోండి, ఎక్కువ పరిగెత్తుతారు, ఆ గ్రౌండ్ మొత్తం ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి ఆ బాల్ ని కిక్ చేసుకుంటూ పరిగెత్తుతారు, రైట్? సో పరిగెత్తడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ పరిగెత్తుతున్నప్పుడు దమ్ము ఆయాసం అనేది ఎక్కువగా వస్తుంది. ఇవి రాకుండా కొన్ని ఆహారం పదార్థాలు ఉంటాయి, సో అలాంటి ఆహారం ఇవ్వాలన్నమాట. అంటే బాడీకి కొంచెం గాలి బాగా ఊపిరి పీల్చుకునేలాగా, ఆక్సిజన్ మంచిగా వచ్చేలాగా కొన్ని ఆహారాలు బెనిఫిట్ చేస్తాయన్నమాట. సో అలాంటి ఫుడ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఇలాంటి గేమ్స్ వాళ్ళకి. ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఉందనుకోండి, వెయిట్ ఎక్కువగా ఎత్తాలి, దానికి కండబలం అనేది కావాలి. సో కండబలం కావాలి కాబట్టి సో కొంచెం కండబలం ఎక్కువ అయ్యే ఆహారం అనేది ఇస్తామన్నమాట. అది ఇప్పుడు క్రికెట్ అనుకోండి, క్రికెట్ అంటే ఒక చోట నుంచొని చాలా కాన్సన్ట్రేటెడ్ గా బాల్ ని హిట్ చేయడం బ్యాట్స్మెన్ అయితే, అండ్ మధ్యలో పరిగెత్తడం. ఇది కాంబినేషన్ అనమాట, పరిగెత్తడం కూడా ఉంటుంది, కండబలం కూడా ఎక్కువ కావాలి, సో మజిల్ స్ట్రెంత్ కూడా ఎక్కువ కావాలి. సో రెండిటికి కలిపి ఒకలాంటి ఆహారం ఇస్తామన్నమాట. సో అందరికి ఒకలాంటిది ఉండదు, ఒక్కొక్క స్పోర్ట్ కి ఒక్కొక్క రకమైన ఆహారం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ట్రైనింగ్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు ఒక క్రికెటర్ అనుకోండి, రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు, పొద్దున్న రాత్రిరా లేకపోతే ఒట్టి పొద్దున్నైనా, దాన్ని బట్టి కూడా ఆహారం అనేది మారుతుంది. అండ్ ఏజ్ ఎంత ఉంది, ఏజ్ బట్టి కూడా మనకి ఆహారం అనేది మారుతుంది. అట్లా
0: వాళ్ళ ఆట పరంగా అలాగే వాళ్ళ ఏజ్ పరంగా కూడా మీరు డిసైడ్ చేస్తారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అని.
1: ఇంకొకటి హైట్, వాళ్ళ హైట్ వెయిట్ ఎంత ఉన్నారు దాన్ని బట్టి కూడా మనకు ఆహారం అనేది మారుతుంది.
0: మనం రీసెంట్ గా విన్నాం కదా వెయిట్ కేటగిరీ స్పోర్ట్ గురించి, కానీ మిగతా స్పోర్ట్స్ లో వెయిట్ ఖచ్చితంగా ఇలా ఉండాలి అని ఏమన్నా ఉంటాయా? అంటే వెయిట్ కేటగిరీ కాకుండా ఉన్న స్పోర్ట్స్ లో,
1: వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ కాకుండా వేరే స్పోర్ట్స్ లో వేరే గేమ్స్ లో మాత్రం వెయిట్ అనేది సంబంధం ఉండదన్నమాట. ఈ వెయిటే ఉండాలి ఫుట్బాల్లో, ఈ వెయిటే ఉండాలి బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, అలా ఉండదు. వాళ్ళు వాళ్ళ బాడీ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండాలి. అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఒబేసిటీ ఉండకూడదు, మరీ తక్కువ వెయిట్ కూడా ఉండకూడదు. అలా కరెక్ట్ వాళ్ళ హైట్ కి ఎంత వెయిట్ ఉండాలో, ఎంత అవసరమో అంత వెయిట్ ఉంటే సరిపోతుంది.
0: అలాగే ఇప్పుడు ఫిట్నెస్ విషయానికి వచ్చేసరికి మనం అథ్లెట్స్ ని చూసుకుంటే, రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను నేను, అందులో ఏంటంటే మనం అథ్లెట్స్ అందరూ చాలా స్లిమ్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ ఈ సంవత్సరం ఒలింపిక్ మెడల్స్ విన్ అయిన వాళ్ళని చూడండి, అంటే వాళ్ళు కొంచెం మస్క్యులర్ గా, హెవీ బిల్ట్ గా, కొంతమంది లావు గా కూడా కనబడుతున్నారు. సో ఫిట్నెస్ స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారా?
1: డెఫినెట్ గా ఇంపార్టెంట్, ఎందుకంటే బాడీలో కొవ్వు ఎక్కువగా ఉంది అంటే ఆ కొవ్వు అనేది బాడీ మీద అండ్ బాడీలో ఉండే ఆర్గన్స్ మీద ప్రెషర్ ఎక్కువగా పెడుతుంది అనమాట, అండ్ కండ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతుంది. ఆ ఎక్కువ ప్రెషర్ పెట్టేసరికి కండబలం ఉండదు, కండ వాడే స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ మజిల్ వాడే స్పోర్ట్స్ సరిగ్గా ఆడలేరు, అండ్ తొందరగా ఆయాసం, దమ్ము రావడం, అలసిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఆడిన తర్వాత బాడీ అనేది కొంచెం రిపేర్ అవ్వాలి అండ్ రికవర్ అవ్వాలి, ఆడిన మొత్తం అల్సట్ అంతా పోవాలన్నమాట. సో ఆ రికవరీ అనేది కూడా సరిగ్గా జరగదు, కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి స్పోర్ట్ ఆడుతున్నా డెఫినెట్లీ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాల్సిందే.
0: సో రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా ఇలాంటి ఆహారం తీసుకోకూడదు అని?
1: యా, డెఫినెట్ గా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ పీపుల్ అంటే ఇప్పుడు జస్ట్ జనరల్ గా కొంచెం హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే కొంచెం వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే హెల్దీ డైట్ అనేది ఇస్తాం. అండ్ అప్పుడప్పుడు కావాలంటే ఎవరికన్నా కొంచెం కొంచెం చగోడీలు లేకపోతే ఒక సమోసా ఇట్లాంటివి చిన్న చిన్నవి తినాలనిపిస్తే ఏదో నెలకొకసారి చిన్నగా కొంచెం తింటే పర్వాలేదు అని చెప్తాం అది. కానీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు డెఫినెట్ గా లైఫ్ లాంగ్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడే టైంలో మాత్రం ఎలాంటి

0: జంక్ ఫుడ్ కానీ అస్సలు తినకూడదు. ఆ తిన్న ఒక్క పూట కొంచెం కూడా నెక్స్ట్ డే వాళ్ళు ఆడే ఆట మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది.
1: అలాగే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉండడానికి ఆహారంతో పాటు కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. అవి మైక్రోన్యూట్రియంట్స్ అవ్వచ్చు, ప్రోటీన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రకరకాల సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య. ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ కి వెళ్ళి లిస్ట్ చూస్తే అది ఎండ్ అవ్వదు అనమాట, అలా స్క్రోల్ చేస్తూనే ఉండాలి. మరి ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు ఇది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది ప్రకృతికి ఏదో వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. మరి లాంగ్ టర్మ్ లో దీని దుష్ప్రభావాలు ఏమన్నా ఉంటాయా ఇలాంటి వాటి?
0: డెఫినెట్ గా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక స్పోర్ట్ ఆడేవాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, 4 ఏళ్ల వయసు 5 ఏళ్ల వయసు నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఏ స్పోర్ట్స్ ఇష్టమో అందులో. ఇప్పుడు వాళ్ళు ఆ వయసు నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, తెలియకుండా 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఈ వయసు నుంచే ఇట్లాంటి సప్లిమెంట్స్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు 20 ఏళ్ళకి వచ్చినప్పుడు, అంటే ఇంటర్నేషనల్ లెవెల్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఈ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఆ సప్లిమెంట్స్ ఇంకా పనిచేయవు బాడీకి, ఎందుకంటే బాడీకి చాలా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ ఇది ఒకటి డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే, బాడీకి చాలా అలవాటు అయిపోయేసరికి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ డోసేజ్ తీసుకోవడం అనేది చేస్తారు.
1: ఓకే.
0: అండ్ ఇంకా స్ట్రాంగ్వి తీసుకోవడం అనేది చేస్తారు. సో ఇలా తీసుకుంటున్నప్పుడు బాడీ మీద నెగటివ్ ఎఫెక్ట్స్, వాళ్ళు స్పోర్ట్ ఆడడం మానేసిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత, లేకపోతే చాలా ఏళ్ళు తీసుకున్నాక ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ కిడ్నీ అండ్ లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, దాని తర్వాత హార్ట్. సో ఈ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్ గా ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా, సో అది యాక్చువల్లీ అవసరమా లేదా అనేది చూసుకోవాలి. అండ్ బాడీని ఓన్లీ వాటిలకే అలవాటు చేయకూడదు, నేచర్ తో వచ్చే ఫుడ్స్ ని వాటిలతో కూడా మనం స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవచ్చు. ఎందుకంటే స్పోర్ట్స్ ఈ సప్లిమెంట్స్ తయారు చేసే ముందు కూడా ఆడేవారు,
1: అవును,
0: అప్పుడు కూడా మెడల్స్ వచ్చేవి. సో న్యాచురల్ ఫుడ్ తోనే మనం మెడల్స్ తెచ్చుకోవాలనేది చూసుకోవాలి. ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే, చాలా మంది వాడా అని ఒక అసోసియేషన్ ఉంటుంది, అంటే వరల్డ్ యాంటీ డ్రగ్ అసోసియేషన్ అన్నమాట. సో ఈ వాడాలో మనం సప్లిమెంట్స్ అనేది ఇస్తారు, ఏ సప్లిమెంట్స్ మంచివి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఆ సప్లిమెంట్స్ లో, ఆ టాబ్లెట్స్ లో కానీ ఆ పౌడర్స్ లో ఉండకూడదు అనేది డీటెయిల్డ్ గా రాస్తారనమాట. సో ఇవి డీటెయిల్డ్ గా రాసినప్పుడు ఎవరైనా స్పోర్ట్స్ పీపుల్ ఈ సప్లిమెంట్ కొంటున్నారు, ఈ పౌడర్ కొంటున్నారు, లేకపోతే ఈ టాబ్లెట్స్ కొంటున్నారు ఎనర్జీ ఎక్కువ అవడానికి, లేకపోతే కండబలం పెరగడానికి, ఏదో ఒక రీజన్, ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఆ అసోసియేషన్ లిస్టులు ఉంచి ఆ ప్రోడక్ట్ లో ఉన్న లిస్ట్ ని చూసుకోవాలి. ఓకే, వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ ఉండకూడదు అంటున్నారు, ఆ టాబ్లెట్స్ కానీ ఆ పౌడర్ లో కానీ ఆ లిస్ట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదు అంటే తీసుకోవచ్చు. ఎన్ని రోజులు తీసుకోవచ్చు? 1-3 నెలలు తీసుకొని ఆపేసి మళ్ళీ న్యాచురల్ ఫుడ్స్ తోనే స్పోర్ట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి.
1: సో సస్టైనబుల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి అంటారు?
0: ఎస్, డెఫినెట్లీ సస్టైనబుల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి.
1: సో ఆల్ ద టైమ్ లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి, న్యాచురల్ గా ప్రకృతిలో ఎక్కడెక్కడ మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ దొరుకుతాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మామూలుగా స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా మీరు అన్నట్టుగా చాలా మంది స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు.
0: అవును.
1: సో ఆడే ప్రతి క్రీడాకారుడికి మెడల్ గెలుచుకోవాలి అని ఉంటుంది. సో అందులో నేను నా అపోనెంట్ కంటే బెటర్ గా పర్ఫామ్ చేయాలి కాబట్టి నేను ఇంకెలాగా దానికి కెపాసిటీ బిల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు. మరి ఈ ప్రయత్నంలోనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి.
0: అవును, చాలా మంది పిల్లలు నా దగ్గరకు వచ్చే స్పోర్ట్స్ పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు ఆన్లైన్ లో చాలా చూసుకుంటూ బ్లైండ్ గా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. పేరెంట్స్ కేమో తెలీదు. సో పేరెంట్స్ కి ఇది కరెక్టా కాదా అని అనిపిస్తున్నప్పుడు వస్తారన్నమాట, వచ్చి ఇలా తీసుకుంటున్నారు మా పాప బాబు ఏంటి అనేది అడిగితే నేను చెప్తా, ఏజ్ ఇంత అండి, డెఫినెట్ గా తీసుకోకూడదు, న్యాచురల్ ఫుడ్స్ తోనే తీసుకోవాలని అప్పుడు నేను డైట్ అనేది, న్యూట్రిషన్ అనేది చెప్తా అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ అందరికీ యాక్సెస్ ఉండేసరికి చాలా మిస్యూజ్ అవుతుంది చిన్నపిల్ల

0: పిల్లలకి ఎస్పెషలీ, చిన్న పిల్లలు ఎవరు ట్రైన్ అవుతున్నారో వాళ్ళకి అన్నమాట అది. సో వీళ్ళు డెఫినెట్ గా పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత వరకు చేస్తున్నారు ఏంటి, వీళ్ళు తీసుకోవచ్చా లేదా, హెల్ప్ అనేది తీసుకోవాలి. ఒక డైటీషియన్ గానీ న్యూట్రిషనిస్ట్ గానీ డెఫినెట్ గా కన్సల్ట్ చేసి అడిగి అప్పుడే స్టార్ట్ చేయాలి.
1: ఇంకో విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు ఆ టాపిక్ మొదలు పెడితే చాలా పెద్ద టాపిక్ అవుతుంది, కానీ మనం ఒక పదార్థం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొలాజిన్ అనుకుందాం,
0: రైట్,
1: మన బాడీకి కొలాజిన్ కావాలి. సో కొలాజిన్ ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని బ్రాండ్స్ లో దొరుకుతుంది, ఏది తక్కువకి దొరుకుతుంది, ఏది ఫారిన్ది ఏది ఇండియాది, ఇన్ని చూసుకుంటున్నారు, కానీ అందులో ఏది ప్యూరెస్ట్ ఫామ్, దానిలో కొలాజిన్ శాతం ఎంతుంది, మిగతావి ఎంతున్నాయి, అవి శరీరానికి ఎంత హాని చేస్తాయి అన్నది చూసుకోవట్లేదేమో అనిపిస్తుంది.
0: డెఫినెట్ గా మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, అది చాలా మంది చూసుకోవట్లేదు. ఇప్పుడు కరెక్ట్ గా మనకు కొలాజిన్ అవసరమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఎవరికి అవసరం, ఇప్పుడు చాలా వీక్ లిగమెంట్స్ మజిల్స్ వీక్ గా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి డెఫినెట్ గా, అండ్ బోన్ కొంచెం చాలా వీక్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా అవసరం ఉంటుంది. న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. న్యాచురల్ సోర్సెస్ కూడా ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్స్ కి అయితే అడ్వాంటేజ్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే ఈజీగా బిల్డ్ చేసుకోగలరు. ఇప్పుడు వెజిటేరియన్ సోర్సెస్ అంటే కొంచెం కష్టం. సో వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలి అంటే, కొన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా కంబైన్ చేసి ఇస్తే డెఫినెట్ గా కొలాజిన్ మెల్లగా పెరుగుతుంది బాడీలో. సో అది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని హెల్ప్ తీసుకొని కన్సల్ట్ చేసుకునే తీసుకోవాలన్నమాట. అది
1: సో మనం చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నాం, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక డౌట్ అడుగుతాను మిమ్మల్ని. సో ఈ మధ్య పిల్లలందరూ బ్లాక్ వాటర్ తాగుతున్నారంట, ఏంటి అంటే గ్రౌండ్ మీద కోహ్లీ బ్లాక్ వాటర్ తాగుతూ కనపడ్డాడు. సో కోహ్లీ వాడిన బ్రాండ్ పాపం వాళ్ళు వాడలేకపోయినప్పటికీ కూడా మార్కెట్ లో చిన్న చిన్న బాటిల్స్ ఆఫ్ బ్లాక్ వాటర్ దొరుకుతుంది, అవి తాగుతున్నారు. అసలు ఈ బ్లాక్ వాటర్ ఏంటి చెప్పండి.
0: సో బేసికలీ ఈ బ్లాక్ వాటర్ అనేది ఇట్ ఈస్ మినరలైజ్డ్ వాటర్ అనమాట. ఇప్పుడు మనకి దొరికే వాటర్ లో ఎంత మినరల్స్ ఉందో తెలీదు. సో ఈ మినరల్స్ ఏం చేస్తాయి, బాడీని ఇంకొంచెం హెల్దీగా ఉంచుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, బోన్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది. సో అందుకు ఈ బ్లాక్ వాటర్ అనేది తీసుకుంటారనమాట. నార్మల్ పీపుల్కి అయితే ఇట్లాంటి ఫ్యాన్సీవి ఎక్స్పెన్సివ్వి అవసరం లేదు. స్పోర్ట్స్ వాళ్ళకైతే అందరికీ అవసరం లేదు అని అంటాను. ఏదైనా కొంచెం కరెక్ట్ ఫుడ్స్ తీసుకుంటుంటే కూడా వాళ్ళకి పర్వాలేదు, దొరుకుతుంది ఈ బ్లాక్
1: మినరల్స్. అన్నీ
0: మినరల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నార్మల్ మల్టీవైటమిన్ తీసుకొని మల్టీ మినరల్స్ అలాంటి క్యాప్సూల్స్ సప్లిమెంట్స్ తీసుకుంటే కూడా పర్వాలేదు. సో ఇవి ఒక 5 మంత్స్ కి ఒక 3 మంత్స్ కి అలా తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి. ఈ వాటర్ లో వచ్చే బెనిఫిట్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఒకటి ఏంటంటే, ఏ ఫుడ్ అయినా పిహెచ్ వాల్యూ అని అంటాం అన్నమాట, అంటే అది చాలా అసిడిక్ గా ఉందా లేకపోతే ఆల్కలీన్ అని అంటాం. సో ఇది ఈ బ్లాక్ వాటర్ లో కొంచెం మెయింటైన్డ్ బ్యాలెన్స్డ్ పిహెచ్ అనేది ఉంటుంది. సో బాడీ మరీ ఎక్కువగా అసిడిక్ అయిపోయింది, లోపల అసిడిక్ గా ఉంది ఎన్విరాన్మెంట్ అంటే అది కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో అందుకు ఈ బ్లాక్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ హైప్ రావడం అవన్నీ
1: జరుగుతున్నాయి. అసలు ఈ 250 ml బాటిల్ లో ఏముంటుందో తెలీదు, 60 rupees ప్రైస్ అంటే కొన్ని బ్రాండ్స్. సో అందుకే అడిగాను మిమ్మల్ని. చాలా మంది క్రికెట్ ఆడే చిన్న చిన్న పిల్లలు కూడా విరాట్ కోహ్లీ తాగాడు కాబట్టి నేను కూడా బ్లాక్ వాటర్ తాగాలి అని అంటారు.
0: అవును, యా, ఈ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మిస్లీడింగ్ కూడా చేస్తారు, అంటే ఇవన్నీ సప్లిమెంట్స్ తీసుకుంటూ తీసుకోలేదని చెప్పి ఓన్లీ న్యాచురల్ ఫుడ్స్ తోనే మేము ఈ బాడీ బిల్డ్ చేసుకున్నాం, మాకు ఇంత స్ట్రెంగ్త్ ఉందని కూడా చెప్పుకుంటారనమాట. సో అలా మిస్లీడింగ్ అయిపోయేసరికి కూడా కొంతమంది ఓకే ఈ సప్లిమెంట్స్ తీసుకోకుండా చెయ్యొచ్చు ఏమో, కానీ ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోకుండా ఎలా వస్తుంది అని కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అట్లా.
1: సో ఈ సోషల్ మీడియా అంతా కూడా ఒక రకమైన మార్కెటింగ్ అనుకోండి.
0: అంతే అంతే.
1: సో ఇప్పుడు వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం లక్ష్మి గారు. మరి వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ లో ఖచ్చితంగా ఇంతే వెయిట్ ఉండాలి అని అంటారు. సో ఆ వెయిట్ కేటగిరీకి ఏమన్నా రేంజ్ ఉంటుందా? ఇప్పుడు 50 kgలు ఉండాలి అని అంటే 50 kgలే ఉండాలా, దానికి ఏమన్నా రేంజ్ ఉంటుందా?
0: ఓకే, 50 kgలు వెయిట్ కేటగిరీ అంటే 50 kgలే ఉండాలి. మేబీ ఒక 100 gramలు తక్కువ, 200 gramలు తక్కువ ఉంటే పర్వాలేదు. మీరు 50 kgs వెయిట్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, 50 kgలు వెయిట్ కేటగిరీ అని అంటే 49.78 లేకపోతే 49.9 ఉన్నారు అంటే పర్వాలేదు.

0: మరీ తక్కువ ఉన్నారు, అంటే ఓన్లీ 49, అంటే 1 కిలో తక్కువ ఉన్నారు. కానీ మీకు అవతల ఆడే ఒపోనెంట్ 50 కేజీలు ఉందనుకోండి, కరెక్ట్గా తనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు తక్కువ వెయిట్ కదా, ఈజీగా మిమ్మల్ని ఓడించగలరు.
1: ఇక్కడ రేంజ్ అనే ప్రశ్న లేదు, ఖచ్చితంగా అదే వెయిట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ డైట్ తో పాటు చాలా ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి అన్నది. సో ఈ వెయిట్ కేటగిరీలో ఆడేవాళ్ళు ముఖ్యంగా అంతే వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఫస్ట్ వీళ్ళు వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే రేపు కాంపిటీషన్ అంటే ఆ ముందు రోజు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక గేమ్ ఆడిన తర్వాత బాడీ చాలా అలసిపోతుంది. అలసిపోవడం అంటే ఉట్టి బలం పోవడం కాదు, కండబలం పోతుంది, దాంట్లో బాడీలో ఉండే ఏంటి వాటర్ అంతా పోతుంది, ఎలక్ట్రోలైట్స్ అంటాం అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట బాడీలోంచి. సో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి బాడీకి ఇవ్వాలి మనం నెక్స్ట్ గేమ్కి తయారు చేసుకోవడానికి. సో ఇప్పుడు ఆ స్పోర్ట్స్ అన్ని గేమ్స్ అన్ని ఆడి తను గెలిచిన తర్వాత తను డెఫినెట్గా ఏదో ఒకటి తినాలి, కరెక్ట్ ఆహారం తినాలి, కరెక్ట్ లిక్విడ్స్ ఏం కావాలో అవి తాగాలన్నమాట. కొన్ని స్పోర్ట్స్ డ్రింక్స్ ఉంటాయి, అట్లాంటివి తాగుతారు. అండ్ ఇప్పుడు వెయిట్ తగ్గకుండా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఇంకొకటి ఏంటంటే సరిగ్గా నిద్ర ఉందా లేదా. స్ట్రెస్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది
1: వెయిట్ మీద. ఇంపాక్ట్ ఉంటుందా?
0: వెయిట్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు కానీ దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో అది ఒకటి. అండ్ బాడీలో వాటర్ ఎంత లూజ్ అయ్యింది, ఎంత ఇంకా వాటర్ మనం నింపాము బాడీలోకి, ఎంత యూరిన్ పాస్ చేసాము, ఎంత స్టూల్ పాస్ చేసాం అంటే ఎంత మోషన్ పాస్ చేసాము ఆ ముందు రోజు, ఆ రోజు మార్నింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మోషన్ సరిగ్గా పాస్ చేయకపోతే కూడా మన వెయిట్ కొన్ని గ్రాములు ఎక్కువగానే ఉంటుంది. అలా యూరిన్ సరిగ్గా వెళ్ళకపోతే కూడా మన వెయిట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకి యాక్చువల్లీ కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకొని తీసుకుంటే కానీ మనకు తెలియదు అన్నమాట. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం అయిపోతుంది బాడీకి ఏది తింటే నా బాడీకి వెయిట్ మెయింటైన్ అవుతుంది, ఏది తింటే నా బాడీ వెయిట్ మెయింటైన్ కాదు పెరుగుతుంది లేకపోతే చాలా తగ్గిపోతుంది అని అర్థమైపోతుంది. సో అలాంటి ఆహారమే చూసుకుంటే డెఫినెట్ గా వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు.
1: మరి అన్ఫార్చునేట్లీ ఒకవేళ రెండు గేమ్లు ఆడేసిన తర్వాత మీరు అన్నట్టుగా బాడీకి కూడా మెయింటెనెన్స్ అవసరం అన్నారు కదా, సో లిక్విడ్స్ తీసుకొని ఉంటారు, సాలిడ్ ఫుడ్ తీసుకొని ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడే ముందు వెయిట్ చెక్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఓ 100 గ్రాములో 200 గ్రాములో కానీ త్వరగా తగ్గాలి కొంత వెయిట్ అంటే సేఫ్ ప్రాక్టీసెస్ ఏంటి?
0: ఫ్రాంక్లీ చెప్పాలంటే అంత సేఫ్ ప్రాక్టీసెస్ అంటూ ఏమీ లేవు. సో ముందు రోజు నుంచి చూసుకుంటూ చాలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎస్పెషలీ సైక్లింగ్, స్విమ్మింగ్, కొంచెం స్కిప్పింగ్ ఇవి చేస్తే ఈ మూడు కొంచెం ట్రైన్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇది కొంచెం సేఫ్ మెథడ్. అండ్ వేరే మెథడ్స్ అన్ని అంటే వాటర్ తాగకుండా డీహైడ్రేట్ అయిపోవడం కానీ, ఇప్పుడు సో కొంతమంది ఏం చేస్తారంటే సోనా అంటే హాట్ రూమ్ లో బాగా స్వెట్ వచ్చేలాగా చేస్తారు, అంటే చెమట బాగా వెళ్ళిపోతే బాటిల్ లో ఉండే నీరు వెళ్ళిపోతుంది, నీరు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది డెఫినెట్ గా వెయిట్ తగ్గిపోతుంది. సో ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ నాట్ అ వెరీ సేఫ్ మెథడ్, కానీ అవసరమైన మెథడ్, అది ఒకటి.
1: సో జనరలీ ఈ వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, రెజ్లింగ్ కానివ్వండి, మీరు అన్నట్టుగా మార్షల్ ఆర్ట్స్, ఇంకా ఇతరితర గేమ్స్ లో కాన్స్టాంట్ గా వాళ్ళ న్యూట్రిషన్, వాళ్ళ వెయిట్, లిక్విడ్ ఇంటేక్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలంటారా?
0: డెఫినెట్ గా చాలా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 6 నెలల్లో ఒక గేమ్ ఉంది, ఒక కాంపిటీషన్ ఉంది వేరే దేశంలో అంటే డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు నుంచే వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ వెయిట్ పెరుగుతున్నప్పుడు, వెయిట్ తగ్గుతున్నప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు ఏంటి, రోజు వాళ్ళ వెయిట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాక్టీస్ రోజు చేస్తారు, రోజు చేస్తున్నప్పుడు ఫస్ట్ మార్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు లెగ్స్ నాక ఫస్ట్ ఎంప్టీ స్టమక్ మీద వాళ్ళు వెయిట్ చూసుకోవాలి. ఎస్పెషలీ వెయిట్ కేటగిరీ స్పోర్ట్స్ వాళ్ళు అంటున్నా, వాళ్ళు వెయిట్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ఏదో ఒక ఆహారం తింటాం, అంటే ఒక ఫ్రూట్ ఇవ్వడం కానీ, కొంచెం నట్స్ ఇవ్వడం, బాదాం ఇట్లాంటివన్నీ కొన్ని ఎనర్జీ కోసం అనేది ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాని

0: వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ వెయిట్ ఎంత ఉంది. సో 3 సార్లు చెక్ చేసుకోవాలి. సో ఈ ఆహారం తిన్నప్పుడు ఇట్లా ఉంది, ట్రైనింగ్ అయిన తర్వాత, సెషన్ అయిన తర్వాత ఇంత వెయిట్ ఉంది. సో దాని తర్వాత వాళ్ళు ఏదన్నా ఇప్పుడు మొత్తం ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత, రోజంతా ట్రైన్ చేసుకుని అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తింటారు బలం కోసం. దాని తర్వాత వెయిట్ ఎంత ఉంది, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వకుండా ఎంటీ స్టమక్ మీద వాళ్ళ వెయిట్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. 4-5 టైమ్స్ చెక్ చేసుకుంటే కానీ మనకి తెలీదు ఏ ఆహారం తింటే వెయిట్ ఎట్లా ఉంది. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తినే ఆహారం ఇప్పుడు ఇండియన్ ఫుడ్ వేరే ఉంటుంది, వేరే దేశాల్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆహారం బట్టి కూడా మనకి వెయిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. సో అందుకనే ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళు అంటే డెఫినెట్ గా కొంచెం బయట దేశాలకి వెళ్లి ఆడుతున్నారంటే వాళ్ళ ఫుడ్ కూడా కొంచెం కొంచెం మధ్యలో అలవాటు చేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్ సేమ్ కాదు, కొంచెం సేమ్ టేస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆహారం తినలేకో, లేకపోతే అవి ఎక్కువగా తినో, వీళ్ళు వెయిట్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది.
1: మేడం, మరి చివరిగా మనం క్రీడాకారులు అంటే ప్రొఫెషనల్ గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము, కానీ స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ ఉంటారు ఫిట్నెస్ కోసం కానివ్వండి, వాళ్ళ హ్యాపీనెస్ కోసం. చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలి అనుకున్నారు, అవ్వలేకపోయారు, సో కార్పొరేట్ క్రికెటర్ లాగా ఆడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి వేరే వ్యాపకాలు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, వర్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కూడా ఆడుతారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఫిట్నెస్ మీద దృష్టి పెడతారు, బట్ డైట్ మీద అంతగా దృష్టి పెట్టరు. సో అలాంటి వాళ్ళకి క్విక్ గా మీరు ఇచ్చే టిప్ ఏంటి?
0: సో క్విక్ గా ఇచ్చే టిప్ ఏంటి అంటే, దో మీరు స్పోర్ట్స్ రెగ్యులర్ గా ఆడకపోయినా డెఫినెట్ గా జంక్ ఫుడ్ అనేది మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. మీరు ఆడే 3 రోజులు నెలకైనా డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ చాలా మంది ఆల్కహాల్ అనేది స్టాప్ చేయాలి. ఎస్పెషలీ కార్పొరేట్ వరల్డ్ లో ఏంటంటే ఇలాంటి సబ్స్టెన్సెస్, ఫార్బిడెన్ సబ్స్టెన్సెస్ అనేది చాలా తీసుకుంటారు. సో ఇవి డెఫినెట్ గా స్టాప్ చేస్తే అప్పుడు వాళ్ళ స్పోర్ట్ అనేది డిఫరెంట్ లెవెల్లోకి వెళ్తుంది.
1: థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ తేజస్వి గారు.
0: థ్యాంక్ యూ అండి,
1: చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్పారు. ప్రాపర్ గా అటు ఫిజికల్ ఫిట్నెస్, ఇటు న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మన ఆటగాళ్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అని వి కెన్ హోప్.
0: Yes, డెఫినెట్ గా
1: ఆ చేంజ్ మీరు చూస్తున్నారా?
0: కొంచెం కొంచెం చూస్తున్నాము ఇప్పుడు, కానీ డెఫినెట్ గా ఇంకా చాలా మంది చేంజ్ అనేది తీసుకురావాలి. మెంటల్ హెల్త్ మీద, న్యూట్రిషన్ మీద చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి.
1: థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ తేజస్వి గారు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు మీరు స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ శ్రీమతి లక్ష్మీ తేజస్వి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి.

వనితా లోకం కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి, ఇప్పుడొక ఫిలిం గీతం విందాం. కోకిలమ్మ చిత్రం నుండి. ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచారు, ఆత్రేయ వ్రాశారు, సుశీల పాడారు. పాట వినండి.

0: అమ్ములు చెల్లెలు మీకందరికీ స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి చాలామంది చిన్నారులు మన స్టూడియోకి వచ్చారా. వీరందరినీ జయజయలతో ఆహ్వానిద్దాం.
1: కదంబ కార్యక్రమంలో మన ZPHS ఇబ్రాహింపూర్ పాఠశాల బాల బాలికలు పాల్గొంటున్నారు. ముందుగా సరస్వతి మాత ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఎన్ నవనీత, బి జ్యోతి, కే కావ్య, బి లక్ష్మీలు ఆలపిస్తారు.

0: మన పాఠశాల ప్రత్యేకతను 9వ తరగతి విద్యార్థిని ఈ సోని తెలియజేస్తుంది.
1: మా పాఠశాల ప్రత్యేకతలు. మా పాఠశాలలో ఏపుగా పెరిగిన పలు వృక్షాలు, హరితహారంలో నాటిన వందలాది మొక్కలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. విశాలమైన తరగతి గదులు, ధారాళమైన గాలి అభ్యాసనానికి దోహదపడతాయి. ప్రయోగశాల నిర్వహణ, గ్రంథాలయ పఠనం విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని కలిగిస్తాయి. విద్యార్థులకు విశాలమైన ఆట స్థలం, ఆటలపై మక్కువను కలిగిస్తాయి. ప్రభుత్వం అందించే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, 2 డ్రెస్సులు అందిస్తున్నారు. 2017 సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణతను సాధించాం. ప్రతి 7 మండలంలోని 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలకు పోటీ పడతాం. అర్హులైన విద్యార్థుల్లో వెలుగు

0: ద్వారా ఉపకార వేతనాలు, అలాగే అమ్మ సంస్థ నుండి ఉపకార వేతనాలు అందిస్తున్నారు. మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మా విద్యార్థులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకే మా పాఠశాల అంటే మాకెంతో ఇష్టం.
1: అన్నయ్య, నేను ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని వినిపిస్తాను.

0: నవ్వులం.
1: ఇప్పుడు మనం దొంగలకు గుణపాఠం అనే నాటికను విందాం.
0: ఈ నాటికను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గజ్జల కనకరాజు గారు రచించారు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: తెనాలి రామకృష్ణ కవిగా బి లక్ష్మి, రామకృష్ణ కవి భార్య కమలగా ఎన్ నవనీత, దొంగల నాయకుడు గంగులుగా హి మహేందర్, తోడు దొంగలు రంగులుగా ఎం అజయ్, ఎంకులుగా ఎన్ నిఖిల్ పాల్గొంటున్నారు. వినండి.
2: ఏమండి ఏమండి, మీకు ఈ విషయం తెలుసా?
3: విషయం ఏమిటో చెప్పకుండానే ఈ విషయం తెలుసా అని అడుగుతావేమి?
2: అయ్యో నా మతిమరుపు మంద, విషయం చెప్పకుండానే అడిగానా?
3: విషయం ఏమిటో నాచకుండా తొందరగా చెప్పు. నే పద్యం వ్రాయాలి, మంచి పద్య వస్తువులు దొరికింది.
2: మీరు తలుచుకుంటే పద్యాలు కవిత్వాలు ఎన్నైనా వ్రాయగలరు, కానీ
3: అంటూ కాలయాపన చెయ్యకే విషయం తొందరగా చెప్పి ఏడువు.
2: విషయం ఏమిటో చెప్పితే ఏడ్చేది నేను కాదు, మీరే.
3: ఆ ఏడిపోయి ఏడుస్తా గాని ముందు చెప్పితగలడు.
2: మొన్న మన ఎదురింటి జానకమ్మ గారి ఇంట్లో, నిన్న పక్కింటి పార్వతమ్మ గారి ఇంట్లో దొంగలు పడి నగలన్నీ గుల్లా చేశారంట కదండి.
3: ఆ విషయం నాకు తెలియదా పిచ్చి?
2: అయ్యో రామా,
3: నేను ఇక్కడనే ఉన్నాను కదా, మళ్ళీ ఏ రాముణ్ణి పిలుస్తున్నావు?
2: మరి నేను మీ భార్యను కదా, మీ సహవాసంతో రాకుండా తప్పుతుందండి.
3: నీ విషయం చెప్పకుండా చమత్కారంగా మాట్లాడడం లేదు.
2: ఓ, మీ చమత్కారం కూల.
3: రాక తప్పదు, కానీ నీవు విషయం ఏమిటో చెప్పక తప్పదు భార్యామణి.
2: ఈరోజు?
3: ఆ, ఈరోజు చెప్పు.
2: మన ఇంట్లో దొంగలు పడి మన ఇల్లు గుళ్ళ చేస్తారంటండి.
3: ఆ, దొంగలు చెప్పారా?
2: చెప్పలేదు. ఈ వీధిలో ఉన్నవాళ్ళ కంటే మనమే ఉన్నవాళ్ళం కదా, అందుకని ఇవాళ మన ఇంటికి కన్నం వేస్తారటండి. ఊళ్ళో జనం అందరూ అనుకుంటున్నారు.
3: నిజంగా మన ఇంట్లో దొంగలు పడతారంటావా?
2: పడతారేమోనండి. ఆ ఎదురుండి జనకమ్మ గారి ఇంట్లో, పక్కింటి పార్వతమ్మ గారి ఇంట్లో దొంగలు పడి దోచుకోపోయారు. ఇక్కడ మన ఇల్లు ఒక్కటే మిగిలింది కదండి.
3: అవును, నీ మాట

0: కూడా నిజమే, మరి ఏం చేద్దామంటావు?
1: మా అమ్మగారింటికి నగలు డబ్బులు మూట కట్టుకుని వెళ్ళిపోదామండి.
0: ఓ నీ తెలివి తెల్లారా, అక్కడ ఎన్ని రోజులు ఉంటావేమిటి? ఓ వారం 10 రోజులైతే మళ్ళీ మన ఇంటికి రాక తప్పదు కదా.
1: అవును, మనము ఆ దొంగల బిడద తప్పించే నాతుడే లేడా?
0: ఎందుకుండదు, ఆలోచిద్దాం. కానీ బుర్ర వేడెక్కిపోయింది, కొంచెం పాలు వేడి చెయ్యి.
1: పాలు వేడిగానే ఉన్నాయి, తెస్తానుండండి.
0: ఈ దొంగల బిడద ఎలా తప్పించుకోవాలబ్బా?
1: ఇదిగోండి పాలు తాగండి, నాకు ఇంట్లో పనుందండి.
0: ఆ పాలల్లో పంచదార కలిసిందిలే, నీవు ఇంట్లో పని చేసుకో, నేను దొంగలకు ఎలా గుణపాఠం చెప్పాలో ఆలోచిస్తాను.
1: అలాగేనండి.
2: దొంగలు ఇంటి వద్ద దొంగల నాయకుడు గంగులు, తోడు దొంగలు రంగులు ఎంకులతో సంభాషణ.
3: ఓయ్ రంగులు, నీకు డబ్బు అవసరమని అడిగితివి, దొరికిందా?
4: దొరకలేదు, దొంగలించాను.
3: ఎవరింట్లో? అసలు ఎప్పుడు దొంగిలించావు?
4: మీ ఇంట్లోనే గడియ క్రితం దోచాను.
3: నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా.
4: మనం దొంగలమేనాయే, ఆ బుద్ధి లేకుండా పోతుందా అన్న?
3: మనల్ని మనం దోచుకోవడం బాగుందా?
4: అట్లంటే మనం మన వృత్తికి అన్యాయం చేసిన వారవుతాం కదా.
3: నీ వృత్తి ధర్మం చల్లగుండగాని మళ్ళీ మన ఇళ్లలో చేయకు.
4: మా దొంగలకి నాయకుడివి, నీ మాట జవదాడుతానా అన్న?
3: జవదాడితే బ్రతకలేరు, కానీ మనం దొంగతనం చేయటం మంచి పద్ధతేనంటావా?
4: కూటి కోసం కోటి విద్యలు, అందులో దొంగతనం కూడా ఒకటి. మనం బ్రతకడం కోసం దొంగతనం చేయక తప్పదు, వేరే వృత్తి మనకు రాదాయే. ఇది న్యాయమో అన్యాయమో దేవుడికి తెలుసు.
3: అవును, నిన్న దొంగతనం చేసిన వస్తువులన్నీ మనం పంచుకున్నట్టేనా, ఇంకా ఏ వస్తువులైనా మిగిలాయా?
5: ఆ అన్నా, అన్ని వస్తువులు నగలు పంచుకున్నట్టే, కాని ఈ చెప్పు ఒకటి పొత్తులో మిగిలిందన్నా.
3: ఒక్క చెప్పు ఎవరైనా ఏం చేసుకుంటారా?
4: దొంగలకు నాయకుడివై ఆ మాట అంటే నేను ఒప్పుకోనన్నా. దొంగలకు చెప్పే లాభం అనే సామెత మర్చావా?
3: అవును రోయ్, మర్చిపోయాను. ఇంతకు ఆ చెప్పును ఎవరు తీసుకుంటారు?
4: నేను తీసుకుంటానన్నా.
5: సరే తీసుకో, కానీ మీ బర్రె పాలు ఇస్తుంది కదా, మాకు పోసే పాల వాడికలో 4 రోజులు లెక్క తీసేయాలి.
4: సరే 4 రోజుల పాటు ఉచితంగా పోస్తాను. ఆ చెప్పు ఇక్కడ ఇవ్వు.
5: ఆ చెప్పు ఇదిగో వై.
3: ఎంకులు మంచి మాట అన్నాడు రో.
4: దానంగా తీసుకోవడం నాకు ఇష్టముండదన్నా.
3: ఈ భూమి మీద మనం దోచుకోలేనిది ఏదన్నా ఉందిరా ఎంకన్నా?
5: ఏం లేదన్నా, మన కంట్లో పడ్డ ఏ వస్తువైనా మరేదైనా సరే మనం దోచుకొని తీరుతాం కదా.
4: కూయకురా కోతలు, మనం అన్నింటినీ దోచుకోలేం.
3: అయితే మనం దోచుకోలేనిది ఏదో చెప్పురా చూద్దాం.
5: వాడేమి చెప్తాడు, ఆ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు అవి తప్ప?
3: అవేనారా రంగులు?
4: అవి కాదు, కానీ మనం దోచుకోలేనిది ధనం మరొకటి ఉంది.
3: లేదురా, మన ఇంకన్న చెప్పినట్టు మనం దోచుకోలేనిది ఏదీ లేదురా.
5: మనం తలుచుకుంటే వాడు ఇల్లైనా పిల్లైనా గుళ్ళ చేయక మానం కదా.
4: నిజమే, తలుచుకుంటే అన్ని దొంగలించగలం.
3: నేను ఎంకులు అనేది కూడా అదే మాటరా
5: గంగులు? ఉంది ఉంది అంటూ ఊరిస్తావే గాని అసలు దోచుకోలేనిది ఉందా?
4: పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెప్పుడు.
3: అంటే ఏందిరా రంగులు?
5: ఆ ఏముంటుంది, 4 అక్షర ముక్కలు నేర్చుకునే గదా, ఏదో మనకు అర్థమవకుండా పద్యం లెక్క చదివే అయిపాయే.
4: కాదెంకన్నా, పద్యం చదివిన వాడిని అర్థం చెప్పకుండా ఉంటానా?
3: అయితే చెప్పు మరి, ఆలస్యం దేనికి?
4: అధికారులు దోచుకోలేనిది, దొంగలెత్తుకపోలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది విద్యాదానం.
5: విద్యాదానం విద్యాదానం అంటాడు, గట్లా అంటే ఏంటిదే గంగన్న?
3: విద్యాదానం అంటే ఎట్లుంటదిరా?
5: ఆ నేను చూసిన గంగన్న, పచ్చగా గీతలు గీతలు ఉంటది, బంగారం వంటిదే కదా.
3: అట్లాంటిది అయితే నేను చూసినా మరి.
5: మనం పిచ్చోళ్ళం అనుకుంటుండన్నా?
4: పిచ్చోళ్ళమైతే తెలివిగా దొంగతనం చేయలేము, కానీ విద్యాధనం అంటే చదువు అనే గొప్పధనం.
3: నిజమేన్ రోయ్, చదువును దోచుకోలేం.
5: చదువు అనే ధనాన్ని దోచుకోలేం, కానీ గీ పద్యాలను రాసేవాళ్ళని ఏమంటారు?
3: పద్యాలను రాసేవాళ్ళను పద్యాలు రాసేవాళ్ళు అనే అంటారు, కాని వైద్యుడని ఎట్లంటారా?
4: పద్యాలు రాసేవాళ్ళను కవి అంటారు.
5: ఆ ఇవాళ మనం ఆ కవి ఇంటికే కన్నం వేయాలి, చాలా ధనముందట.
3: అవును, ఆయన పేరు తెనాలి రామకృష్ణ కదరా?
4: అవును, ఆయన పేరు తెనాలి రామకృష్ణుడే.
5: అప్పుడే పొద్దుగూకే తర్కంలో పడితే పొద్దు తెలివపాయే.
3: తర్కం సాలుగాని తొందరగా కూడు తిని ఆ కవి ఇంటికే కన్నం వేద్దాం పదండి.
5: అయితే తొందరగా కూడు తిని వెళ్దాం పదండి, ఆలస్యం ఎందుకు?
3: అలాగే తొందరగా రండిరా.
2: తెనాలి రామకృష్ణుడు, ఆయన భార్య, వాళ్ళ ఇంట్లో సంభాషణ.
1: ఏమండి, నేను మన ఇంట్లో దొంగలు పడతారేమో అన్నప్పటి నుండి మీరు ఏదో విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఇంత ఎంగిలి పడండి.
0: ఏమిటి, నేను తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు భలే కనిపెట్టేశావే. అవును, నేను ఎంగిలి పడలేదని నీవు కూడా మానేసినట్టున్నావు.

0: భర్త భోజనం చేయకముందే భార్య భోజనం చేస్తుందా అండి? అసలు మీరు ఎందుకు ఇలా పరధాన్యంగా మాట్లాడుతున్నారు?
1: నేను భోజనం చేయనిదే నీవు చెయ్యవు కదూ. పద వడ్డించు, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను.
0: ఇదిగోండి ఈ చెంబు తీసుకొని వెళ్ళండి.
1: అలాగే ఇలా ఇవ్వు.
0: భోజనం వడ్డించాను, రండి.
1: ఆ వస్తున్నాను. ఇంతకు ఏం కూర వండావు?
0: మీకు ఇష్టమైన వంకాయ కూరనే వండానండి.
1: వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భార్యామణియు.
0: ఇప్పటికీ ఆలస్యం దేనికి?
1: సరే లాగిస్తున్నాను, నీవు కూడా నాతో పాటే భోజనం చెయ్యవచ్చు కదా.
0: వచ్చు, కానీ మీరు ముందు చెయ్యండి, ఆ తర్వాత చేస్తాను.
1: అలా చెయ్యు. కొంచెం ఆ సొరకాయ కూర వెయ్యు. ఆ చాలు, పెరుగు చాలు పోయి. బ్రౌ బ్రౌ, కడుపు నిండిపోయింది. మంచినీళ్లు త్రాగి తాంబూలం వేసుకుంటాను. ఇహ నీవు భోజనం చెయ్యి.
0: భోజనం చేసి వంటిలు సర్ది పక్కలు వేస్తాను. అందాక ఆ కుర్చీలో కూర్చోండి. భోజనం అయ్యింది. అయ్యో ఏమైందండి, భోజనం చేసేంత వరకు బాగానే ఉన్నారు.
1: ఆ ఏమీ లేదు, లేవోయి ఊరికినే.
0: మీరు కూర్చుంటే ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. కానీ రండి పడుకుందురు, నిద్రపోయే వేళ కూడా దాటింది.
1: పడుకునే ముందు ఆ పని చేయాలోయ్.
0: ఇంతకు ఏం పని అండి?
1: ఈరోజు మన ఇంట్లో దొంగలు పడతారని అనుమానం ఉంది కదా.
0: అవును అనుకుంటున్నాం.
1: అందుకని మన వెండి పాత్రాలు, బంగారు నగలు అన్నింటినీ ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి మన చేదబావిలో వేసేద్దాం.
0: ఆ పని ఎలాగో మీరే చేయండి, నేను పడక గదిని సర్దేసి వస్తాను.
1: అలాగే పోయి సర్దే, నేను ఈ పని చేస్తాను.
0: అలాగేనండి.
2: ఏందిరా, వీళ్ళు నిద్రపోయినట్టే లేరు, అవికిడి వస్తుంది.
3: ఎంతసేపు చప్పుడు చేస్తారు, నిద్రించే వేళ దాటి చాలాసేపు అయింది.
2: అంతవరకు ఈ తోటలోకి వెళ్ళి చీకట్లో దాక్కుందాం.
4: అలాగే అన్న.
3: అబ్బో నేనైతే ఈ గడ్డపారలు సుత్తెలు మోయలేక చస్తున్నా, ఇవి ఇక్కడ దింపేసి దాక్కుంటాను.
2: నీ ఊరికే వదరకురా, ఎవరన్నా వింటే పట్టుకొని మక్కెలు విరుగదంటారు.
4: మీ తర్కం ఆపండి, లోపల నుంచి ఏం మాటలు వినిపిస్తున్నాయో విందాం.
0: ఏమండి మీ సర్దడం అయిందా?
1: అయింది, కానీ ఒకసారి ఇలా రావోయ్.
0: వస్తున్నాను. ఏంటండి?
1: ఈ పెట్టెలో మన బంగారు నగలు, వెండి పాత్రలు పెట్టినాం.
0: చాలా మంచి పని చేశారు అన్నట్టు తాళం వేశారా?
1: తాళం వేశాను. ఈ పెట్టె మన చేదబావిలో వేసేద్దాం. మన గ్రామంలో రోజుకెక్కడో ఒక చోట దొంగలు పడుతూనే ఉన్నారు. ఈ దొంగల విడిద పోయిన తర్వాత మళ్ళీ ఈ పెట్టెను పైకి తీసి మన సొమ్ములు, పాత్రలు తీసుకోవచ్చు. ఏమంటావు?
0: మీ మాట కాదంటానా, మీ ఉపాయం బాగా లేదంటానా? సరే బావిలో వేసేయండి.
1: నీవు కొంచెం ఈ పెట్టెను బావి దగ్గరకు తీసుకుపోవడానికి సహాయం చెయ్యవు.
0: అలాగే. అబ్బా ఈ పెట్టె చాలా బరువు ఉందండి.
1: మన బంగారు నగలు, వెండి పాత్రలు కలిపితే బరువు ఉండదా మరి?
0: ఇంకా బావిలో వేసేయండి, మన బావిలో నీళ్లున్నాయి, చాలా లోతు కూడా ఉంటుంది.
1: అట్లాగే వేస్తున్నాను.
0: అమ్మయ్యా ఇక రండి, నిశ్చింతగా నిద్రపోవచ్చు.
1: నిజమే, ఇక మనం దొంగలకు భయపడవలసిన అవసరం లేదు. నిశ్చయంగా నిద్రపోదాం పద.
2: అరే మనం వాళ్ళ ఇంటికి కన్నం వేసే బాధ తప్పిందిరా.
4: నిజమే, రోగి కోరింది పాలే, వైద్యుడిచ్చింది పాలే అన్నట్లు మనం సొమ్ములు దోచుకోవడానికే వచ్చాం. వాళ్ళు మనకు శ్రమ కల్పించకుండా అన్ని వెండి పాత్రలను, బంగారు నగలను పెట్టెలో పెట్టి బావిలో వేశారు.
3: మెల్లగా బావిలోకి దిగి పెట్టెను తెచ్చుకుంటే చాలు.
4: చాలేరా బడాయి, అది లోతున్న చేదబావి, పైగా నీళ్లు నిండున్నాయి.
2: మరి మనం ఏం చేద్దాం?
3: అయ్యో మన దగ్గర పాతాల గరిగే ఉంటే బాగుండేదేమో.
4: ఇంటికి పోయి పట్టుకొస్తావా? మరి మనం తెచ్చే గడ్డపారలు, సుత్తెలు, తాళపు చేతులు, కత్తులు ఎందుకు గాడిదలో మోయడానికి అంటావు కదా.
2: ఊరుకోండిరా, పాతాల గరికెకు పెట్టె వస్తుందో రాదో కాని బావిలో నీళ్లు తోడేద్దాం, నీరు తగ్గిపోతుంది. ఈ చెంతాడు తొదిగా పెట్టెను పైకి తీసుకుని పోవచ్చు.
3: చీకట్లో బావిలోకి దిగుదామా?
4: ముందు తలో గడియజాము, నీళ్లు తోడిన తర్వాత దిగాలి. చీకటికి భయపడితే ఎలా?
2: ముందు మీరు బావి దగ్గరకు పదండిరా, నీళ్లు తోడేద్దాం. ఇలా తర్కించుకుంటూ కూర్చుంటే తెల్లారేలా ఉంది.
3: సరే నీళ్లు తోడదాం పదండి. ముందుగా నీళ్లు నేను తోడుతాను.
2: సరే నీవైతే నీవే ముందుగా తోడు, మేమెవరైనా వస్తే గమనిస్తాం, అటు ఇటు చూసి జాగ్రత్త పడదాం.
3: మీరు ఎవరైనా వస్తారేమో గమనించండి, నేను నీళ్లు తోడుతున్నాను.
1: ఒక దొంగ నీళ్లు తోడుతున్నాడు. ఇద్దరు దొంగలు అటు ఇటు తిరుగుతున్నారు. నీళ్లు వృధా పోనీయడం ఎందుకు? చాలా రోజుల నుండి తోటలోని మొక్కలు నీరు లేక అలమటిస్తున్నాయి. ఈ దొంగలకు కనిపించకుండా మెల్లగా పోయి పాదులకు నీళ్లు పోయేలా చూస్తాను. తలో గడియేసేపు నీళ్లు తోడి మా తోటలోని పాదులు నిండేలా తోడండి. నాకు నిద్ర వస్తుంది.
3: అబ్బా

0: చేతులు మండుతున్నాయి. ఎవరైనా వచ్చి తోడండి.
1: ఆ నేను వస్తున్నాను లేబోయ్, నువ్వు కాపలాకాయ్.
0: అందరూ నిద్రపోయినట్టున్నారులే, నెమ్మదిగా తోడేవు, ఆలస్యమవుద్ది.
2: వాడికి తెలియదా రాబోయ్?
0: ఇవాళ నీళ్లు తోడేసి మళ్ళీ రేపు వద్దాం.
2: నోర్ముయ్ అపశకున పక్షి, నీళ్లు తోడి పెట్టెను తీసుకుని పోవాలి, కాని కాసేపు కాపలా కాయబోయ్.
1: అయ్యో నాకు చేతులు మండుతున్నాయి. గంగన్న, నీవు కాసేపు నీళ్లు తోడదు గాని రా.
2: అరే చాలా నీళ్లు తోడేశారే, నాకు వంతు తప్పదు కదా. నేను కొన్ని నీళ్లు తోడేస్తా, మంచిగా బావిలోకి దిగి పెట్టె తీసుకుని వెళ్ళిపోవచ్చు.
1: పెట్టెను తీసుకోవచ్చు గాని తొందరగా నీళ్లు తోడేసేయ్.
2: అలాగే తోడేస్తున్నాను.
0: ఇంకా ఎంతసేపు నీళ్లు తోడతావు? చాలులే,
1: ఇంకా ఆలస్యం వద్దు. బావిలోకి ఎవరైనా దిగండి.
3: ఓ దొంగ సోదరులారా, మా తోటకు నీళ్లు తోడి పెట్టి మాకు ఎంతో సహాయం చేశారు. మీరు కూడా ఎంతో అలసిపోయినట్టున్నారు, నీళ్లు తోడడం ఆపండి, ఇప్పటికీ చాలు.
1: గంగన్న, ఏంకన్న, అప్పుడే తెల్లారింది, మనం పెట్టె కోసం నీళ్లు తోడితే తోటలోకి మళ్ళించిండట.
2: నిజమే రోయ్, మనం మోసపోయాం. దొరికితే బడత పూజ చేస్తారు,
0: పదండి. పదండి.
1: ఏమండి ఏమండి?
4: ఏమిటి మళ్ళీ ఏం వార్త తెచ్చావోయ్?
1: మంచి శుభవార్త తెచ్చానండి.
4: ఏమిటో ఆ శుభవార్త వినవచ్చా?
1: తప్పకుండా. ఊర్లో జనమందరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారులే.
4: ఏమని మెచ్చుకుంటున్నారు?
1: అపాయాన్ని ఉపాయంతో ఎదుర్కోవటంలో నేర్పరని, దొంగలకు తగిన బుద్ధి చెప్పారని అనుకుంటున్నారు.
4: ఇంకా ఏమని అనుకుంటున్నారోయ్?
1: మీ గడసరి ధనాన్ని, బుద్ధి చాతుర్యాన్ని పొగుడుతున్నారండి.
4: చాలా సంతోషం.
1: అవునండి, ఈ విషయం అడగడమే మర్చిపోయాను.
4: ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందిగా, అడిగి చెబుతా.
1: మీరు దొంగలను ముందుగా చూసినారు కదా, దొంగలు దొంగలు అని అరిస్తే పారిపోయేవారు కదా.
4: దొంగలు దొంగలు అని కేకలు వేస్తే వాళ్ళు పారిపోతారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు. దానితో మనకు వచ్చిన ఆపద తప్పిపోదు కాబట్టి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పి పంపాలని అలా చేశాను.
1: ఇంతకీ ఆ పెట్టెలో ఏమి పెట్టారండి? బాగా బరువుంది.
4: ఆ పెట్టెలో వెండి బంగారు నగలు పాత్రలు పెట్టలేదు, అందులో కేవలం రాళ్ళు రప్పలతో నింపేశాను.
1: ఆ, మీలో ఇంత చాతుర్యం ఉందా?
5: ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం అనే సందేశాన్ని ఇచ్చే దేశభక్తి గేయాన్ని 8వ తరగతి విద్యార్థినుల బృందం జి రేణుక, ఎన్ జయంతి, ఈ మరియమ్మ వినిపిస్తారు.

0: ఇప్పుడు మా ఊరు సంభాషణ విందాం. ఇందులో బి లక్ష్మి, కే కావ్య పాల్గొంటున్నారు.
1: జ్యోతి, స్పెషల్ క్లాస్ కు టైం అవుతుంది, వెళ్దామా?
2: నేను

0: పద వెళ్దాం.
1: మన ఊరు మన 6వ తరగతి చదువుకున్నప్పుడు ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి కదా.
0: అవును నిజమే. అప్పుడు మన ఊరిలో సీసీ రోడ్లు లేవు, వీధులు ఇంత శుభ్రంగా లేవు.
1: మన గ్రామానికి 2013 సంవత్సరంలో ఎన్నిక కాబడిన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి.
0: ప్రతిరోజు మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. వీధులన్నింటినీ ఊడ్చి తడి పొడి చెత్త కోసం సర్పంచ్ గారు ఇంటింటికి చెత్త బుట్టలను అందించారు.
1: మొన్న గ్రామ సభలో మాట్లాడగా విన్నాను, మా గ్రామాన్ని స్వచ్ఛ భారత్ లో భాగంగా ఎంపిక చేశారు. అందుకే సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నారు.
0: గ్రామ సర్పంచ్ గత 3 ఏళ్ల నుండి హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలను ప్రజల శ్రమదానం ద్వారా నాటారు.
1: మన ఇబ్రహీంపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు కదా.
0: ఎంపిక చేశారు కాబట్టి మన గ్రామాన్ని ప్రజాప్రతినిధులందరూ ఐకమత్యంతో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
1: గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా గ్రామ సర్పంచ్ ప్రత్యేకత శ్రద్ధ తీసుకొని నిర్మించారు.
0: గతంలో పెద్ద కుటుంబాలకు 10 మరుగుదొడ్లు ఉంటే ఇప్పుడు గ్రామంలో ఉన్న 530 కుటుంబాల వారందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి.
1: మన గ్రామంలో నగదు రహిత గ్రామంగా ఎంపిక చేసి స్వైపింగ్ మిషన్ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ ఇంటి పనులు 100% చెల్లించారు.
0: 2016 సంవత్సరంలో గ్రామ సర్పంచ్ ను నగదు రహిత గ్రామంగా గుర్తించి కలెక్టర్ గారు సన్మానించారు.
1: 2017 సంవత్సరంలో కూడా సర్పంచ్ గ్రామంలోని చేసిన కృషిని గాను బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఎంపిక చేసి కలెక్టర్ గారు సన్మానించారు.
0: ఈ సన్మానంలో డిప్యూటీ స్పీకర్ కలెక్టర్ గారు 51,000 రూపాయలు నగదు ఇచ్చి సర్పంచ్ గారిని అభినందించారు.
1: సర్పంచ్ గారు 50,000 రూపాయలతో చెత్త బుట్టలను కొనుగోలు చేసి ఇంటింటికి పంపిణీ చేశారు.
0: గ్రామ అభివృద్ధికి కుల మతాల పట్టింపు లేకుండా సహకరించడం వల్లనే ఇది సర్పంచ్ గారికి సాధ్యమైంది.
1: నిజమే, లేకుంటే సాధ్యం కాదు.
0: మన ఆదర్శ గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలోని సర్పంచ్లు అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. పాఠశాలను గ్రామాన్ని పరిశీలించి వారెంతో మెచ్చుకున్నారు.
1: అవును జ్యోతి, గత 8వ మాసంలో హరితహారంలో భాగంగా మన పాఠశాలలో చీఫ్ సెక్రటరీ కలెక్టర్ హోలీ కేరీ మొక్కలను నాటారు.
0: నాటారు. ఈ సందర్భంగా హరితహారం చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ మన పాఠశాల గ్రామాన్ని పరిశీలించి మెచ్చుకున్నారు. పాఠశాలలో ఎస్ఎస్సీ 100% సాధించినందుకు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులను అభినందించారు. మాటల్లో పడి వచ్చాం, మన పాఠశాల వచ్చింది పదా, సార్ వచ్చిండు.
1: అలాగే జ్యోతి.
2: ఇప్పుడు పక్షులను గూర్చిన పరిశోధన చేసిన గొప్ప శాస్త్రవేత్త సలీం ఆలీని గురించి ప్రసంగాన్ని ఎం అశ్విని వినిపిస్తుంది.
3: సలీం ఆలీ అని పేరు వింటేనే స్మృతి పథంలో పక్షుల కిలకిల రావాలు మొదలవుతాయి. ఈయన జీవితం అంతా పక్షుల పరిశోధనకే అంకితమైపోయారు. 10 ఏళ్ల వయస్సులో ఉండగా ఎగురుతున్న ఒక పక్షిని చంపి దాన్ని కాల్చి చీల్చి పరీక్షించాడు సలీం ఆలీ. ఈయన పూర్తి పేరు సలీం మౌజిద్దీన్ అబ్దుల్ ఆలీ అయి సలీం ఆలీగానే ఈయన విశ్వ ప్రఖ్యాతి గాంచారు. 1896 నవంబర్ 12న ఈయన బొంబాయికి చెందిన కైత్వారిలో జన్మించాడు. 1920లో బొంబాయిలో జంతు శాస్త్ర కోర్సు పూర్తి చేసి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన మ్యూజియంలో గైడ్గా పనిచేశారు. 1930లో వీవర్ పక్షి గురించి ఈయన ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈయన పరిశోధన యజ్ఞం ఆయన మరణంతోనే మాత్రమే సమాప్తమైనది. 1941 ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకాన్ని ఎన్నో రకాల ఆసక్తికరమైన అంశాలతో వెలువరించారు. ఈ పుస్తకం ప్రతులు వేల సంఖ్యలోనే అమ్ముడుపోతూ సరికొత్త చరిత్రను స్పష్టిస్తుంది. ఈయన జీవితకాలం అంతా పక్షులతోనే గడిచిపోయింది. ఈయనను ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బర్డ్స్ అని పిలిచేవారు. ఈయన చేసిన

0: పరిశోధనలకు కృషి ఫలితంగా 500,000 నగదు అంతర్జాతీయ అవార్డు వస్తే ఈయన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి విరాళంగా ఇచ్చారు. 1983 భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషణ్ అవార్డు చేత సత్కరించింది. ఈయన జూన్ 20, 1987 మరణించారు. కానీ ఈయన పరిశోధనలకు మాత్రం మరణం లేదు అని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
1: కడలి అలల కలల అనే గేయాన్ని బి కీర్తి పాడుతుంది.

0: బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.
3: ఆకాశవాణి నాటకం ఒక నటన. నాటకం వింటారు. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: సురభి కుమారి వివి లక్ష్మి, ఆత్రేయ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, నారదుడు శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శిశిర శ్రీమతి ఉప్పల జ్యోతి, గాయత్రమ్మ శ్రీమతి బాలకామేశ్వరి. వినండి నాటకం ఒక నటన. నాటకం.
4: హలో సురభి గారు.
5: ఓహో ఆత్రేయ గారు, ఇలా వచ్చారే. నేను వేసిన ద్రౌపది వస్త్రాపహరణ నాటకం చూసేందుకు వచ్చారా?
4: నిజం చెప్పాలంటే ఆ నాటకం చూసే వంకతో మిమ్మల్ని చూసేందుకు వచ్చానండి.
5: నన్ను చూడమా? ఎందుకు?
4: తాజ్ మహల్ ని ఎందుకు చూస్తారు? అందమైన అమ్మాయిని ఎందుకు చూస్తారు? అది ఇంతే
5: ఆత్రేయ గారు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మా ఇంట వంట లేవని మీకు నేను లోగడా చాలా సార్లు చెప్పాను. మీరు అనవసరంగా 2 ఏళ్లుగా నా వెంట జిడ్డులా పట్టుకున్నారు. నేను వేసే పద్య నాటకాలను బుద్ధిగా చూస్తారు. నేను గొంతెత్తి పద్యం పాడుతుంటే మీరు చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆ ఇష్టాన్ని మీరు ప్రేమ పెళ్లి అనే తప్పుడు దోవకు పట్టించకండి.
4: అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అందుకే
5: నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?
4: ఏమండి, హీరోయిన్లకే ఫ్యాన్స్ ఉంటారా? మీలాంటి నాటక నటీమణులకు నాలాంటి ఫ్యాన్స్ ఎందుకుండరు చెప్పండి. మీ నటన, మీరు పద్యాలు పాడే విధానం, మీ నాట్యం నాకు బాగా నచ్చి మీకు వీరాభిమానిగా మారాను. త్వరలోనే ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించబోతున్నాను. దానికి అధ్యక్షుణ్ణి నేనే.
5: నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. మరొకరితో అనకండి, మిమ్మల్ని పిచ్చోడ్లా చూస్తారు.
4: ఎందుకు?
5: సినిమా, సెల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ధాటికి నాటక రంగం ఎప్పుడో కనుమరుగైపోయింది. పద్య నాటకం కొన ఊపిరితో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతోంది. ఏదో నాలాంటి 4 అమ్మాయిలు, మా నాన్న లాంటి 10 మంది కళాకారులు ఆ నాటక రంగాన్ని ఇంకా కాపాడుతున్నారు. అందులోనూ పద్య నాటకాలు దాదాపు కనుమరుగైపోయాయి. సురభి లాంటి గొప్ప సంస్థ, మా సంస్థ మాత్రమే పద్య నాటకం ప్రాణం పోకుండా కాపాడుతోంది. మేము ఉచితంగా నాటకం వేస్తాము అని చెప్పినా, చూసేందుకు రండి అని బతిమాలినా జనమైతే రావట్లేదు.

0: ఆడిటోరియంలో పట్టుమని 10 మంది ప్రేక్షకులు కూర్చొని దుస్థితి చూశారుగా. ఈరోజు నేను రవీంద్ర భారతిలో వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు 6 ప్రేక్షకులు మాత్రమే వచ్చారు. అందులో 2 మైక్ సెట్టింగ్ కుర్రాళ్లే, 2 టీలు అమ్ముకునే బాయ్లు, ఇంకా ఆ మిగిలిన 1 మీరే. ఇలాంటి గడ్డు పరిస్థితిలో నాకు ఆల్ ఇండియా స్థాయిలో 1000 ఫ్యాన్స్ ఉన్నారని చెబితే ఎవరు నమ్ముతారు? అందులోనూ నాకు ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించారంటే నన్ను ఎగతాళి చేస్తారు. దానికి మీరు అధ్యక్షులుగా మారితే మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుంటారు. నన్ను మస్క కొట్టడానికి ఇలాంటి ఎత్తులు ఏకండి.
1: చల్లకొచ్చి ముంత దాచకూడదు, షాపింగ్ కొచ్చి క్రెడిట్ కార్డు దాచకూడదు. కాబట్టి నిజం చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
0: ఆత్రేయ గారు, మీరు ఎంఎస్ చేశారు, సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేస్తున్నారు, మీరు చాలా పద్ధతిగా ఉంటారు. మీరంటే నాకు ఒక ప్రేక్షకుడిగా చాలా ఇష్టం, కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, క్షమించండి.
1: ఏ,
0: నేను పక్క సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టినదాన్ని. మా 7 తరాలుగా నాటక రంగం మీద బతికిన వాళ్ళమే. మా తాతలు నాటకాలు వేసి కోట్లాది ఆస్తులు గడించారు, కానీ నా తరం వచ్చేసరికి ఆ నాటక రంగం అడుగంటిపోయింది. ఇప్పుడు ఆ నాటక రంగాన్ని 4 కాలాలు బ్రతికించే పనిలో పడ్డాను. మీరు దీనికి పక్కా వ్యతిరేకం. మీ చదువు వేరు, మీ ఉద్యోగము వేరు, అసలు మీ ఆలోచన ధోరణే వేరు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే నాటకాలు వేయరాదని శాసిస్తారని కూడా నాకు తెలుసు.
1: నేను అలా శాసించను సురభి గారు, మన పెళ్లైన తర్వాత కూడా మీరు ఇలాగే నాటకాలు వేసుకోవచ్చు.
0: ఇప్పుడు ఇలాగే అంటారు, పెళ్లైన తర్వాత ఈ నక్క వినయం ఉండదు, అసలు బుద్ధి చూపిస్తారు మీ మగవాళ్ళంతా.
1: నన్ను ఎందుకలా అపార్థం చేసుకున్నారు?
0: ఎందుకంటే మా అక్క కూచిపూడి నాట్య కళాకారిణి, ఆమెతో పాటు కూచిపూడి నాట్యం చేసేవాణ్ణే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీరా పెళ్ళయ్యాక మనకెందుకు ఈ కంచిగరుడ సేవ అని మా బావ నాట్యం మానుకున్నాడు. మా అక్కను కూడా మానుకోమని శాసన చేశాడు. ఇక ఆమె కొంచెం మొండిగటం కదా, భర్తను వదులుకుంటాను కాని నాట్యం వదులుకోనని తిరగబడింది. తర్వాత అతను రాక్షసుల్లా మారిపోయాడు, ఆమె కుడికాలు విరిచేశాడు. ఇప్పుడు ఆమె కుంటిదానిలా మారి ఇంటికే పరిమితమైపోయింది. సాటి కళాకారుడే అక్కను మోసం చేశాడు అంటే ఇక మీలాంటి ప్రేక్షకుడు నా కళను జీవితాంతం ఆదరిస్తారన్న నమ్మకం నాకు అస్సలు లేదు.
1: మీరు నన్ను నమ్మకపోతే ఎలాగండి? జీవితాంతం మీరు నాటకాలు వేసుకోవచ్చని నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, ఓకేనా? కావాలంటే లాయర్తో నోటరీ చేయిస్తాను. పైగా ఈరోజు 27 వరల్డ్ థియేటర్ డే సందర్భంగా రాసిన హామీలా ఉంటుంది.
0: సరే, కాసేపటి వరకు మిమ్మల్ని నమ్ముతాను, కానీ సనాతన ధర్మంతో కరుడుగట్టిన మా నాన్న మిమ్మల్ని నమ్మనే నమ్ముడు. నాటకాలు వేస్తున్న కన్నయ్య అనే మా దగ్గర బంధువుతో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కాబట్టి ఏ కోణంలో చూసినా మన పెళ్లి జరగదు. కాబట్టి లేనిపోని ఆశలు కల్పించుకొని దేవదాసులా మారకండి, వెళ్ళండి. మరోసారి నా దారిలోకి అడ్డురాకండి, అసలు నా నాటకాలే చూడకండి. నాకున్న 1 ప్రేక్షకుడు కూడా దూరమైపోయాడని అనుకుంటాను.
1: నా ప్రేమను టిష్యూ పేపర్లా ఎంత చులకనగా తీసిపారేశారు సురభి గారు. ప్రేమంటే ఏమిటి? ఇంగ్లీష్లో లవ్, లవ్ అంటే ఏమిటి? హిందీలో మెహబత్, మెహబత్ అంటే ఏమిటి? తమిళ్లో కాదల్.
0: కాదల్ అంటే పంజాబ్లో పయ్యారా? మీరు ఏ భాషలో చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పాలని చూసినా మా నాన్నగారు మాత్రం మన ప్రేమ పెళ్లికి ఒప్పుకోనే ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా వెళ్ళిపోండి.
1: అంత త్వరగా వెళ్ళిపోతే నా పేరు ఆత్రేయ ఎలా అవుతుంది? నాటి సినిమా కవిలా నేను కూడా మనసు కవని, ఆయనలాగే మనసు మీద అనేక పాటలు రాసిన వాడిని.
0: అయితే
1: ఈ ఆత్రేయ ఓటమిని ఒప్పుకోడు, మీ నాన్నతో మన పెళ్లికి ఒప్పిస్తాను.
0: సూర్యుడిని పడమరలో పుట్టించొచ్చు, చంద్రమండలాన్ని వెనక్కి నెట్టొచ్చు, సప్త సముద్రాలని ఒంటి చేత్తో ఈదావచ్చు, అయితే సనాతన సాంప్రదాయంతో కరుడుగట్టిన మా నాన్నగారిని మాత్రం మన పెళ్లికి ఒప్పించనే లేరు, ఆయన ఒప్పుకోరు.
1: ఒకవేళ ఆయనను నేను ఒప్పిస్తే?
0: మిమ్మల్ని తప్పక పెళ్లి చేసుకుంటాను, కానీ అది జరగని పని కదా.
1: మీరు ఆ మాట మీదే నిల్చోండి, నేను నా చెప్పుల మీదే నిల్చుంటాను. ఓ సెల్ఫీ ఫోటో దిగుదాం.
2: పలుతెరంగుల రంగు పద్మరాగల వీణే చకచకా ప్రభల సాక్షి.

0: సాక్షాత్కరింప సొంపుతో రవచెక్కడంపు ముంగరచాయ పవడంపు మోవిపై వరిడవిల్ల విరిసి యోసరిలి కిక్కిరిసిన చనుదోయి బిగువున నిరరైక పిక్కటిల్ల నొసపరి ఎయ్యారి ముసుగులో నెరవేణి కుమరాలి మూపున గునిసియాడ.
1: ఆహా నారదుల వారు, ఏమిటా కమ్మని పద్యపఠనం?
0: ఎవరు బాబు తమరు? నా ఇంట్లోకి జరబడి నా పద్యం వింటున్నారు.
1: నా పేరు ఆత్రేయ. నేను కూడా మీలా గొప్ప గాయకుడిని నారదుల వారు. మీరు వేసే పౌరాణిక నాటకాలు నేను చాలా చూశాను. అందులో శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగ ధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు అమోఘం. ఆ పద్యపఠనం అంటే నాకు ప్రాణం.
0: చాలా సంతోషం బాబు. మీలాంటి యువతకు పద్య నాటకాలు చూడాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజ్యాలు కూలిపోగా శిథిలమైన శిలాపలకాలను చూసి మురిసిపోయినట్టుంది మాలాంటి పద్య నాటక కళాకారుల దుస్థితి. శ్మశానంలో కూర్చొని సమాధులకు రంగులు వేసినట్టుంది. నాటి మా వైభవం అంతరించిపోయింది. నాటి బహుమతుల్ని, గండపిండేరాలను దుమ్ము దులుపుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాం.
1: నిరాశ పడకండి నారదుల వారు. నాలాంటి గొప్ప పద్య నాటక కళాకారుల దగ్గర శిష్యరికం చేసి మీ పద్యానికి పదును పెట్టుకోండి. తప్పక మీ పద్య నాటకాలకు మంచి రోజులు వస్తాయి.
0: నాకు తెలిసి ఆచార్య ఆత్రేయ గారు నాటకాలు రాశారు, కానీ నీ పేరెక్కడ వినలేదే.
1: మాది ఆత్రేయపురం, అందుకే మా ఇంటికి ఆత్రేయపురం అనే పేరొచ్చింది. ఇక నా పేరు అమరేశ్వర్. నా పూర్తి పేరు ఆత్రేయపురం అమరేశ్వర్. అమరేశ్వర్ అని పిలిస్తే కమర్షియల్గా ఉండదు, అందుకే ఆత్రేయ అని షార్ట్కట్లో పెట్టుకున్నాను. సినిమా రచయిత ఆత్రేయ గారి పేరు కాబట్టి నన్ను గౌరవించి మాట్లాడతారు. ఒక్కసారి నా పేరు చెబితే ఎప్పటికీ మర్చిపోలేరు.
0: ఆత్రేయ అని నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు నిన్ను గౌరవించరు. మా ఇంటి పాలేరి పేరు ఏడుకొండలు, అయితే వాణ్ణి రారా పోరానే అంటాం. దేవుడు పేరు పెట్టుకున్నాడని దండం పెట్టి గౌరవించాం కదా. పేరును బట్టి మనిషికి గౌరవం పెరగదు, మనం చేసే మంచి పనిని బట్టి పేరు వస్తుంది.
1: అలాగా నేను మరోలా అనుకున్నాను.
0: ఎలా?
1: ఈ సొల్లు మనకెందుకులేండి. నేను పద్య నాటకాలు వేసి మంచి పేరు సంపాదించాను. అంతరించిపోతున్న పద్య నాటకాన్ని ఉద్ధరించడానికి మీలాంటి చిన్న చితక కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. కావున తమరు కూడా నాకు శిష్యులుగా మారండి. ముందు నా కాళ్ళు పట్టుకోండి, మొక్కండి.
0: నాకు తెలిసి గత 50 ఏళ్లుగా పద్య నాటకాలు వేస్తున్న వాళ్ళు గుప్పిడి మందే ఉన్నారు. అందులో మీ పేరు ఎక్కడ వెళ్ళలేదే. పైగా 25 ఏళ్ల కుర్రాళ్ళే ఉన్నారు. మీ పద్య నాటకాన్ని నేనెప్పుడు చూడలేదు.
1: అది మీ దురదృష్టం. నా పద్య నాటకాన్ని చూసేందుకు 1000 జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి నారదుడు గారు. ఇప్పటికే మీరు నా గురించి తెలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశారు. ఇకనైనా నాతో శిష్యరికం చేయండి, నన్ను గురువుగా కొలవండి, బాగుపడతారు.
0: ఏంటి, మిమ్మల్ని గురువుగా కొలవాలా? వయసులో చిన్నవారైనా ప్రతిభలో పెద్దవారైతే తప్పక శిష్యరికం చేస్తాను. ఏది, మచ్చుకి ఒక పద్యం ఆలకించండి.
1: అది అంటే ఇప్పుడు నాకు మూడు లేదు.
0: మూడు రావడానికి అది చింతామణి పద్యం కాదుగా. నిజమైన కళాకారుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పద్యం అందుకుంటాడు. అర్ధరాత్రి నిద్ర లేపిన పద్యం ఆలపిస్తాడు. కావున తమరి ప్రతిభను చూపండి.
1: తప్పదా, అయితే విని తరించండి.
0: అలాగే.
1: చెలియో చల్లకో, చెలియో చల్లకో, చెలియో చల్లకు, చెలియో చల్లకు.
0: ఆపరా పడుద్దే, అది రాగమట్రా? అసలు అది పద్యమట్రా సన్నాసి? అందులో రాగం శృతి లయ ఎక్కడున్నాయరా అర్భ కూడా? ఏంటి, నేను నీ కాళ్ళు మొక్కాలా? పైగా నీ దగ్గర శిష్యకం చేయాలా? అయ్యా తవ్వా.
1: అంటే నాకు పాటలు పాడటం వచ్చు, కానీ పద్యం మాత్రం పాడటం రాదు.
0: అలా నిజాయితీగా చెప్పు. పద్యం రాకపోవడం తప్పు కాదు, కానీ నేను గొప్ప గాయకుణ్ణి, నా దగ్గర శిష్యరికం చేసి బాగుపడమని నన్ను అనడమే తప్పురా అధిక ప్రసంగి. పైగా నీ పాపిష్టి కాళ్ళు మొక్కమంటావా నీచుడా?
1: సారీ గురువుగారు, నేను మీ దగ్గర పద్యం పాడటం నేర్చుకుంటాను.
0: ఈ మొక్క ముందుగా చెప్పాల్సింది. అయినా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు కూసే నీలాంటి అర్భకుడికి నేను పద్యం నేర్పను. బయటకు వెళ్ళరా సన్నాసి ముందు.
1: అంత మాటనకండి గురువుగారు, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను. నన్ను కరుణించి కటాక్షించండి, పాహిమాం, మీ కాళ్ళు పట్టుకుంటాను.
0: నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఈసారికి నీ అధిక ప్రసంగాన్ని క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి కారు కోతలు కూస్తే 4 కోసి జేబులో పెడతాను.
1: అలాగే మాస్టారు.
0: మాస్టారు అనే ఆంగ్ల పదాన్ని వాడతా వింటరా అక్కుపక్షి? నీకు తెలుగు రాదా?
1: వస్తుంది గురువుగారు, ఏదో అలా అలవాటులో పొరపాటుగా వాగాను సారీ.
0: అదిగో మళ్ళీ మళ్లీ ఆంగ్ల

0: వాడు, మనం తెలుగు వాళ్ళు, నాతో అచ్చమైన తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క ఆంగ్ల పదం వాడిన ఈ బెత్తంతో నీ పిర్రల మీద వాయిస్తాను.
1: ఓకే గురువు గారు. అబ్బా, బెత్తంతో ఎందుకు కొట్టారు గురువు గారు?
0: ఓకే అనే ఆంగ్ల పదం వాగినందుకు.
1: ఐ ఆమ్ సారీ. అమ్మా, క్షమించండి గురువు గారు, ఇక నుంచి అచ్చమైన తెలుగు తేటలోనే వాగుతాను, ప్రామిస్. అమ్మో అయ్యా గురువు గారు, క్షమించండి, మరోసారి ప్రామిస్ అనే పదం వాడను.
0: ఏం చేసావు?
1: బెల్ మోగ్గానే సెల్ ఫోన్ కట్ చేశాను. అమ్మో క్షమించండి, నా సెల్ ఫోన్ గంటను కత్తిరించాను.
0: సెల్ ఫోన్ తెలుగులో ఏమంటారు?
1: ఏమంటారు? సెల్ ఫోన్ అంటారు. దాన్ని ఇప్పటి వరకు తెలుగు పదాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు, మన తెలుగు నికంటువులో కూడా లేదు. అమ్మా, మీరిలా మాటిమాటికి బెత్తంతో కొట్టకండి గురువు గారు, సెల్ ఫోన్ ఏమంటారో తమరే సెలవివ్వండి.
0: అలా రాదారికి. సెల్ ఫోన్ని అచ్చమైన తెలుగులో సంచారక శబ్దగ్ర

0: గురువు గారు క్షమించండి, మరోసారి ప్రామిస్ అనే పదం వాడను.
1: ఏం చేసావు?
0: బెల్ మోగ్గానే సెల్ ఫోన్ కట్ చేశాను. అమ్మో క్షమించండి, నా సెల్ ఫోన్ గంటను కత్తిరించాను.
1: సెల్ ఫోన్ తెలుగులో ఏమంటారు?
0: ఏమంటారు? సెల్ ఫోన్ అంటారు. దాన్ని ఇప్పటి వరకు తెలుగు పదాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు. మన తెలుగు నికంటువులో కూడా లేదు. అమ్మా, మీరిలా మాటిమాటికి బెత్తంతో కొట్టకండి గురువు గారు. సెల్ ఫోన్ ని ఏమంటారో తమరే సెలవివ్వండి.
1: అలా రాదారికి. సెల్ ఫోన్ ని అచ్చమైన తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
0: ఏమిటి? సెల్ ఫోన్ ని తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురా?
1: అవును, అది శబ్దాన్ని గ్రహిస్తుంది, కావున దాన్ని శబ్దగ్రాహక యంత్రం అంటారు. అంటే నీ దిక్కుమాలిన భాషలో ల్యాండ్ ఫోన్. సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని సంచరిస్తాం, కావున దానిని సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
0: బాగుంది, ఇక నుంచి సెల్ ఫోన్ ని సంచారక శబ్దగ్రాహక యంత్రం అనే పిలుస్తాను. మరి నా సంచారక శబ్దగ్రాహక యంత్రాన్ని మడిచి జేబులో పెట్టుకోనా?
1: అక్కర్లేదు, మాట్లాడు.
0: ఇక్కడ ఆత్రేయ, అక్కడెవరు? ఓ నరేష, గుడ్ సార్. అమ్మా క్షమించండి, ఇక నుంచి స్నేహితులతో కూడా అచ్చమైన తెలుగులోనే మాట్లాడతాను. హలో చెప్పరా నరేష్, నేను ఉదయాన్నే దోమ సెకట యంత్రం ఎక్కి కోటీకి వచ్చాను. ఆ ఏంటి దోమ సెకట యంత్రం అంటే తెలియదా సన్నాసి? అంటే దానిని తెలుగులో బైక్ అంటారులే. అమ్మో అబ్బాబ్బాబ్బా, మాటిమాటికి ఈ దెబ్బల గురువు గారు బైక్ అనే పదాన్ని వాడినందుకు క్షమించండి. నేనిక్కడ మా గురువు గారితో మాట్లాడుతున్నాను నరేష్, అర్థం చేసుకో. ఒక్క ఆంగ్ల పదం వాడినా బెత్తంతో నా పిర్రలు వాయిస్తున్నాడు. ఆంగ్ల పదం వాడకుండా నేను వాగలేను. అమ్మా ఈ దెబ్బలు తినలేను. నేను తరువాత కాల్ చేస్తాను. అమ్మో అదే, నేను తర్వాత నీకు వర్తమానం పంపుతాను.
1: శభాష్, ఇలా మనం తెలుగులో మాట్లాడితే మనల్ని చూసి నలుగురు తెలుగులో మాట్లాడతారు, అర్థమైందా?
2: నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారు?
1: ఈ బడుద్దాయి పేరు ఆత్రేయనట. నక్కలకే గుంటలు తవ్వే గుంటనక్కలా ఉన్నాడు.
0: నమస్తే మేడం, మీ పేరేమిటి?
1: నా కూతురు పేరు సురభి. సురభి వాళ్ళు వేసే పద్యం నాటకాలంటే నాకు ప్రాణం, అందుకే నా కూతురికి సురభి అనే పేరు పెట్టుకున్నాను.
0: గ్లాడ్ టు మీట్ యు సురభి గారు. అమ్మా క్షమించండి, మిమ్మల్ని కలిసినందుకు నాకు బహుమిక్కే సంతోషంగా ఉన్నది, మనసు ఆనందంతో పులకరించినది.
2: మిమ్మల్ని కలిసినందులకు మేము కూడా మిక్కిలి సంతోషించుచుంటిమి.
1: చూడు, ఇక నుంచి నీకు పద్యం ఎలా పాడాలో మా అమ్మాయి నేర్పుతుంది, ఆమెకి నీకు గురువు గారు, అర్థమైందా?
0: అలాగే గురువు గారు.
1: అలాగే అంటూ సిగ్గుపడతామేంట్రా అర్భకుడా? గురువు గారి పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం తెలీదా?
0: అలాగే దీవించండి.
1: నా పాదాలు మొక్కడం కాదురా శుంఠ, అమ్మాయి అమ్మాయి పాదాలు మొక్కు.
0: అంటే నా లవ్వర కాళ్ళు నేను మొక్కను గాక మొక్కను. అమ్మా అబ్బాబ్బాబ్బా, అంటే మగాడు ఆడవాళ్ళ కాళ్ళు మొక్కటం బాగోదని.
1: ఆమె నీకు గురువు గారు, వెళ్ళు ముందు పాదాలు మొక్కు.
0: గురువు గారు నేను ఆడవాళ్ల కాళ్ళు మొక్కనండి, ఇప్పటి వరకు మా అమ్మ కాళ్ళు కూడా మొక్కలేదు.
2: అయితే బయటికి నడు.
0: అంత పెద్ద శిక్ష ఎందుకు లేండి, మీ కాళ్ళు మొక్కి తగలెడతాను, దీవించి చావండి.
2: అది అలా నా కాళ్ళు మొక్కావు కాబట్టి సరిపోయింది, లేదా తోలు ఒలిచేదాన్ని.
1: ఏమ్మా వీడు అధిక ప్రసంగి, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ఈ గాడిదకు పద్యం ఎలా పాడాలో నేర్పించు. వస్తాను, నేను పాండవ ఉద్యోగం నాటకానికి వెళుతున్నానమ్మా.
2: అలాగే నాన్నగారు, మీరు బయలుదేరండి, ఇతని విషయం నేను చూసుకుంటాను. మరోసారి మన ఇంటికి రాకుండా చేస్తాను.
1: ఆ పని చేయమ్మా.
2: అసలు నీకు బుద్ధుందా ఆత్రేయ, సరాసరి మా ఇంటికే దాపురించావేంటి?
0: నిన్ను ప్రేమించిన పాపానికి తప్పదుగా సురభి గారు, మీ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ రూట్ లో వచ్చాను.
2: ఏడ్చినట్లుంది చూసావుగా, మా నాన్న ఎంత స్ట్రిక్టో, తోలు ఒలిచేస్తాడు.
0: తోలు పోయినా కండ మిగులుతుందిగా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అది చాలు, తంతే బూరెల గుట్లో పడ్డట్లుంది. ఆయనను పద్యం నేర్పమన్నాను, ఆయన మీకు అప్పగించాడు, నేను కోరుకుంది కూడా ఇదే, కావున ఈ వంకతో రోజు మనం రొమాన్స్ చేసుకోవచ్చు.
2: అలాంటి ఆశలేం పెట్టుకోకండి, మీరు నిజంగానే పద్యం నేర్చుకోకపోతే మా నాన్నకు మన మీద అనుమానం వస్తుంది.
0: సరే పద్యం.

0: నేర్పు పంతులమ్మా.
1: రేపు ఉదయం 5 గంటలకు మా ఇంటికి రండి, అప్పుడు నేర్పిస్తాను.
0: ఉదయం 5 గంటలకు సూర్యుడే నిద్ర లేవడు, ఇక నేనేం లేస్తాను? ఉదయం 10 గంటలకు సూర్యుడు ఉదయించగానే వస్తాను.
1: సూర్యుడు ఉదయం 10 గంటలకు ఉదయిస్తాడా?
0: అవును, మన భారత కాలమాన ప్రకారం అమెజాన్ అడవుల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
1: అయితే అమెజాన్ అడవుల్లోకి వెళ్లి అడవి తెగల వాళ్ళ దగ్గర పద్యం నేర్చుకోండి. మరి
0: మరీ అంత ఉదయం లేవటం నా వల్ల కాదు, 9:30కు వస్తాను.
1: ఆత్రేయ గారు, ఎక్కువగా మాట్లాడితే మూసినది మురికిలో నిలిచోబెట్టి మరీ సంగీతం నేర్పిస్తాను.
0: వద్దులేండి, ముక్కు మూసుకొని సంగీతం నేర్చుకోవాలంటే వచ్చేది పద్యం కాదు, పోయేది ప్రాణం. రేపు 5 గంటలకు వస్తాను, మరి నాకు వేడి వేడి బ్రేక్ఫాస్ట్ పెడతారా? అమ్మా, నన్ను రాయితో కొట్టింది ఎవరు?
1: ఇంకెవరు, మా నాన్నగారు కొట్టారు. ఆయన ఎక్కడున్నా ఆయన చెవులు ఇక్కడే వదిలేళ్తారు. మీరు ఒక్క ఆంగ్ల పదం వాడినా సరే రాళ్లతో కొడతారు.
0: సర్లేండి, రేపు వేడి వేడి ఇడ్లీ అనే అల్పాహారంను పెట్టండి.
1: తప్పక అల్పాహారం పెడతాను. వచ్చేటప్పుడు 2 ప్లేట్ల ఇడ్లీని మన కోసం పార్సిల్ తీసుకొని రండి. మరి
0: ఓ, అది కూడా నాకే పులిమారా? సర్లే.
1: వచ్చారా ఆత్రేయ గారు?
0: వచ్చాను సురభి గారు, ఇక పద్యం మొదలు పెడదామా? అమ్మా, అదేమిటి, నేనింకా పద్యం తప్పుగా పాడందే ముందుగానే బెత్తంతో కొడుతున్నారు.
1: నేను కొట్టింది దానికి కాదు. ఉదయం 5 గంటలకు రమ్మంటే మీరు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. మీరు సంగీతం నేర్చుకోవడానికంటే ముందు క్రమశిక్షణ నేర్చుకోవాలి.
0: ఓ సారీ. అమ్మా, మళ్ళీ కొట్టారేంటండి?
1: ఆంగ్ల పదాలు మా నాన్నగారి ముందే కాదు, నా ముందు కూడా వాడొద్దు.
0: అంటే మనం పెళ్లి చేసుకున్నా కూడా నేను ఆంగ్ల పదాలు వాడితే ఇలాగే బెత్తంతో కొడతారా?
1: అవును, కాని అప్పుడు బెత్తం వాడను, అప్పుడల కర్ర వాడతాను.
0: ఓ,
1: అందుకే ఈ దొంగ నాటకాలు మూసుకొని బుద్ధిగా మరో అమ్మాయిని చూసుకో. మన పెళ్లి జరగడానికి చాలా అడ్డంకులున్నాయి. ఆదిలోనే హంసపాదుల మీరు రాగానే పద్యం నేర్చుకుంటానని మా నాన్నతో గొప్పలు చెప్పారు. ఈ జన్మకి మీకు సంగీతమూ రాదు, నన్ను పెళ్లి చేసుకోలేరు.
0: నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకండి, నేను మంచి మంచి వాళ్లను మార్చిన దేశముదుర్ని. ఇక మీరెంత, మీకు మీ నాన్నగారికి గురువుగా మారగలను. జాగ్రత్త, ఇక పద్యం మొదలు పెట్టండి. అమ్మా, ఇప్పుడేం ఆంగ్ల పదం వాడానని బెత్తంతో కొట్టారండి?
1: నేను గురువుని, నా కాళ్ళు మొక్కాకే పద్యం మొదలు పెట్టాలని తెలీదా?
0: గురువు కాళ్ళు మొక్కటం తప్పు కాదు, కాని నేను మీకు కాబోయే భర్తనండి, మీ కాళ్ళు మొక్కటం బాగోదు.
1: మీ కర్మ కాలి, మీ జీవితం సగం సంకనాకిపోయినా నన్ను మీరు పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ విధి వక్రించి మన పెళ్లి జరిగినా మీరు నా కాళ్ళు మొక్కాల్సిందే, గురుదక్షిణ ఇవ్వాల్సిందే.
0: సరే, వసుదేవుటంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, ఇక నేనెంత?
1: అంటే నేను గాడిదనా?
0: మీరు గాడిద కాదు, నేను వసుదేవుడంతటి వాడినని అర్థం.
1: ఈ ఎదవ తెలివితేటలేవో పద్యం నేర్చుకోవడంలో చూపండి. నా కాళ్ళు మొక్కింది చాలు కాని, ఇక పద్యం మొదలు పెడదామా?
0: ఈ డొక్కు హార్మోనియం ఎందుకండి?
1: డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఎంత అవసరమో, పోలీస్ చేతిలో లాటరీ ఎంత అవసరమో, పద్యం పాడేవాడి చేతిలో కూడా హార్మోనియం అంతే అవసరం. ఇక మధ్యలో కల్పించుకొని నా పద్యాన్ని ఆపకండి. ధరణి గర్భం ధూరుగాక, పాడండి.
0: ధరణి గర్భం దూరుగా.
1: తప్పు తప్పు, నాలా అనండి. ముందు రాగం అందుకోవాలి, ఆ తర్వాత శృతి అందుకోగలగాలి.
0: ఈ శృతి ఎవరండి? కమలహాసన్ కూతురు శృతి హాసన లేక మీ పక్కింటి అమ్మాయా?
1: శృతి అంటే అమ్మాయి కాదు, మీ దిక్కుమాలిన ఆంగ్ల భాషలో రిథం అని అర్థం.
0: ఓహో అలాగా, మీలాంటి సంగీత పిపాసులు రాగం శృతిని పట్టుకోవాలని అంటారు. మరి శృతిని ఎందుకు పట్టుకుంటారోనని బుర్రలు బద్దలు కొట్టుకునేవాణ్ణి.
1: సరే, ముందు ఆ వాగుడాపి పద్యం అందుకోండి. ధరణి గర్భం ధూరుగాక,
0: ధరణి గర్భం ధూరుగాక. ఏంటండి ఇది, 7 తరాలుగా నిప్పుల మీద నడిచిన వంశంలో పుట్టారు, మీరు పెళ్లి చేసుకోకుండానే వాంతులు చేసుకున్నారు, ఎప్పుడు మీరు కాలు జారారు?
1: నేను కాలు జారడమేంటి? నీ చండాలమైన గాత్రం వినగానే నా కడుపులో పేగులు కదిలాయి, అందుకే వాంతులు చేసుకున్నాను రా మగడా.
0: చూశారా,

0: నా పద్యం మిమ్మల్ని ఎలా కదిలించిందో.
1: ఇది కదిలించడం కాదు, పద్యం మీదే విరక్తి పుట్టించావురా తండ్రి.
0: నాకు సంగీతం రాదనే మీ దగ్గర నేర్చుకోవటానికి వచ్చాను. విద్యార్థి ఏ తప్పు చేసినా పంతులమ్మనే సవరించాలి.
1: మీకు పద్యం రావడానికి ముందు ఓనమాలు నేర్చుకున్నట్లు సంగీతం నేర్పిస్తానుగా.
0: అలాగే
1: ఆరోహణలో

0: అదేమిటి? నా గంధర్వ గానం విని సురభి మూర్ఛపోయింది. అవునులే, నా సంగీతం వలన ఓ వ్యక్తికి మూర్ఛ రోగం వచ్చింది అంటే మంచి శుభ సూచకమే.
1: ఏం ఆచార్య అత్రేయ, ఎట్లున్నావు?
0: నా పేరు ఆచార్య ఆత్రేయ కాదు శిశిర, నన్ను ఆచార్య ఆత్రేయ అని పిలిచి సినిమా కవి ఆత్రేయ గారిని కించపరచుకు. అసలే ఆయన మనసు కవి, ఆయన ఆత్మ కంటే మనసు ఎక్కువగా శోభిస్తుంది.
1: నాకెరికిన కాని నీ పేరు ఆత్రేయ, దానికి ముందు ఆచార్య అనే పేరు అతికించిన గది సరే గాని, ఇయ్యాల రేపు మన ఆఫీస్కి లేట్గా వస్తున్నావేంది?
0: చెప్పానుగా శిశిర, సురభి అనే ప్రేయసి దగ్గర పద్యాలు నేర్చుకుంటున్నాను. ఆమె గొప్ప గాయని, 5 ఏళ్లుగా పాడుతోంది.
1: అంత పెద్ద పాటనా అది?
0: అది పెద్ద పాటనా అని కాదు, ఆమె గత 5 ఏళ్లుగా సంగీత సాధన చేస్తుంది. సరిగ్గా 7 ఏళ్ల కిందట అంటే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డే సందర్భంగా ఆమె దగ్గర శిష్యుడిగా చేరాను. ఆ రోజు కూడా మార్చి 27 అంటే వరల్డ్ థియేటర్ డే. ఇప్పటి వరకు సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేదు.
1: ఈ సంగీతం ఓ సముద్రం లాంటిదాత్రేయా. బయట ఈత నేర్చుకుని సముద్రంలోకి దుంకలేము, సముద్రంలోనే దుంకి ఈత నేర్చుకోవాలే. గట్లని సముద్రంలో మునిగితే ఈదుకుంటూ కూడా బయటికి రాలేం, అందులోనే చస్తాం.
0: నిజమే శిశిర, మనలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంగీతం నేర్చుకోవడం చాలా కష్టం, అందులోనూ నాలాంటి బద్ధకస్తుడికి మరీ కష్టం.
1: మరి గిన్నె తెలిసి గా పోరి సురభిని ఎందుకు ప్రేమించినావు? గిసొంటి కష్టాలను ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? నన్ను పటాయించి పెండ్లి చేసుకో, గసంటి కండిషన్లు పెట్టను మళ్ళా.
0: సారీ శిశిర, సురభి అంటే నాకు ప్రాణం, పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను, అందుకే ఆమె కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను.
1: ఆహా, మరి సంగీతం నేర్చుకోవచ్చుగా.
0: అసలు నా రక్తంలో సృజనాత్మకత అనే జీన్స్ ఉంటే కదా నేను ఈ జన్మకు కళాకారుడిని కాలేను, ప్రేక్షకుడుగానే మిగిలిపోతాను.
1: గట్లయితే సురభిని గురించి మర్చిపో.
0: అది కూడా నా వల్ల కాదు శిశిర, ఆమెను ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి, అక్కడే నా తెలివితేటలు వాడాలి.
1: ఎలా
0: చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు మాత్రం నా మీద ఆశలు పెంచుకోకు, నన్ను పెళ్లి చేసుకోవాలనే కలలు కనకు.
1: నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మొగుడు ఒప్పుకోడుగా? జస్ట్ మజాక్ చేసినలే.
2: ఏంటో యాత్రయ్య, మరోసారి మా ఇంటికి రావద్దని నీకు చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు?
0: మీ అమ్మాయి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను నారదుల గారు.
2: నీకు జన్మకు సంగీతం అప్పదు, 7 ఏళ్లుగా మా ఇంటికి వచ్చి రోజుకో 2 గంటలు గడుపుతున్నావు. పైగా ఇంటి అల్లుళ్ళ టీలు కాఫీలు ఉచితంగా లాగిస్తున్నావు, అయినా ఏంటి ప్రయోజనం? చివరికి సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేకపోయావు. నీ గాడిద గాత్రం వినగానే మా అమ్మాయి వాంతులు చేసుకుంటోంది. ఇంకో విషయం తెలుసా, మీ అమ్మాయికి ఎన్నో నెల అని బస్తీవాసులు నన్ను అడుగుతున్నారు, ఎంత సిగ్గుగా ఉందో తెలుసా?
0: నిజం చెప్పొచ్చుగా.
2: చెప్పాను కానీ ఎవరు నమ్ముతారు? దానికి తోడు నీ గాడిద గొంతు విని సురభి చాలాసార్లు మూర్చపోయింది. ఆమెకు మూర్ఛ రోగం ఉందా అని చాలా మంది అడుగుతున్నారు, కాబట్టి చూడు ఇవన్నీ మా గొద్దు బాబు, నువ్వు మరోచోట సంగీతం నేర్చుకో, వెళ్ళు.
0: అలాగంటే ఎలా గురువు గారు, మరో 7 ఏళ్ల పాటు సంగీతం నేర్పితే?
2: ఈ ముఖం, మరో 7 ఏళ్ల పాటు నా కూతుర్ని హింసించడం నాకు ఇష్టం లేదు. పైగా నువ్వు రోజు మా ఇంటికి వస్తుంటే జనం అపార్థం చేసుకుంటున్నారు, ఆ కుర్రాడు మీ అమ్మాయికి కాబోయే భర్తనా అని అడుగుతున్నారు. అందుకే ఆ అపనిందలు భరించలేక పెళ్లి సంబంధం చూశాను, త్వరలోనే ఆ ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నాం.
0: ఇంతకీ ఎవరు అదృష్టవంతుడు?
2: ఇంకెవరు, నా శిష్యుడు కన్నయ్య. అతను పద్యం పాడితే వినేవాళ్ల నవనాడులు స్పందిస్తాయి తెలుసా?
0: నాకంటే చండా.

0: విశాలంగా పాడతాడా?
1: కాదురా బడుద్దాయి, నీకంటే కోటి రెట్లు బాగా పాడతాడు. అతనితో మా సురభి పెళ్లి చేయబోతున్నానంతే.
0: సురభి గారి పెళ్లి ఎవ్వరితోనైనా చేయండి, అడ్డు పన్ను. కానీ కట్టుకోవడానికి రెండో పంచ కూడా లేని గతిలేని ఆ కన్నయ్యతో మాత్రం పెళ్లి చేయకండి.
1: ఏ
0: ఆకులు నాకేవాడి మూతులు నాకినట్లు ఉంది మీ పరిస్థితి.
1: అంటే
0: మీరే పద్య నాటకాలు లేక పైసా ఆదాయం లేక నాటక రంగానికి కంచి గరుడ సేవ చేస్తున్నారు. అది చాలదు అన్నట్లు పద్య నాటక రంగాన్ని నమ్ముకున్న ఆ కన్నయ్యతో పెళ్లి చేసి సురభి గారు గొంతు కోయకండి.
1: నాకు నీతులు చెప్పగాత్రయ్య, ఆ కుర్రాడు నాకంటే గొప్పగా పద్యాలు పాడుతున్నాడు. అతనికి బంగారు భవిష్యత్తు ఉంది. ఏదో కాలం కలిసిరాక పద్య నాటకం మరుగున పడింది, కానీ అసలు ప్రేక్షకులకు ఓ ఉత్తమ అభిరుచి ఉంటే కదా. మీలాంటి యదవులకు ద్వంద్వార్థాల బూతుపాట్లు కావాలి, తీన్మారు స్టెప్పులున్న దిక్కుమాలని సంగీతం కావాలి, కుప్పుగంతులు వేయడానికి అనుకూలమైన దిక్కుమాలని రాగాలు కావాలి. మీది ఒక బతుకేనా?
0: నారదుల వారు, నన్ను తిట్టండి పడతాను, కానీ ప్రేక్షక శ్రోతలను తిడితే ఊరుకోను.
1: ప్రేక్షక శ్రోతలను తిడితే అంత పౌరుషం ముంచుకొస్తుందేంటి?
0: అవును, ఎందుకంటే నేను కూడా ఓ ప్రేక్షకుణ్ణి కాబట్టి.
1: ఓహో,
0: మీలాంటి కళాకారులు ఏం చేసినా నాబోటి ప్రేక్షకుడికి రససిద్ధి కలిగించాలంటే సౌందర్యానుభూతి కల్పించాలి, కానీ అది మీకు చేత కావట్లేదు. మీ అసమర్థతను మీరు సమర్థించుకుంటున్నారు, మీ పద్య నాటకాలను చూసేందుకు ప్రేక్షకులు లేరని మమ్మల్ని నిందిస్తున్నారు. అది సత్యదూరం, తప్పు. అసలు లోపం మీలోనే ఉంది, మీరు కాపీ మాస్టర్లు.
1: మాలో లోపం ఉందా? లోపం మాలో ఉంటే పద్య నాటకం ఎందుకు వేస్తాం?
0: వేశారులేండి పాత చింతకాయ పచ్చడి పద్య నాటకాలు. మీరు వేసే పద్య నాటకాలు ఎప్పటివి? మీ ఏడో తరం వాళ్ళు వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విశాఖ శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర పాత చింతకాయ పచ్చడి పద్యాలు.
1: ఇదిగో మాటలు తిన్నగారాని వాత్రయ్య, నన్ను తిట్టు, భరిస్తాను. కానీ మా పద్య నాటక రంగాన్ని తిడితే మాత్రం ఊరుకోను, నాలుక చీరేస్తా.
0: ఏచి, మీ డబ్బా కొట్టుకోవటం ఆపండి. గుడ్డివాళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే మహారాజు. అలాగే పద్యం పాడటం చేతగాని మాలాంటి సవటల కంటే మీరు కొంచెం మేలు, కాని ఏం ప్రయోజనం? పాడిందే పాడరా పాచుపల్ల దాసరి అన్నట్లుంది మీ పద్య నాటక రంగం. కొన్ని వందల దశాబ్దాలుగా శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర లాంటి పిడికెడు నాటకాలే కదా. తరతరాలుగా ఆ పాతిక నాటకాలనే పట్టుకొని గబ్బిలాల్లాగా వేలాడుతున్నారు. అసలు నాటక రంగం అంటే ఏమిటి? దానికి కొన్ని సూత్రాలున్నాయి. మొదటిది, నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు. రెండవది, మనం ఎప్పుడూ కొత్త విషయాల్ని మాత్రమే చెప్పాలి. ఇక మూడవది, అందులో డ్రామా సస్పెన్స్ ఉండాలి. నాలుగవది, నాటక రంగంలో కొసమెరుపు ఉండాలి. ఏం ఒప్పుకుంటారా?
1: అంటే ఒప్పుకుంటాను.
0: మరి మీరు వేసే పద్య నాటకంలో ఆ లక్షణాలు ఉన్నాయా?
1: ఎందుకు లేవు, ఉన్నాయిగా.
0: ఏడ్చారు. మీరు వేసే పద్య నాటకాల్లో శ్రీకృష్ణ తులాభారం తీసుకుందాం. ఆ కథ ఏమిటో అందరికీ తెలుసు. మొదటి లోపం, ఏం జరగబోతుందో అని ప్రేక్షకుడి ఊహకు ముందే అందుతుంది. రెండో లోపం, అందులో కొత్త విషయాల్ని ఏమీ చెప్పరు. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకుని ఏం చేస్తాడో, సత్య ఏమి చెబుతుందో అందరికీ తెలుసు. మరి మూడో లోపం, అందులో నాటకీయత ఉంది కానీ ప్రేక్షకుడికి తెలిసిన డ్రామాను మరోసారి చెప్పిస్తే రససిద్ధి జరగదు. ఇక నాలుగో లోపం, నాటకంలో ఏమాత్రం కొసమెరుపు ఉండదు. మరి ప్రేక్షకుడు 3 గంటల పాటు ఓపికతో కూర్చొని ఎందుకు కూర్చుంటాడు?
1: అంటే పవిత్రమైన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బులి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి కళాఖండాల్ని పద్య రూపంలో వేయరాదా?
0: వేయరాదని నేను చెప్పటం లేదు. జనమే చెప్తున్నారు అవి మాకు తెలిసిన నాటకాలే లేవయ్యా అని థియేటర్లకు రావట్లేదు. ఉచితంగా చూపించినా మీ పాత చింతకాయ పచ్చడి నాటకాలు ఎవ్వరూ చూడట్లేదు. దాంట్లో మీరు చూపించే సృజనాత్మకత అనువంత ఉండదు. అవే పద్య నాటకాలు, అవే రాగాలు, అదే సాహిత్యం. మీరందరూ తరతరాలుగా వస్తున్న నాటకాలను కాపీ కొడుతున్నారు. అందులో మీ ప్రతిభ రవ్వంత కనిపించదు. పరీక్ష

0: ఎన్నికల్లో కాపీ కొట్టి ప్రథమ స్థానం రావాలనుకునే అమాయకత్వం మీది, అసమర్థుల యాత్ర మీది.
1: అంటే పవిత్రమైన నాటకాల సాహిత్యాన్ని మార్చమంటావా? పద్య రాగం శృతి మార్చమంటావా?
0: మార్చాలి, మార్చి తీరాలి, తప్పదు. ఒకప్పుడు మనం జట్కా బండి వాడేవాళ్ళం, ఇప్పుడు కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు వాడుతున్నాం. ఏ కళకైనా మార్పు అనివార్యం. మీ పద్య నాటకాలు కూడా మార్పు అనివార్యం. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న మీ పద్య నాటకానికి జీవం పోసింది కాళ్ళకూరి నారాయణరావు గారు. పద్య నాటకం నిబంధనలు ఏ మాత్రం పక్కన పెట్టకుండా చింతామణి అనే పద్య నాటకాన్ని ఆయన రాశారు. అందులో పద్యాలున్నాయి. పాత చింతకాయ పచ్చడి నాటకాలను పక్కన పెట్టి వేశ్యల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఎలా దాపురిస్తుందో తెలిపారు. నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందదు, వేశ్యల దగ్గరకు పోరాదు అనే కొత్త సందేశం చెప్పారు. అందులో గొప్ప నాటకీయత ఉంది, నాటకంలో కొస మెరుపు ఉంది. అందుకే ప్రేక్షకుడు 3 గంటల పాటు కుర్జీలో కూర్చుంటున్నారు. సృజనాత్మకత అంటే అది. ఆ మార్పును మీలాంటి ఛాందసవాదులు ఇప్పటికీ ఒప్పుకోరు. చింతామణి ఒక బూతు నాటకమని చులకనగా చూస్తారు. మీరు పైకి ఎదగరు, పైకి ఎదిగిన వాళ్ళను కిందకి లాగుతారు. మీది పీతబుద్ధి, మార్పును
1: జీర్ణించుకోరు.
0: అరవకండి, మీరు కూడా మారండి. ఇప్పుడున్న సమకాలీన సమస్యల మీద పద్యాలు రాయండి. ఆ పద్యాలతో నాటకాలు వేయండి. ప్రేక్షకుడు పసిబిడ్డలాంటి వాడు, కొత్త విషయాన్ని చెబితే ఎగిరి గంతేస్తాడు. పదే పదే ఆ నాటకాన్ని చూసి సౌందర్యానుభూతి పొందుతాడు, రససిద్ధిని పొందుతాడు. ఇది కేవలం పద్య నాటకాలకే వర్తించదు, మన ప్రాచీన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి అన్ని కళలకు వర్తిస్తుంది. సృజనాత్మకత నీరు లాంటిది, కళ చెట్టు లాంటిది. నీరు పోస్తేనే చెట్టు బతుకుతుంది, సృజన ఉంటేనే కళ కళకాలం బతుకుతుంది.
1: అంటే
0: మీ విషయానికి వస్తే నేడున్న సమకాలీన సమస్యలు కథా వస్తువుగా తీసుకోండి. వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయండి. మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయండి. సిగరెట్టు, మందు, పబ్లు, రేవ్ పార్టీలు, వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి పద్యాలు రాయండి.
1: అసలు నువ్వేం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పు.
0: ఉదాహరణకు హెల్మెట్ నే తీసుకోండి. చాలా మంది హెల్మెట్ పెట్టుకోక ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. అందుకే దానిని కథా వస్తువుగా తీసుకోండి. దానికి మీ పాండిత్యాన్ని అతికించండి. నేను రఫ్ గా ఓ పద్యం కట్టాను, వినండి. నాడు రాజులు కిరీటాలు ధరించితిరేని, నాడు రాజులు కిరీటాలు ధరించితురేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని, అటులనే తమరు హెల్మెట్ ధరించితిరేని, అటులనే తమరు హెల్మెట్ను ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని.
1: భ్రష్టుడా, నీచుడా, నికృష్టుడా, ఇలాంటి దిక్కుమాలిన పద్యాలు అల్లితే జనం నన్ను రాళ్లతో కొడతారు.
0: అక్కడే మీరు హెల్మెట్ మీద కాలేశారు. పద్యానికి కొత్త పందాలో నడిపితేనే అందరూ మెచ్చుకుంటారు. ఆ క్రియేటివిటీ మీలో లేదని ఒప్పుకోండి. లేకపోతే మీరు నమ్ముకున్న పద్య నాటకంతో పాటు మీరు కూడా అడుగంటిపోతారు.
1: చస్తే చావనివ్వు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నా పద్యాన్ని అపవిత్రం చేయనుగాక చేయను.
0: అన్నీ తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియని, ఇదిగో మీలాంటి మిడిమిడి జ్ఞాన ఛాందస్యవాదులకు అస్సలు చెప్పలేం. పద్య నాటకం చనిపోవట్లేదు, మీలాంటి ఛాందస్యవాదులు చంపుతున్నారు. ఇది ప్రేక్షకుల పాపం కాదు, మీరు చేస్తున్న పాపం. అగోరించి చావండి. నేను మరోసారి మీ ఇంటికి వస్తే చెప్పించి కొట్టండి.
1: అమ్మా సురభి.
2: ఆ నాన్నగారు.
1: ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా?
2: నిద్రపట్టడం లేదు నాన్నగారు.
1: అదేంటమ్మా, ఏమైంది?
2: ఆలోచిస్తున్నాను.
1: ఎవరి గురించి?
2: ఆత్రేయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటే నిద్రపట్టడం లేదు.
1: వాడి బొంద, వాడికి మన నాటక రంగం గురించి ఓనమాల కూడా తెలియని చవట.
2: ఓనమాల నేర్చుకున్న మనం మాత్రం సాధించిందేంటి?
1: అంటే
2: మీ చిన్నతనంలో వచ్చిన బహుమతులకు పట్టిన బూజుని ఇంకా దులుపుకుంటూ కూర్చోవడం తప్ప.
1: అసలు ఏం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పొచ్చుగా.
2: ఆత్రేయ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్లు మనం కొన్ని 100 సంవత్సరాలుగా వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద సారంగతర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండు ఉద్యోగం,

0: సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలనే నమ్ముకుంటున్నాం, కానీ అమ్ముకోలేకపోతున్నాం. నిజమే, జనానికి తెలిసింది చెప్తే ఎవరు వింటారు? తెలియని కొత్త విషయాన్నే చెప్పాలిగా. లోపం మనలో పెట్టుకుని అనవసరంగా ప్రేక్షకులను తిడుతూ వాళ్ళ కళాతృష్ణ లేదనడం భావ్యమా చెప్పండి.
1: అంటే ఆ అధిక ప్రసంగి వాగినట్టు మనం కూడా నేడున్న సమకాలీన సమస్యలను కథావస్తువుగా తీసుకుని కొత్త పద్య నాటకాలు రాయాలా? ఆడవాళ్ల మీద, వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయాలా? సిగరెట్ల గురించి, బార్ల గురించి, పబ్బుల గురించి, రేవ్ పార్టీల గురించి రాయాలా? మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయాలా? అలాగే వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి కూడా పద్యాలు రాయాలా? ఇదేంటమ్మా ఇది?
0: అలా రాస్తే తప్పేంటి? ఇప్పుడు మనం వేస్తున్న నాటకాల్లో మన క్రియేటివిటీ ఏముంది? అందులోనే మన క్రియేటివిటీ కనబడుతుందిగా.
1: ఇదిగో అలా రాస్తే జనం మనల్ని చెప్పుతో కొడతారు తెలుసా?
0: నాన్న, మీ అభిప్రాయం తప్పని ఆత్రేయ నాకు చెప్తే నేను నమ్మలేదు. కాని మీరు తప్పని అతను రుజువు చేశాడు, అతను కరెక్టే కదా నాన్న?
1: ఎలా?
0: ఇదిగో అతను హెల్మెట్ ధరించాలనే సందేశమిస్తూ పాడిన పద్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ లో సంచలనంగా మారింది. కావాలంటే ఒకసారి వినండి నాన్న.
2: ఓరి యమధర్మరాజా, ఏమంటివి ఏమంటివి? మా రాష్ట్రములోని ప్రయాణికులను రోజుకు 100 మందిని చంపుదురా. ఎంత మాట ఎంత మాట, ఇది ఏమి పరీక్ష స్వామి? నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్లు బతికిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్లు బతికితిరేని.
1: ఇది కూడా పద్యమేనా? ఇది ఒక నటనేనా?
0: కాదు, అతను చేసిన ఏకపాత్ర అభినయం.
1: ఆ పద్యంలో రాగం ఎక్కడుంది? శృతిలైలు ఎక్కడ దాపురించాయి చెప్పు.
0: అన్ని మనలాంటి ఛాందసులకే కావాలి, కాని ప్రేక్షకులకు అనవసరం. వాళ్ళకి నచ్చితే చాలు, అదే కళాఖండం. మనం గొప్ప వాళ్ళమని చెప్పేది ఆ ప్రేక్షకులే కదా నాన్న. మనం అసమర్థులమని చెప్పేది కూడా ఆ ప్రేక్షకులే. వాళ్లే తుది తీర్పునిచ్చే న్యాయ నిర్ణేతలు. మన నాటకాలను షూట్ చేసి యూట్యూబ్ లో పెడితే పట్టుమని 10 మంది కూడా చూడలేదు, కాని ఆత్రేయ పద్యం బాగుందని 9 మిలియన్ల మంది లైకులు కొట్టారు. దానిని 10 మిలియన్ల మంది చూశారు నాన్న. అది చూసినప్పటి నుంచి 90% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్ కమిషనరే స్వయంగా ఒప్పుకున్నారు. ఆత్రేయను ఘనంగా సన్మానించారు కూడా. ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయల బహుమతిని కూడా ఇచ్చారు. సీఎం అయితే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందించారు కూడా. రేవ్ పార్టీల మీద, పబ్బుల మీద, ధూమపాన నిషేధం మీద, ఎయిడ్స్, క్యాన్సర్ నివారణ లాంటి సమస్యల మీద పద్యనాటకాలు, నాటికలు రాయమని అర్థించారట. అలాంటి పద్యాలను ఇంకా ఇంకా రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మని 5 కోట్ల రూపాయలు ముందస్తుగానే ఇచ్చారు నాన్న. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. మనం నమ్ముకున్న పద్య నాటకంలో సాధించింది శూన్యం, కాని అతను సాధించింది ఆకాశం. ఒప్పుకుంటారా?
1: ఇప్పుడేమంటావు?
0: మనం అనుకున్నట్లు ప్రేక్షకుల వల్ల పద్య నాటకం శిథిలావస్థకు రాలేదు నాన్న. కళ ఎప్పటికీ చనిపోదు, అది రూపాంతరం చెందుతూనే ఉంటుంది. కాలంతో పాటు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది, కాని దాని ఉనికిని మార్చుకోలేదు కదా. కొన్ని టీవీలలో స్కిట్ల రూపంలో మన నాటకాలు వస్తున్నాయి, రేడియోలో ఇంకా అద్భుతమైన నాటకాలు వస్తున్నాయి. మన దేశంలోనే కాదు నాన్న, ప్రపంచ వ్యాప్తంగా కూడా నాటకాలు ఆడుతున్నారు. మన దేశంలోనే ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ లాంటి మహానగరాల్లో టికెట్లు కొని మరీ జనాలు నాటకాలు చూస్తున్నారు. అందుకే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డేగా జరుపుకుంటూ ఉన్నాం.
1: అంటే ఆడటం చేత కాని వాడికి మధ్యలో లోపం అంటావా? మనకు పద్య నాటకాలు రాయడం చేత కాదు అంటావా? అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా చూపించిన ప్రేక్షకులు రావట్లేదు అంటావా? ఏమంటావు?
0: అవును, పద్య నాటకం వెనకబడ్డానికి కారణం మన అసమర్థత. మారిన కాలంతో పాటు మనం కూడా మారకపోవడమే నాన్న దీనికి కారణం. మనలో సృజనాత్మకత లేకపోవడం. దీనిని రుజువు చేశాడు నాన్న ఆత్రేయ. కాబట్టి అతను మనకి గురువు నాన్న, మనమే అతనికి శిష్యులుగా మారాలి. మన పురాతన సిద్ధాంతాలను పక్కన పెట్టి అతను చెప్పినట్లు పద్య నాటకంలో మార్పులు చేయాలి నాన్న. మన పద్య నాటకాన్ని కాపాడుకోవాలి. కాని మీకు అహంభావం ఉంది. మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని వాదిస్తారని నాకు తెలుసు, కాని మారాలి కదా నాన్న.

0: ఎరా అత్రేయ, ఇలా రారా.
1: పిలిచావా అమ్మా?
0: అవునరా. ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయిని చూడు, ఎలా ఉంది.
1: ఎందుకమ్మా?
0: ఎందుకేంట్రా, నెల తక్కువ యదవా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వేలాది మంది అమ్మాయిలు క్యూ కట్టారు. నువ్వు పాడుతున్న పద్యాల వల్ల అతి తక్కువ కాలంలోనే నీకు మంచి పేరు వచ్చిందిరా. ఆనాడు నిన్ను గాయత్రమ్మ కొడుకు అని నలుగురు చెప్పుకునేవారా, కానీ ఇప్పుడు ఆత్రేయ తల్లి గాయత్రమ్మ అని చెప్పుకుంటున్నారు. అరే, మేం సాధించని విజయాలు నువ్వు సాధించావురా, అందుకే గొప్పింటి వాళ్ళు నీకు పిల్లనివ్వడానికి పోటీ పడుతున్నారు.
1: కావచ్చమ్మా, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది సురభిని.
0: కానీ ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు కదరా.
2: ఇంట్లోకి రావచ్చా తల్లి?
0: ఎవరండి మీరు?
2: మీరిందాకన్నారే ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు అని. ఆ మూర్ఖుని నేనే తల్లి.
0: మీరా అన్నయ్య గారు, రండి రండి. ఇందాకేదో జోక్ చేశానులేండి.
2: అది జోక్ కాదు తల్లి, మీరు చెప్పింది నిజమే. నేను మూర్ఖుణ్ణి అని ఆత్రేయ రుజువు చేశాడు.
1: అది కాదు గురువుగారు,
2: ఇక నుంచి నన్ను గురువుగారని పిలవకు తండ్రి, మామగారని పిలువు.
1: మిమ్మల్ని మామగారని పిలవాలా?
2: ఎందుకంటే నువ్వు నా కూతురు సురభిని ప్రేమించిన విషయం నాకు తెలిసింది. రామాయణంలో పిడకల వేటల నువ్వు వచ్చింది మా అమ్మాయి కోసం, కానీ అది కాస్త పద్య నాటకం మీదకి దారి వెళ్ళింది, కొత్త చరిత్ర సృష్టించింది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఆత్రేయ మావయ్యను అని గర్వంగా చెప్పుకుంటాను.
1: నేను మీకంటే గొప్పవాడిని కాదు మామయ్య.
2: నేను గొప్పవాడిని కాదు, ఆ రోజు నువ్వు సరదాకి చెప్పిన అబద్ధమే నిజమైంది. నీలా హెల్మెట్ మీద, సెల్ఫోన్ మీద, సైబర్ నేరాల మీద పద్యాలు రాయలేదు. ఆ తెలివితేటలు నాకు లేవు. మేము జిరాక్స్ మిషన్లో, కానీ గొప్ప క్రియేటివిటీ నీకుంది. కాబట్టి ఇక నుంచి నేను మా అమ్మాయి నీకు శిష్యులుగా మారతాం. నువ్వు మాకు దేవుడిచ్చిన గురువు నిజంగా.
3: మీరింతవరకు నాటకం ఒక నటన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు కుమారి వివి లక్ష్మి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీమతి ఉప్పల జ్యోతి, శ్రీమతి బాలకామేశ్వరి. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ ఫిలిం గీతాలు విందాం. ముందుగా కోకిలమ్మ చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: భావాలు చూపులతో తీవ్రాలు చేసుకుంటే నువ్వంటే నేనంటే నవ్వాలి నవ్వు నవ్వాలి నవ్వు నవ్వాలి నవ్వు అది కది కది కది నవ్వే పక్క పక్క పక్క పక్క అది నవ్వే అది కది కది కది కదిగో నవ్వే పక్క పక్క
1: కొత్త జీవితాలు చిత్రం నుండి పాట వింటున్నారు. సి నారాయణ రెడ్డి రాసిన ఈ పాటను ఇళయరాజా స్వరపరిచారు, సుశీల జానకి పాడారు.

ఈ ప్రసారంలో సాయంత్రం చిందు యక్షగానం 5:03 ప్రసారమవుతుంది. ఇందులో శశిరేఖ పరిణయం కథ శ్రీ గడ్డం పరశురాములు బృందంచే.

సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో చవుడు నేలలను సారవంతం చేయడం ఎలా అనే విషయాలు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 8 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలవుతుంది. భారత అంతరిక్ష ప్రయాణంలో గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి ఒక ప్రధాన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టు స్టార్ ఉపగ్రహం, భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించడం ఆవిష్కరణల పట్ల, దేశ నిర్మాణం పట్ల యువతకున్న అభిరుచికి నిదర్శనమని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు, ఎన్నికల కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, మీడియాపై అన్ని ప్రతిపక్ష పార్టీలు నిరంతరం దాడి చేస్తున్నాయని, ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిరణ్ రిజిజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కారణంగా ఎల్లుండి నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా ములపాలెం గ్రామంలోని ఉదయ అక్వా పరిశ్రమను సందర్శించారు. అక్కడ జాతీయ మత్స్యాభివృద్ది బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రాజెక్టులను ఆయన పరిశీలించి శ్రీకాకుళం జిల్లాను ఒక ప్రధాన అక్వాహబ్గా అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈరోజు జరిగిన ఉచిత మాడ్యులర్ ఆర్టిఫిషియల్ లింట్ కలిపర్స్ ఫిట్టింగ్ క్యాంపు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారాయణ సేవా సంస్థాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిన్న మొన్న నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 445 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. వారిలో 371 మంది ద్విచక్ర వాహనదారులు, 26 మంది ఆటో డ్రైవర్లు, 48 మంది కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. ఐపీఎల్ క్రికెట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఆడుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందేసరికి 7 వికెట్ల నష్టానికి 156 పరుగులతో ఆడుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ చింది యక్షగానం వినిపిస్తారు శ్రీగడ్డం పరశురాములు బృందం.

0: శోభల, మా పట్టణము వస్తున్న నగరము మా నాన్న అర్జునుడు, మా అమ్మ సుభద్ర నేటి దినమున ఉద్యానవనమును చూడబోవాలి మిత్రమ్మ.
1: వెళ్తున్నావా? పదండి పదండి, వెళ్దాం.

0: మా అమ్మగారు పెంచినటువంటి ఈ ఉద్యానవనమును చూడగా టేకుడు గుమ్మడు, టేకు వృక్షములు, పోక వృక్షములు, పొప్పటి తరువులు, మాకులు గల ఇది భీకర వనము ఎంత రమణీయముగా ఉన్నది. కాసేపు మృగముల వధింపు చేశాను, తనువిలా చెమటార్చాది, కాసేపు ఇక్కడ శాంతి తీసుకుందాం.
1: చెల్లిమని
2: అమ్మా,
1: నా పేరు శశిరేఖ అంటారమ్మా. రాజా కూతురి.

0: మా పట్టణము ద్వారకా నగరము. మా తండ్రి పేరు బలరాముడు, మా అమ్మ పేరు రేవతి, నా పేరు శశిరేఖ అంటారు. కాబట్టి ఈ రోజున చక్కని ఉద్యానవనము తిలకించి రావాలని, పూదోటకు విహారము చేయడానికి వెళుతున్నాను చెల్లి, నీవు నా వెంట రావలేను.
1: మేము కూడా వచ్చేస్తాం పదండి.
0: అలాగే

0: చెలి చూడవే, ఈ చక్కని వృక్షములు చుక్కల పొడవై పెరిగి రకరకాల పువ్వుల చేత అల్లెలు మల్లెలు చామంతి విరజాజి సంపెంగ పొన్న పుష్పముల చేత విరాజిల్లుచున్నట్టి ఈ ఉద్యానవనము చూడు ఎంత బాగున్నాదో. ఈ వనముల విహారము చేస్తూ
1: ఈ చెలికత్తలతోని ఆటలాడుతున్నది ఈ అమ్మాయి ఎవరు కాబోలురా? ఏమి అందము ఏమి చందమురా ఇది చూడగా. అమ్మాయి ఎవరు నీవు?
0: మీరెవరు?
1: నేను ఒక రాజును.
0: రాజువా? అయితే ఈ అడవికి ఈ పూదోటకు మా పూల వనముకు వచ్చావు, ఎవరు నీవు, ఎందుకని వచ్చావు చెప్పు.
1: ఏమి అందము ఏమి చందమురా దీని ఏమని వర్ణించదా నేను? యవనమంత వ్యర్థముగా

0: ఆ మధురుడు వేసే శ్రమ్ములకు నా మతి తలజాలకున్నది. చెలికత్తలతోని ఒంటరి ధాన వేద్యంట లేకుండా దండికీకర అడవిలో చరించుతున్నావు. మీ నాన్నగారి పేరు ఏంటి ఒకసారి చెప్ప
1: వేస్తుంది? ఈ పట్టణం లేలు బలరాముని కూతురును నా పేరు శశిరేఖదేవి అంటారు. నీవు మా పరిసర ప్రాంతాలలో ఉన్న ఉద్యానవనం వచ్చి నన్నే వర్ణిస్తున్నావు, నీవెవరు?
0: ఓహో బామా కలిగి

0: నిన్ను చూడక చాలా రోజులయ్యా, అది చిన్నతనము నా చూశాను. పెరగి పెద్దదానవయ్యా వసుంధరి, నేను అభిమాన్యుడను.
1: ఓహో, మా మెనత్తు కుమారుండవా బావా.

0: ఏమే సుందరీమణి,
1: నేను వనమును విహరించడానికి నా చెలికత్తెల చేత వచ్చాను బావా. ఈ అడవికి రావడమే కాక నన్ను పలకరించి నాతో మాట్లాడు.

0: చూడు బావా, నీకు నాకు కళ్యాణం చేయడానికి మన పెద్దలు ఎప్పుడూ నిశ్చయించుకున్నారు కాబట్టి మన పెళ్ళైన తర్వాతనే ప్రేమ, అంతవరకు నన్ను ముట్టకు అంటకు బావా.
1: ఆ విధమా?

అందచందములు చూడలేక ఆ మధురుని వేషశరంబులకు నా మధ్య తాళజాలకున్నది. ఏకాంతములోన ఈ అడవిలోన వివరించినటువంటి ఈ మల్లె విరజాతి సుగంధమైనటువంటి పుష్పములతోని నా మనసు విలవిల పోవుచున్నది.

0: మీ తండ్రి అర్జున పల్గున పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సు కృష్ణ సవ్యసాచి ధనంజయ అనే దశనామములు ఉన్నట్టు వీరాది వీరుడి గర్భములు జన్మించిన నీవు బావా, ఇలా బలవంతం చేసి ప్రేమించమంటున్నావు. తగున మన ఇద్దరికి కళ్యాణం జరిగినాక మనం పెళ్లి చేసుకున్నా ఆ ప్రేమ ఎంతో పవిత్రంగా ఉండు బావా, నా మాట ప్రేమించింది ఇప్పుడైతే అవసరం లేదు. అయినను బావా, అదిగో ఆ వృక్షం ఎక్కు చూడము, ఈ చుట్టుప్రక్కల ఎవరైనా ఉన్నారో లేరో గ్రహించడము, నువ్వు వచ్చే వరకు నేను నీ గురించి వేచి చూస్తా.
1: సారీ సారీ
0: సరే. మా బావగారు నేను చెప్పిన మాట విని అదిగో ఆ వృక్షం ఎక్కి చుట్టుప్రక్కల ఎవరైనా వస్తున్నారో లేదో చూడడానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను మా యొక్క నగరమునకు.
1: ఎక్కడ చూసినా ఎవరు అగుపడటం లేదు, ఏమి విచిత్రమైన కాబోలుడు. సరే తిరిగి నే మరలా ఆ శశిరేఖ ఉన్న వద్దకు వెళ్తాను. శశి శశి

0: సరే మనం వెళ్ళిపోయాది, నేను ఇక్కడ ఉండి నా ప్రయోజనం లేదు, ఆయిగా మా ద్వారకా నగరం వెళ్ళిపోవటం కర్తవ్యం.
1: అమ్మా, నేనెవరో తెలుసా?

నా పేరు సుభద్రాదేవి, నా భర్త పేరు అర్జునుడు, మా యొక్క మామగారు పాండు మహారాజు, మా అత్తమ్మ కుంతిదేవి, పంచ పాండవులు, ధర్మరాజు.

నా పేరు సుభద్రాదేవి, నా భర్త పేరు అర్జునుడు, మా యొక్క మామగారు పాండు మహారాజు, మా అత్తమ్మ కుంతిదేవి, పంచ పాండవులు, ధర్మరాజు మా బావ, భీమసేనుడు మా రెండో బావ, అర్జునుడు నా ప్రాణ మనోహరుడు, నకుల సహదేవులు నాకు మరదలవుతారమ్మా. నా కొడుకు పేరు వీర అభిమన్యుడు. నా కొడుకు కళ్యాణం చేయడానికి నేను మా అన్నతో ఇంతకు ముందే మాట తీసుకున్నాను బలరాములతో. ఇప్పుడు వెళ్ళి మా అన్నయ్యను అడగడానికి ఈ సభలోకి వచ్చాను.

0: ద్వారకా నగరంలో వైశ్యశూద్రాజనములు కవిగాయ పండితోత్తములు చల్లే కూర్చున్న వారలే కానుక మరియు నా మాంకితము బలరాముడని అంటారు.
1: మహారాజా సరే అంత క్షేమంగానే ఉన్నారు.
0: అంత క్షేమమే కాని నారాయణమన్నటువంటి శబ్దమే వినబడుతున్నా అది కారణమున. ఓహో నారాయణము.

0: చెప్పాలా
1: అయ్యా?
0: ఇక్కడ ఎవరు లేరా?
1: ఉన్నాము అయినా మీరు ఎందుకని వచ్చారో చెప్పండి నాగమహర్షి వర్య.
0: ఓ ద్వారపాల.

0: నారాయణ నమన్నారాయణ ద్వారపాల
1: నారదమర్షి
0: సభలోన బలరాముడు ఉన్నాడా?
1: మహారాజు ఉన్నారు.
0: ఉన్నారా? నారదుడు వచ్చాడని ఒకసారి చెప్పు.
2: నారదుడు తీసుకుని లోనికి ప్రవేశపెట్టుము.
0: సరే, ఆ విధమే. నారాయణ నమన్నారాయణ స్వామి, వందనములు స్వామి.
2: ఎందుకని వచ్చావు ఇక్కడికి
0: స్వామి? నేను ఎందు గురించి వచ్చానా?

0: వరకు సుభద్ర నుంచినే మోసపోయాది. అల్లార ముందుగా పెంచిన ఈ శశిరేఖను ఇవ్వగలను నేను చెప్పుచున్నానయ్యా, నా మాటలు వినుము కాస్త.
1: తినడానికి తిండి లేక కట్టడానికి వస్త్రం లేక ఏలుదామంటే రాజ్యము లేటబట్టి ఆ పాండవులకిచ్చి మోసపోతామని పలుకుచున్నావు కదా.
0: అది అది
1: తప్పనిసరిగా ఆ లక్షణ బాలునికే నేను ఇస్తాను. ఇక మీరు వెళ్ళిరండి.
0: సుభద్ర వందనములు తల్లి, వందనములు.
2: మహర్షి మీ పాదములకు దే ప్రణామములు.
0: ఎక్కడి నా పాదములకు మొక్కిన ప్రయోజనము కాదు గాని అక్కడ బలరాముని కూతురు శశిరేఖను ఆ దుర్యోధన కుమారుడైన సులక్షణకి ఇస్తున్నాడు. తొందరగా వెళ్ళి మీ అన్నగారిని వేడుకోపోమ్మా.
2: అలాగా సరే, ఇప్పుడే వెళుతున్నాను. కాని అన్నయ్య, అట్లా అన్నకోటి పోన బ్రహ్మాండ నాయక కృష్ణ, ఇక నీవే నాకు శరణ్యము స్వామి రా.

0: చేయుచు ఇదే మా పెద్దన్న గారు ఉండే మండలం ఏం చేశాను. ఆహా, పచ్చని పందిరి వేశారు, ముచ్చల ముగ్గులు ఏర్పాటు చేస్తున్నారు, మంగళ వాయిద్యములు మారు మృగుతున్నావి. ఒకవేళ మా మేలగోడలు శశిరేఖను నా కొడుకు కాదని ఆ దుర్యోధన చక్రవర్తి కొడుకు ఇస్తున్నాడు ఏమో వెళ్ళి అడుగుతాను. అన్నయ్య, మన రామదేవా
1: సుభద్ర
0: అన్నయ్యా,

0: మీ కూతురే నా ఇంటి కోడలవుతుందని కోటి ఆశలు పెంచుకున్నాను. నన్ను ఇలా ఈనాడు మాకు ధనము రాజ్యము సంపద లేదని మమ్మల్ని తిరస్కరణ చేసి అవమానం చేస్తావన్నయ్యా. నీ పాదములకు నమస్కరించుచున్న ఎంత బ్రతిలాడినా మా అన్నకు నా పైన దయలేదు కదా.
1: నేటి దినమున అనేకముగా రోదన చేస్తున్నది మా అమ్మ సుభద్ర. ఎందుకు నుంచి కాస్త వెళ్ళి వచ్చదా అమ్మ? వందనములు తల్లి.
0: కుమారా, అభిమన్యు ఏమని చెప్పమంటావు కుమారా? చల్లగవర్ధులము కాని నీకిచ్చే అమ్మాయి శశిరేఖను, మీ మామగారు వనరామదేవుడు మనకు రాజ్య సంపద లేదని, ఆ దుర్యోధన చక్రవర్తి మన పాలివాడు, మన అజాత శత్రువైన ఆ దుర్యోధన చక్రవర్తి కొడుకుతారని మమ్మల్ని తెలుపమని.
1: దేశము గొడ్రు పోలేదు తల్లి. నీకు తగిరితేనటువంటి కోడలు తీసుకుని వచ్చదా? మనం ఇప్పుడే ఇక్కడికి వెళ్ళి పదము పదము. ఆహా మామ కృష్ణ గోప.

0: రా.
1: వనరి హరం దేవుడు వచ్చారు,
0: అయినా
1: మానవులు వచ్చారు, మానవులు వచ్చారు, మానవులు వచ్చారు.

0: అర్ధరాత్రి అమ్మారు రావు కేక వినవచ్చును. కుమారా అభిమన్యుడు నాయన, గతి వచ్చిన తండ్రి, ఏ దుర్మార్గుడు కావచ్చును? అన్యాయంగా నా కొడుకును పొట్టడం పెట్టిన వాడు ఎవడు కావచ్చు? ఓరే నీరు నిలవము, ఈ పాండవ నారి మన భారతమ్మ వచ్చిస్తున్నాము.
1: శరణుమాత, శరణుమాత.
0: ఎవరు నాయన నీవు?
1: నేను భీముని కుమారుండను, వీర ఘటోత్కచుండను. మరి నీవెవరు?
0: ఘటోత్కచుండవా?
1: అవునవును.
0: కుమార, నేను ఎవరో తెలుసా? అర్జునుని భార్యను సుభద్రాదేవిని మీ చిన్నమ్మను నాయన.
1: అమ్మా, చాలా సంతోషం మీరు వచ్చారు, కానీ మీ కష్టం ఏంటో చెప్పండి.
0: కష్టమేముంది నాయన, మీ తమ్మునికి ఇచ్చే అమ్మాయిని శశిరేఖను కాదని మా అన్నగారు వెళ్ళగొడితే ఏడ్చుకుంటూ దిక్కులేని వారమై వచ్చాము. మీ తమ్మునకు ఆ శశిరేఖను తీసుకొచ్చి కళ్యాణం చేయము నాయన.
1: ఇప్పుడే వెళ్ళి
0: నా
1: మహిమ చేత వారందరినీ మూర్ఛగతిని చేసి తీసుకుని వచ్చి మా తమ్మునికి లగ్నం చేస్తాను.

0: తీసుకుని వెళ్తాను.
1: ఆహా కుమారా, తీసుకువచ్చావా?
0: తీసుకుని వచ్చాను చూడు.
1: నాయన అభిమన్యు,
2: అమ్మా ఇక్కడ శశిరేఖను తీసుకుని వచ్చారు. ఇక్కడ తప్పనిసరిగా లగ్నం చేయవలను శశిరేఖను.
0: అభిమాను
1: చేయవలను, ఇప్పుడు కళ్యాణం చేయము.
2: కుమారా, నేటికి మా ఇరువురి లగ్నం చేస్తున్నారా?

ఇంతవరకు మీరు శశిరేఖ పరిణయం చిందు యక్షగానం విన్నారు. కథకులు శ్రీ గడ్డం పరశురాములు బృందం, ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: हो गया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట, కాసల శ్యామ్ సాహిత్యం, మిక్కి జెమియర్ సంగీతం.

విన్నపాట. కోర్టు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడారు. పూర్ణాచారి సాహిత్యం, విజయ్ బుల్గానిన్ సంగీతం. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కూలీ చిత్రం కోసం సుబ్బలక్ష్మిని అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన పాట, కృష్ణకాంత్ రచన, అనిరుద్ధ్ సంగీతం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలిలో ఆయిల్ ఫామ్ సాగు గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రామ్ గారు వివరాలు అందజేస్తారు. అనంతరం సమగ్ర సస్యరక్షణ నిర్వహణ గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఆర్ సతీష్ గారి ప్రసంగం వింటారు. 8:00 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 అఖిల భారతీయ రవి వాసరియ సంగీత సభా కార్యక్రమంలో సితార్ వాదన వింటారు పండిట్ నీరజ్ మిశ్రా గారి సితార్ వాద్య కచేరి. ఈరోజు 10:00 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇది ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో పదవి గురించి డాక్టర్ ఎం భవానీ గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజనిలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్థుతి. 6:35 పొలం పనులు, 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో కోల్ మైనర్స్ పే విశేషాలు వింటారు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ అనే అంశంపై రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎస్ శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు గారి వేణుగానం వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎన్ రాజం గారి వయలిన్ రీసైటల్ వింటారు. 12:10 యోవాణి కార్యక్రమం వింటారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం వింటారు. సాయంకాల ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో డాంగే ఉపాఖ్యానం చిందు యక్షగానం వినిపిస్తారు పద్మశ్రీ శ్రీ గడ్డం సమయ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి రిలే, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలు. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని

0: సాకారం చేసే శబ్ద చిత్రం.
1: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞానం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఇలాఖాయి ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: He also indicated that Washington is unlikely to accept any framework that does not include firm guarantees preventing Tehran from developing nuclear weapons. And in IPL cricket, host Sunrisers Hyderabad have set a target of 166 runs for Kolkata Knight Riders in Hyderabad. In reply, Kolkata Knight Riders were 92 for 1 in 8.4 overs when reports last came in. Earlier, opting to bat first, Sunrisers Hyderabad were bowled out for 165 runs in 19 overs. In another match, host Gujarat Titans will face Punjab Kings in Ahmedabad at 7:30 p.m. And with that, we end this news bulletin.
1: Akashvani. తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెలాఖరులో రెండవ దశ ఇందిర మైళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షలో 1 నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. రాష్ట్రంలోని 24 పట్టణాల్లో ఉన్న 199 కేంద్రాల్లో నీట్ నిర్వహించారు. హైదరాబాద్లోనే 69 పరీక్షా కేంద్రాలున్నట్లు ఎన్టీఏ వర్గాలు తెలియజేశాయి. తెలంగాణలో 73,000 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరాల్లో పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని, వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టామని అన్నారు. ఈ నెలఖర్లో రెండవ దశ ఇందిర ఇళ్లు మంజూరు చేస్తామని, 3వ 4వ దశల్లో కూడా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, ప్రతి అర్హుడికి ఇళ్లు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. వీటికి గాను రైతులకు కనీస మద్దతు ధర కింద 1,129 కోట్ల రూపాయల పైచిలకు చెల్లింపులు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు జరిగిన ఉచిత కృత్రిమ అవయవాల శిబిరానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో మేకే చేంజ్ ఫౌండేషన్, శ్రీ స్వామినారాయణ ఆలయం వంటి సిఎస్ఆర్ భాగస్వాముల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 745 మంది లబ్ధిదారులకు 815 నారాయణ మాడ్యులర్ కృత్రిమ అవయవాలు క్యాలిపర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పెరేడ్లో గవర్నర్ స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు. కరీంనగర్లోని ఒక నగల వస్త్రాల షాపులో కిదుండగులు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. 2 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 4 దుండగులు జ్యువెలరీ షాపులకు వచ్చి షాపు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో కరీంనగర్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. షాపు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుని ఆ తర్వాత పోలీస్ కమిషనర్తో పాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీల కారణంగా ఎల్లుండి నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. తెలంగాణ

ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖునే వేతనాలు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గత రెండేళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

0: ఇచ్చారు. జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో 2020 జాతీయ విద్యా విధాన అమలులో భాగంగా పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: గత 2 సంవత్సరాలలో జిల్లాలో 41 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడం జరిగింది. ఇందులో 700 వరకు విద్యార్థులు విద్యను అభ్యసించడం అనేది జరుగుతుంది. జిల్లాలోని 15 మండలాల్లో 88 పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిబంధనల పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ షా విమర్శించారు. ఈరోజు సిద్దిపేట కరీంనగర్ రాజీవ్ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న రైతులకు హరీష్ షా సంఘీభావం తెలియజేశారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, 28 రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు చెప్తున్నారని, ప్రభుత్వం వెంటనే కలెక్టర్లకు ఆదేశాలిచ్చి వడ్ల కొనుగోలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ, సిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కూడా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు, 1 మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఒక్కసారిగా 5 గాలులతో వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రజలు ఎండవేడిమి నుంచి కొంత ఉపశమనం పొందినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది, పండు దశలో ఉన్న మామిడి రాలిపోయింది. మంచిర్యాల జిల్లా మందమరిలో ఈ సాయంత్రం ఉరుములు మెరుపులతో గాలివాన కురిసింది. రహదారులు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం కలగ్గా విద్యుత్ స్తంభాలు కింద పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మందమరి రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలతో ఏర్పడే విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యామ్నాయంగా 33 కెవీ ఇంటర్లింక్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణుమాధవ్ చెప్పారు. విద్యుత్లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి 13 కొత్త సబ్స్టేషన్లు మంజూరైనట్లు ఆయన చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆల్అవుట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ గెలవాలంటే 126 పరుగులు చేయాలి. నల్గొండ జిల్లా వెంకటాద్రిపాలెంలోని సబ్స్టేషన్లో ఈ మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. 2026 నీట్ పరీక్ష కోసం నల్గొండ జిల్లాలో 2038 విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1985 మంది పరీక్షకు హాజరయ్యారు. జనగామ జిల్లాలో కూడా ఈరోజు నీట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చెప్పారు. వరి, మొక్కజొన్న, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనవర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు శ్రీరంగపూర్ పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండడమే మనిషికి గొప్ప సంపద అని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు 2K, 5K, 10K రన్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ప్రారంభించి ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి రన్లు నిర్వహించడం సంతోషకరమన్నారు. తెలంగాణ జానపద కళారూపాలను ఒగ్గు కథగా మార్చి 1200కు పైగా ప్రదర్శనలిచ్చిన గొప్ప కళాకారుడు చుక్క సత్తయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వమే పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఇలయ్య అన్నారు. ఈరోజు జనగాంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు వేసవికాలంలో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని మిషన్ వాత్సల్యలో పలు పోస్టుల భర్తీకి ఈ నెల 6వ తేదీన పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఈ విషయం తెలియజేశారు. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెలఖరులో 2వ దశ ఇందిర మెళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 1238000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు సేకరించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు సన్ రైజర్స్

0: రైజర్స్ హైదరాబాద్ కోల్కతా జట్టుకు 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. చతుర్ణాం రాజ్యానాం ఏకస్య కేంద్రశాసిత ప్రదేశస్య చ నైర్వాచనిక మతగణనాయై మంచః సజ్జః అస్తి. నిర్వాచనాయోగేన పశ్చిమబంగాళస్య ఫాల్టా విధానసభాక్షేత్రస్య సర్వేషు 85-200 మతదానకేంద్రేషు పునః మతదానస్య ఆదేశో ప్రదత్తః. మతదానం అస్మిన్ మాసే 21 దినాంకే భవిష్యతి. దిల్ల్యాః వివేక విహార క్షేత్రే మహతి అగ్నిప్రకోపే 9 మృతాః. వర్తమానస్య పశ్చిమ ఏషియా ద్వంద్వస్య మధ్యే అగ్రిమే మాసే తైల ఉత్పాదనస్య లక్ష్యాన్ని వర్ధయితుం ఓపెక్ ప్లస్ దేశాః సైద్ధాంతికరూపేణ సమ్మతాః జాతాః. అద్య సంపూర్ణే విశ్వస్మిన్ విశ్వ పత్రకారితా స్వాతంత్ర్య దివసః ఆచర్యతే. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య గుజరాత్ టైటన్స్ దళం పంజాబ్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. పశ్చిమబంగాళ అసం తమిళనాడు కేరళం పుదుచ్చేరి విధానసభా నిర్వాచనానాం మతగణనా శ్వః ప్రాతః 8 సమారప్స్యతే. నిర్వాచనాయోగేన ఏతదర్థం సర్వాః సజ్జతాః కృతాః. అసమస్య 26-100 ఆసనేషు కేరళం రాజ్యస్య 40-100 ఆసనానాం పుదుచ్చేరి కేంద్రశాసిత ప్రదేశస్య 30 చ అప్రైల్ మాసస్య 9 మతదానం అభవత్. ఏవమేవ తమిళనాడోః 34-200 సహైవ పశ్చిమబంగాళే చ ప్రథమచరణాయ 45-100 చ అప్రైల్ మాసస్య 23 మతదానం అజాయత్. పశ్చిమబంగాళే మతదానం సురక్షయా దృఢప్రబంధేషు 77 మతగణనా కేంద్రేషు సంపత్స్యతే. ఆయోగేన మతగణనా కేంద్రాణాం పరితః శాంతి వ్యవస్థాయాః సుచారు సంచాలనాయ వ్యాపక ప్రబంధాః కృతాః. అపరత్ర అసమ రాజ్య విధానసభాయాః 26-100 ఆసనానాం కృతే 35 జనపదానాం 40 కేంద్రేషు దృఢ సురక్షా వ్యవస్థాయాం మతగణనా భవిష్యతి. రాజ్యే అప్రైల్ మాసస్య 9 ప్రాయః 80% మతదానం అభవత్. పుదుచ్చేరి విధానసభా నిర్వాచనస్య మతగణనాయై సురక్షాయాః పర్యవేక్షణస్య చ సుదృఢాః ప్రబంధాః కృతాః. పుదుచ్చేరి రాజ్యస్య ముఖ్య నిర్వాచనాధికారీ పి జవాహరః ఆకాశవాణ్యై విజ్ఞాపితవాన్ యత్ పుదుచ్చేరి క్షేత్రస్య సర్వేషాం 30 విధానసభాసనానాం మతగణనా కరైక్కల యనం మాహే నగరేషు సంపత్స్యతే. పశ్చిమబంగాళస్య దక్షిణ 24 జనపదస్య ఫాల్టా విధానసభాక్షేత్రస్య సర్వేషు 85-200 మతదానకేంద్రేషు మే మాసస్య 21 పునర్మతదానం భవిష్యతి. మతగణనా మే మాసస్య 24 సంపత్స్యతే. నిర్వాచనాయోగేన విజ్ఞాపితం యత్ అప్రైల్ మాసస్య 31 సంపన్నాయాం మతదాన ప్రక్రియాయాం లోకతాంత్రిక ప్రక్రియాయాః వ్యాపక ఉల్లంఘనమాలక్ష్య ఏషః నిర్ణయః స్వీకృతః. పర్యవేక్షకైః తావత్ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రైః సహ సంకేతభంగః మతదాతృభ్యః భయ ప్రదర్శనం తథా మతదాన నియమానాం ఉల్లంఘనం ఇత్యాదీనాం గభీర త్రుటీనాం సూచనా ప్రదత్తా. బహుషు కేంద్రేషు ఈవీఎం యంత్రాణాం పింజోపరి కృష్ణపట్టికాః యోజితాః ఆసన్. అనధికృత వ్యక్తీనాం మతదానకేంద్రేషు ప్రవేశః తథా చ అన్యజనైః మతదానకరణం ఇత్యాదీనాం ఘటనానామపి పుష్టిః కృతాః. దిల్ల్యాః వివేక విహారక్షేత్రే అద్య ప్రాతః 4 భవనే భీషణాగ్నికాండే 9 మృత్యుముపగతాః. ఘటనాయాః సూచనాం ప్రాప్యైవ 14 దమకలవాహనాని ఘటనాస్థలం ప్రతి ప్రేషితాని.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రమన్నది నిజం. అందుకే మనమందరం ఔదాం ఏకలవ్యులం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక సినీ గీతం వింటారు. హిట్ 3 చిత్రం కోసం సిట్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన పాట, కృష్ణకాంత్ రచన, మెక్కి జమీర్ సంగీతం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.
1: చౌడు నేలలను సారవంతం చేయడం ఎలా? ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ చౌడు నేలలు ఉన్నటువంటి మన ప్రాంతంలో ముఖ్యంగా ఏ విధంగా దానిని, ఈ చౌడును తీసివేసి సారవంతం ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన రాష్ట్రంలో కొన్ని లక్షల హెక్టార్లలో నేల వ్యవసాయానికి అనుకూలంగా లేదు. వీటిలో పంటలు సరిగా పండకపోవడం, పండవలసినంత పండకపోవడం జరుగుతుంది. రైతులకు సమస్యలను సృష్టించే ఇటు నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. అంటే ఈ నేలలు సమస్యలు తీసుకొచ్చి పంట దిగుబడి రాకపోవడం వలన వీటికి సమస్యాత్మక నేలలని తెలియజేస్తున్నారు. ఈ నేలల్లో పంటలు సరిగా పండవని రైతులు వీటిని వదిలేస్తుంటారు. కానీ వీటిని గుర్తించి బాగు చేయడం, సాగు చేయడంలో తగిన మెలకువలు పాటిస్తే నిస్సందేహంగా మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. ఈ చౌడు నేలలు ఏర్పడడానికి కారణాలు ఈ విధంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు, మురుగునీరు పోవు సౌకర్యం లేని నేలలు, సముద్ర తీర ప్రాంతపు భూములు, తక్కువ లోతులో భూగర్భ జలాలున్న భూములలో సాధారణంగా ఈ చౌడు భూములు ఏర్పడుతుంటాయి. ఇది కాకుండా మనము వ్యవసాయ పద్ధతుల ద్వారా కూడా చౌడు భూములు ఏర్పడతాయి. సేంద్రియ ఎరువులు వాడకుండా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడటం, నాణ్యత సరిగా లేని నీటిని పెట్టుకోవడం, ఈ విధంగా మనకు ఈ చౌడు నేలలు ఏర్పడడానికి కారణాలు తెలియజేశారు. అయితే పాల చౌడు నేలల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. నేల పై భాగంలో ఎండాకాలంలో తెల్లని ఉప్పు కలిగి ఉంటుంది. కొన్ని రకాల నేలలు గాలిలోని తేమను పీల్చుకొని ఎల్లప్పుడూ తడిగా ఉండే లక్షణం కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల భూమి మెత్తటి పొడిగా పొంగి ఉంటుంది. దీనిపై కాలు వేసినప్పుడు నేల కృంగడం కూడా గమనించవచ్చు. లవణాలు తట్టుకునే ఉప్పాకు మొక్కలు ఈ నేలలో పెరిగి ఉంటాయి. వీటి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి తాకినప్పుడు మైనం వలె మెత్తని జిగురుగా ఉంటాయి. పైరు వేసినప్పటికీ పొలం మీద మొక్కలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. పైరు సరిగా ఎదగదు. పెరుగుదల ఎగుడి దిగుడుగా ఉంటుంది. ఆకులు ముడుచుకొని ఉంటాయి. చివర్లు ఎండి ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా పాలచౌడు నేలలను గుర్తించవచ్చు. మరి ఈ పాలచౌడు నేలలను ఏ విధంగా మనం సారవంతం చేసుకోవాలి? నాణ్యత గల సాగునీరు కావాలి. మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి. పొలాన్ని చదును చేసి సుమారు 20-25 సెంట్ల మడులుగా విభజించి గట్లు వేయాలి. మొదటిసారి సుమారు 9 అంగుళాల నీరు పెట్టి బాగా దమ్ము చేసి రోజంతా తీరనిచ్చి మరుసటి రోజు మురుగు కాలువ ద్వారా నీటిని పారదోయాలి. రెండవసారి 4-5 అంగుళాల నీరు సరిపోతుంది. పొలాన్ని దమ్ము చేసి తర్వాత రోజు తీసివేయాలి. ఈ విధంగా 4-5 సార్లు చేస్తే లవణ పరిమాణం తగ్గిపోతుంది. నేల సాధారణ స్థితికి వస్తుంది. సాగునీటిని నేరుగా మడిలోకి వచ్చే విధంగా, మురుగునీరు బయటకు వెళ్లే విధంగాను వేరువేరు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక మడిలోని నీరు మరొక మడిలోకి పారించరాదు. మురుగు కాలువలు కనీసం 18 అంగుళాల లోతు ఉండాలి. మురుగునీరు తీసివేయడంలో అత్యంత జాగ్రత్త వహించాలి. ఇక ఈ నేలలు ఏ విధంగా సాగు చేసుకోవాలంటే, బాగు చేసిన పొలంలో సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలి. జీలుగ వంటి పచ్చి రొట్టె పైర్లు వేసి భూమిలో కలియదున్నాలి. 2 వారాల వరకు మురగనిచ్చి నీటిని తీసివేసి కొత్త నీరు పెట్టి వరిని మొదట పంటగా వేయాలి. సాధారణంగా వేసే ఎరువుల కన్నా 20% అధికంగా వేయాలి. ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ చివరి దుక్కిలో కానీ నాటడానికి ముందు కానీ వేయాలి. సూక్ష్మ పోషకాల లోపాలు పైరుపై

ఎప్పటికప్పుడు గమనించి సవరించాలి. యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, డిఏపి, ఎన్పికే కాంప్లెక్స్ ఎరువులు వేయొచ్చు. అమోనియం క్లోరైడ్, మ్యూరేట్ ఆఫ్ పొటాస్ వేయకూడదు. ఇక కారు చౌడు అధిక క్షార నేలలు గుర్తించడం ఎలా? నేల ఎండినప్పుడు గుణపం వేసినా దిగబడినంత గట్టిగా ఎండబారి రాయవలే ఉంటాయి. తగినంత నీరు తేమ ఉన్నప్పుడు మెత్తటి చిక్కటి బురద తయారవుతుంది. కాలు పెడితే దిగుబడిపోతుంది. నీరు ఎప్పుడూ తేరుకోదు, మడ్డిగా ఉంటుంది. రోజుల తరబడి నీరు ఇంకదు. గాలి నీరు చొరబడే శక్తి తక్కువగా ఉంటుంది. నేల యొక్క భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. నేలలోని సేంద్రియ పదార్థం హ్యూమస్ కలిగి చౌడు కారణంగా కారు చౌడు నేలలకు అందులో నిలబడిన నీటికి ఒక విధమైన నల్లని రంగు వస్తుంది. ఈ నేలల్లో సాధారణంగా మొక్క మొలవదు. మొలచినా అక్కడక్కడ మాత్రమే ఉండి తగినంత ఎదుగుదల కనిపించదు. ఇట్టి భూముల్లో సోడియం వియాన్ మార్పిడి శాతం 15 కన్నా మించి ఉంటుంది. ఈ స్థితి 8.5 కన్నా ఎక్కువ ఉదజని సూచిక గల ఎర్ర నేలల్లోనూ, 9 కన్నా అధికంగా గల నల్ల నేలల్లోనూ కనిపిస్తుంది. నీటిలో కరిగే లవణాలు మాత్రం తక్కువ స్థాయిలో సామాన్య స్థితిలో ఉంటాయి. కారు చౌడు లక్షణాల ఫలితంగా మొక్క తీసుకోవలసిన పోషక సమతుల్యత దెబ్బతింటుంది. అవసరమైన కొన్ని పోషకాలు అందుబాటు కాకపోవటం, అవసరం లేని కొన్ని పోషకాలు అధికంగా అందుబాటులోకి వచ్చి మొక్కకు హాని కలిగించడం జరుగుతుంది. నేల భౌతిక లక్షణాలు, ముఖ్యంగా నేల నిర్మాణం క్షీణించి ప్రతికూలంగా మారుతుంది. అనుకూలమైన నేల నిర్మాణం ప్రత్యేకించి మెట్ట, ఆరుతడి పైరులలో అధిక ప్రాముఖ్యం వహిస్తుంది. అధిక దిగుబడి సాధించడంలో కీలక స్వభావం చూపుతుంది. మరి ఇటువంటి నేలను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, ఏ విధంగా సారవంతమైన నేలలను తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు. ఇవి రెండు దశలుగా ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మార్పిడి అయ్యే సోడియంను నీటిలో కరిగే లవణాలుగా మార్చడం, కరిగిన లవణాలను మురుగునీటి ద్వారా బయటకు పంపడం, కారు చౌడు నేలల్లో సోడియం శాతం 15 కన్నా తక్కువ స్థాయికి తీసుకురావడం, ఉదజని సూచికను అనుకూలమైన స్థాయికి తగ్గించడం ముఖ్యమైన అంశాలు. ఈ విధంగా తీసుకురావడానికి అవసరమైన సవరణ పదార్థాలను సాయిల్ అమెండ్మెంట్స్ అంటారు. నేలకు వేయాలి జిప్సం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, అల్యూమినియం సల్ఫేట్, గంధకం, కాల్షియం క్లోరైడ్ మొదలైన రసాయనాలను సవరణ పదార్థాలుగా వాడొచ్చు. అయితే వీటిలో ముఖ్యమైనవి చౌకగా లభించేవి, బాగా అందుబాటులో ఉండేది జిప్సం అంటే కాల్షియం సల్ఫేట్ అనే రసాయన పదార్థం. ఇందులో 24% కాల్షియం, 18% గంధకం ఉంది. నేలలో మార్పిడయ్యే సోడియం శాతాన్ని తగ్గించడానికి, కాల్షియం ఉదజని సూచికను తగ్గించడానికి గంధకం ఉపయోగపడుతుంది. కారు చౌడు నేలలు బాగు చేయడానికి తగినంత నీటి వసతి, మురుగునీరు పోవు సౌకర్యంతో పాటు జిప్సం అందుబాటులో ఉండాలి. ఎకరానికి వేయాల్సిన జిప్సం పరిమాణం నేల క్షారత తీవ్రతపై, అనగా మార్పిడి చెందే సోడియం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. దీనిని ప్రయోగశాలలో పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. నేలను బాగా చదును చేసి సుమారు 20-25 సెంట్లు మడులుగా విభజించి సరైన గట్లు వేసుకోవాలి. బాగా పొడి చేసిన జిప్సం నేలపై సమానంగా పడేటట్లు చల్లి దున్ని నీరు పెట్టి ఇంకేటట్లు చేయాలి. పూర్తిగా ఇంకిన తర్వాత మరల నీరు పెట్టి ఇంకేటట్లు చేయాలి. మొదట నీరు ఇంకడం నెమ్మదిగా ఉంటుంది. 3-4 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టొచ్చు. జిప్సం నీటిలో తక్కువగా నెమ్మదిగా కరిగే స్వభావం కలది కనుక చర్య కూడా నెమ్మదిగా జరుగుతుంది. భూమిలో వేసిన జిప్సం రసాయన చర్య జరిగే కొద్దీ నీరు త్వరగా ఇంకడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా 3-4 సార్లు నీరు పెట్టి ఇంకిన తర్వాత చివరగా నీటిని అధికంగా పెట్టి దమ్ము చేసి తీరనిచ్చి మరునాడు మురుగు కాల్వల ద్వారా నీటిని తీసివేయాలి. ఈ ప్రక్రియలో జిప్సంలోని కాల్షియం నేలలో చొరబడి నేలలో ఉన్న మార్పిడయ్యే సోడియం ధాతువు సోడియం సల్ఫేట్గా మార్పు చెందుతుంది. ఇది మురుగునీటి ద్వారా బయటకు పోతుంది. ఫలితంగా మార్పిడయ్యే సోడియం శాతం తగ్గుతుంది. దీనితో పాటు ఉదజని సూచిక కూడా తగ్గి నేల సాధారణ స్థితికి వస్తుంది. ఇక నేలను బాగు చేసిన తర్వాత జీలుగను పచ్చిరొట్ట పైరుగా వేసి పూత దశలో నేలలో కలయదున్నాలి. బాగా నీరు పెట్టి 2 వారాలు మురుగనిచ్చి నీటిని తీసివేయాలి. మరల నీరు పెట్టి మొదటిగా వరి నాటాలి. రసాయన ఎరువులు సాధారణంగా వేసే దానికన్నా 25% అధికంగా వేయాలి.
ఎకరానికి 20 కిలోల

0: జింక్ సల్ఫేట్ వేయాలి. పైరుపై ఇతర పోషకాల లోపాలు కనిపిస్తే వాటిని గుర్తించి వెంటనే సవరించుకోవాలి. నారు చిక్కగా నాటి తగిన నిమ్మకలు ఉండేటట్లు చూడాలి. ఈ నేలలో లేత నారు కన్నా ముదురు నారు సులభంగా నిలదొక్కుంటుంది. పొలానికి నీరు పలచగా ఎక్కువసార్లు పెట్టడం మంచిది. సాధారణంగా రసాయన ఎరువులన్నీ వాడవచ్చు. మొదటి వరి పంట వేసిన తర్వాత ఇతర పంటలు వేసుకోవచ్చు. కారు చౌడు తట్టుకునే పైరు ఎన్నుకోవాలి. విత్తన పరిమాణం మామూలుగా వాడేదానికన్నా ఎక్కువ వాడి మొక్కల సంఖ్య తగ్గకుండా చూడాలి. ఇలాంటి మంచి పద్ధతులు పాటించితే చౌడు నేలలను సాగుకు అనుకూలంగా మార్చుకొని మంచి దిగుబడులు సాధించుకుంటారని మన వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా మన రైతు సోదరులకు అందించారు.
1: ఇన్నటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక సినీ గీతం వింటారు. కింగ్డమ్ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట కేకే సాహిత్యం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలు అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడనుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 సీట్లకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 స్థానాల్లోకి రేపు 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో జరుగుతుంది. అలాగే అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే మొదటిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు రద్దు చేసినందువల్ల అక్కడ 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. అందుకే రేపు పశ్చిమ బెంగాల్లో 293 నియోజకవర్గాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా, క్రమబద్ధంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని, కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశించడానికి ముందు 3 అంచెల భద్రతా వ్యవస్థ అమల్లో ఉందని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్ధం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే, టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరాయి. రాష్ట్రంలో 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ తన ప్రతిష్టాత్మక ఉపగ్రహం మిషన్ దృష్టిని ఈరోజు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఒక ప్రధానమైన మైలురాయిని చేరుకుంది. 190 కిలోల బరువున్న మిషన్ దృష్టి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ నిర్మించిన అతిపెద్ద ఉపగ్రహం కావడం విశేషం. ఇది అంతరిక్ష సాంకేతికలో సరిహద్దులను చెరిపివేస్తున్న నవతరం స్టార్టప్ల సరసన గెలాక్సీ స్పేస్ను నిలబెట్టింది. గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్ ఉపగ్రహం, భారతదేశంలో ప్రైవేట్గా నిర్మితమైన అతిపెద్ద ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావడం భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక గొప్ప విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆధార్ కార్డు రూపం మారిపోతుందని, అందులో కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయని వస్తున్న వార్తలను, సోషల్ మీడియా పోస్టులను ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు ఖండించింది. కేవలం ఫోటో క్యూఆర్ కోడ్ ఉండే విధంగా మార్పులు చేసిన ఆలోచన

లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900కు పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. సుమారు 47,40,000 సిలిండర్ల బుకింగ్లకు గాను దాదాపు 47 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను నిన్నటి వరకు పంపిణీ చేశారు. భారతీయ ఎల్పీజీ సరుకుతో వస్తున్న మార్షల్స్ ఐలాండ్స్ జెండా కలిగిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హోర్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నౌక ఈ నెల 13వ తేదీన విశాఖపట్నం చేరుకోనుంది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలను పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత ఈవేళ జరిగిన మొదటి వర్చువల్ సమావేశంలో వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు 7 ఒపెక్ ప్లస్ దేశాలు అంగీకరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలగిన తర్వాత ఇరాన్తో కలిపి ఒపెక్ ప్లస్లో ప్రస్తుతం 21 మంది సభ్యులున్నారు. ఢిల్లీలోని షాద్రాలో వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక 4 అంతస్తుల భవనంలో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. 14 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈరోజు ఈశాన్య భారతదేశం, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, లదాఖ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్, ఒడిశా, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కోస్తా ప్రాంతాల్లో ఈరోజు, రేపు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు వేడి వాతావరణం నెలకొంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. లండన్లోని మ్యాడమ్ టుసాడ్స్ తన ప్రధాన కార్యాలయంలో సినిమా, క్రికెట్ ప్రపంచానికి చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలతో ఐకాన్స్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక కొత్త ప్రదర్శనను ప్రారంభించింది. పరిమిత కాలం పాటు ఉండే ఈ ప్రదర్శనలో భారతదేశానికి చెందిన 13 మంది అగ్రశ్రేణి నటులు, క్రికెటర్ల విగ్రహాలు ఉంచారు. మే జూన్ నెల వరకు సందర్శకులు అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల మైనపు విగ్రహాలను దగ్గరగా చూసేందుకు వీలుగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలాగా శక్తివంతంగా తీర్చిదిద్దారు. లండన్ మ్యాడమ్ టుసాడ్స్ జనరల్ మేనేజర్ స్టీవ్ బ్లాక్బర్న్ మాట్లాడుతూ, హిందీ చిత్ర పరిశ్రమకు ప్రపంచంతా ఉన్న వ్యాప్తి ఆదరణ అపారమైందని, భారతీయ సినిమా, క్రికెట్పై లండన్ వాసులకు ఉన్న అభిమానం ఏటికేటాడి పెరుగుతోందని అన్నారు. ఐకాన్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శన ద్వారా అభిమానులు తమకిష్టమైన తారలకు మరింత దగ్గరవుతారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలోని కొన్ని విగ్రహాలను ఇతర దేశాల్లోని మ్యాడమ్ టుసాడ్స్ కేంద్రాల నుంచి లండన్కు తీసుకొచ్చారు. ఇందులో బ్యాంకాక్ నుంచి విరాట్ కోహ్లీ విగ్రహం, న్యూయార్క్ నుండి ఐశ్వర్య విగ్రహం కూడా ఉన్నాయి. ఐపీఎల్ క్రికెట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్కు 166 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపట్టి వత్తలందరికీ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మరొక మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో మరికొద్దిసేపట్లో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. అంకుర పరిశ్రమ గెలాక్సీ స్పేస్ మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో
గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆయిల్ ఫామ్ సాగు గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకట్రామ గారి ప్రసంగం వింటారు. అనంతరం సమగ్ర సస్యరక్షణ నిర్వహణ గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ఆర్ సతీష్ గారు అందించే వివరాలు వింటారు.
1: నా పేరు డాక్టర్ ఏ వెంకట్రామ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, బాబు జగజీవన్ రామ్ అగ్రికల్చర్ కాలేజ్, సిరిసిల్ల, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈరోజు ఆయిల్ పామ్ సాగు, అందులో పాటించవలసిన మెలకుల గురించి తెలుసుకుందాం. అత్యధికంగా వంట నూనె దిగుబడినిచ్చే పంటలలో ఆయిల్ పామ్ ప్రధానమైనది. ఆయిల్ పామ్ పంటకు సమృద్ధిగా సాగునీరు అవసరం. వేసవి కాలంలో కూడా పుష్కలంగా నీరు అందించే బోరు బావుల కింద ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు. ఒక ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీటితో 2-3 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు. సో ఆయిల్ పామ్ కి కావలసిన నేలలు: నీరు నిలవని లోతైన ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నేలలు అధిక సేంద్రియ పదార్థం కలిగి నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండాలి. సాగు చేయు రకాలు: టెరేనా హైబ్రిడ్ ప్రపంచం మొత్తం మీద పండించే ఏకైక రకము. ఈ రకము పలుచని పెంకు, అధికంగా పీచు భాగము మరియు ఎక్కువ నూనె శాతం కలిగి ఉంటుంది. నీటి వసతి సమృద్ధిగా ఉంటే ఏ కాలంలోనైనా మొక్కలు నాటవచ్చు. అయితే వర్షాకాలము బాగా అనుకూలమైనది. మల్చింగ్ మరియు మొక్కల యొక్క పాదుల చుట్టూ జరుము నాటుట వలన మొక్కలకు వేడిగాలి నుంచి కాపాడవచ్చు. వేసవి కాలంలో సమాంతర త్రిభుజాకార పద్ధతిలో 9x9x9 మీటర్లు లేదా చతురస్రాకార పద్ధతిలో 9x9 మీటర్లలో 60 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల లోతు పరిమాణంలో గుంతలు తీయాలి. మొక్క నాటుటకు ముందు ప్రతి గుంతకు అడుగు భాగంలో 400 గ్రాముల SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 250 గ్రాముల డయమోనియం ఫాస్ఫేట్, 50 గ్రాముల ఫోరేట్ గుళికలు మరియు బాగా కుళ్లిన పశువుల ఎరువును మట్టిలో కలిపి వేయాలి. 12 నెలల వయసు, 1 నుంచి 1.2 మీటర్ల ఎత్తు, 20 నుంచి 25 సెంటీమీటర్ల కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు అంటే హెక్టార్కు 143 మొక్కలు, చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు హెక్టార్కు 123 మొక్కలు నాటుకోవాలి. మొక్క నాటేటప్పుడు మొక్కకు ఉన్న ప్లాస్టిక్ సంచిని నిలువుగా కోసి తీసివేసి మట్టితో సహా గుంతల్లో నాటాలి. మొక్క నాటిన తర్వాత భూమి ఉపరితలం నుంచి 25 సెంటీమీటర్ల లోతులో ఉండేలా గుంతను మట్టితో నింపాలి. మొక్క తలభాగం మట్టిలో పూడుకోకుండా జాగ్రత్త వహించాలి. నాటిన వెంటనే పాదులు చేసి తగినంత నీరందించాలి. సాగునీటి యాజమాన్యం: పాదుల్లో ఎప్పుడూ తడి ఉండేలాగా చూసుకోవాలి. నీటి కొరత ఉంటే ఆకుల ఉత్పత్తి మరియు పెరుగుదల తగ్గి ఎక్కువ మగగెలలు వచ్చి దిగుబడి తగ్గిపోతుంది. 3 సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ తోటలలోని మొక్కలకు వర్షాకాలంలో సుమారు 100 నుంచి 150 లీటర్లు, శీతాకాలంలో 160 నుంచి 170 లీటర్లు, వేసవి కాలంలో 215 నుంచి 265 లీటర్ల నీటిని ప్రతి మొక్కకు రోజుకు అందించాలి. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండి వడగాల్పులు ఉంటే 300 నుంచి 350 లీటర్ల నీరు అందించాలి. సాగునీరు బిందు సేద్య పద్ధతిలో అందించడం వలన నీటి వృధా అరికట్టవచ్చు. ఎరువుల యాజమాన్యం: ఆయిల్ పామ్ మొక్కల ఎదుగుదలకు మరియు మంచి దిగుబడికి సమతుల్యమైన మరియు సమృద్ధి అయిన పరిమాణంలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందించాలి. కొత్తగా నాటిన ఆయిల్ పామ్ తోటలలోకి మొక్కలకు మొదటి దఫ ఎరువులను నాటిన 3 నెలల తర్వాత మాత్రమే వేయాలి. సిఫారసు చేసిన పోషక పదార్థాలను సూటి ఎరువులు లేదా మిశ్రమ ఎరువుల్లోకి పోషక పదార్థాల లభ్యతను బట్టి వేసుకోవాలి. ఆయిల్ పామ్ కు సిఫారసు చేసిన ఎరువుల మోతాదును సంవత్సరానికి 4 సమభాగాలుగా 3 నెలలకు ఒక్కసారి వేసుకోవాలి. 2వ దఫ ఎరువులతో పాటు 50 నుంచి 100 కేజీల పశువుల ఎరువు లేదా 100 కేజీల పచ్చిరొట్ట ఎరువు ప్రతి మొక్కకు వేసుకోవాలి. 5 కేజీల వేపపిండి కూడా వేసుకోవచ్చు. కలుపు తీసిన పాదుల్లో చెట్టు మొదలు నుంచి 2 అడుగుల దూరంలో పీచువేళ్లు అధికంగా ఉండే ప్రాంతంలో పాదు చుట్టూ ఎరువులు చల్లి మట్టితో కలిపి వెంటనే నీరెందేయాలి. సంవత్సరానికి ఆయిల్ పామ్ సిఫారసు చేసిన మోతాదు ఎరువు ఒక్కొక్క చెట్టుకి గ్రాములలో: మొదటి సంవత్సరంలో యూరియా 870 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1250 గ్రాములు

మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 670 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 125 గ్రాములు, బోరాక్స్ 25 గ్రాములు ఇవ్వాలి. రెండవ సంవత్సరంలో 1740 గ్రాముల యూరియా, 2500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1340 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అండ్ 250 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 50 గ్రాముల బోరాక్స్ అందించాలి. మూడవ సంవత్సరం మరియు ఆ పైబడిన మొక్కలకు ప్రతి మొక్కకు యూరియా 2600 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3750 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 2000 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాములు, బోరాక్స్ 100 గ్రాములు అందించాలి. ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ మరియు బోరాక్స్ ఎరువులను మిగతా ఎరువులతో కలపకుండా వారం అంతరంలో వేసుకోవాలి. ఫటిగేషన్ బిందు సేద్య పరికరం ద్వారా అంటే ఫటిగేషన్ ద్వారా ఎరువులు అందించడం ఉత్తమమైన పద్ధతి. ఈ విధానంలో ఎరువులు మరియు కూలీల ఖర్చు సగం వరకు తగ్గుతుంది. సిఫారసు చేసిన ఎరువులను ముందుగా 15 నుంచి 20 లీటర్ల నీటిలో బాగా కరిగించి వడగట్టి ఒక డ్రమ్ లో పోసుకోవాలి. దీనికి తగినంత నీరు కలుపుకొని వెంచూరి ద్వారా మొక్కలకు అందించాలి. ఫటిగేషన్ విధానంలో ఒక ఎకరాకు ఒక నెలకు సిఫారసు చేసిన ఎరువుల మోతాదు 1వ సంవత్సరం యూరియా 1.7 కిలోలు, డిఏపి 1 కిలో, ఎంఓపి 1.7 కిలో. 2వ సంవత్సరం యూరియా 2.5 కేజీలు, డిఏపి 1.5 కేజీలు అండ్ ఎంఓపి 2.5 కేజీలు. 3వ సంవత్సరం ఆ పైబడిన మొక్కలకు యూరియా 5 కిలోలు, డిఏపి 3 కిలోలు, ఎంఓపి 5 కిలోలు. పై నెలవారి మోతాదును 4 సమభాగాలుగా చేసుకుని వారానికి ఒకసారి ఇవ్వాలి. పాదుల యాజమాన్యం ఎప్పటికప్పుడు కలుపు తీస్తూ పాదును శుభ్రంగా చేసుకోవాలి. చేతితో లేదా సిఫార్సు చేసిన కలుపు మందుతో గాని క్రమంగా కలుపు మొక్కలను నిర్మూలించాలి. అంతర పంటలు తొలి 3 సంవత్సరాల కాలంలో అంతర పంటలు పండించి ఆదాయాన్ని పొందవచ్చు. వెలుతురు నీరు పోషక పదార్థాల కోసం ఆయిల్ పామ్ మొక్కతో పోటీ పడని మరియు నీడలో పెరగల అంతర పంటలను పండించుకోవచ్చు. లేత ఆయిల్ పామ్ తోటలతో మొక్కజొన్న, అరటి, ప్రొద్దుతిరుగుడు, పొగాకు, మిరప, పసుపు, పూలు మరియు కూరగాయలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఎక్కువ నీరు అవసరం లేని పెసలు, మినుము, అలసందలు, నువ్వులు మరియు వేరుశనగలను అంతర పంటలుగా పండించేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలకు నీటి కొరత లేకుండా సరిపడ నీరు సక్రమంగా అందేటట్లు చూడాలి. అరటి, మొక్కజొన్న, జొన్న మరియు చెరకు వంటి పంటలు అంతర పంటలుగా వేసుకునేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలపై నీడ పడకుండా జాగ్రత్త పడాలి. ఎదిగిన ఆయిల్ పామ్ తోటలలో అనగా 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న తోటలలో కోకో, మిరియాలు, రెడ్ జింజర్, హెలికోనియా అంతర పంటలుగా పండించవచ్చును. అంతర పంటలు వేయుట కొరకు ఆయిల్ పామ్ ఆకులను దగ్గరగా చేర్చి కట్టడం మరియు నరకడం చేయకూడదు. ఆయిల్ పామ్ మొక్క మీద ఎప్పుడూ కనీసం 30 ఆకులు కలిగి ఉండేటట్లు చూడాలి. అడుగు భాగాన ఎండిన మరియు తెగులు సోకిన ఆకులు మాత్రమే తీసివేయాలి. ఎక్కువగా ఆకులను నరికినట్లయితే మొక్క పెరుగుదల మరియు దిగుబడి తగ్గుతుంది. పుష్పించుట మరియు అబ్లేషన్ ఆయిల్ పామ్ మొక్క నాటిన 14 నుంచి 18 నెలల తర్వాత పుష్పించును. పూల గుత్తులు లేత దశలో అనగా అవి వెలువడిన వెంటనే అబ్లేషన్ సాధనం ఉపయోగించి త్రుంచివేయాలి. దీని వలన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది నీరు మరియు పోషకాలు గ్రహించి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ఇలా మొక్క 30 నెలల వయసు వరకు అబ్లేషన్ ద్వారా పూగుత్తులను తొలగించాలి. పరాగ సంపర్కం ఆయిల్ పామ్ లో పరాగ సంపర్కం ముఖ్యంగా ఎలడోబియస్ కమెరానికస్ అనే కీటకం ద్వారా జరుగుతుంది. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 2.5 సంవత్సరాల తరువాత తోటల్లో ఈ కీటకాలని విడుదల చేసినట్లయితే ఫలదీకరణ పూర్తిగా జరుగుటకు సహాయపడతాయి. మల్చింగ్ ఆయిల్ పామ్ పాదులలో మల్చింగ్ చేయుట వలన నీటి ఆదా కలుపు మొక్కల నివారణకు తోడ్పడుతుంది. ఇంకా నేలలో సేంద్రీయ పదార్థాలు మరియు పోషకాల లభ్యత, నేలల్లో సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎదిగిన తోటలలో ముక్కలుగా కోసిన ఆకులు, మగపూల గుత్తులు, కొబ్బరి డొప్పలు, కొబ్బరి ఆకులు, మొక్కజొన్న మరియు గెలలు కోసిన తర్వాత వచ్చిన ఆకులను చాఫ్ కటర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి పాదులలో మల్చింగ్ చేసుకోవచ్చు. పచ్చి రొట్టె ఎరువులు 1 నుంచి 3 సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో 3 అడుగుల దూరంలో జనుము వేసి పూత దశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పాదులలో వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే నీటి వృధా అరికట్టడమే కాకుండా నేలలో సేంద్రీయ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. గెలలు కోయుట పక్వానికి వచ్చిన ఆయిల్ పామ్ గెలలు గుర్తించి కోయుట చాలా ముఖ్యం. లేని పక్షంలో ఇది నూనె నాణ్యత మరియు పరిమాణం మీద ప్రభావం చూపుతుంది. పక్వానికి వచ్చిన గెలలను గుర్తించడం ఎలా? గెలల్లోని పండ్లు నలుపు నుంచి నారింజ రంగులోకి మారుట, 5 నుంచి 10 పండ్లు గెల నుంచి వాటికి అవే రాలుట, రాలిన పండ్లను గట్టిగా నొక్కిన

0: వేసేటప్పుడు నారింజ రంగు నూనె బయటకు రావడం గమనించవచ్చు. పక్వానికి వచ్చిన గెలలను మాత్రమే కోయాలి. గెలలు కోసేటప్పుడు గెల కాడ పొడవు 5 సెంటీమీటర్ల కన్నా మించకూడదు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు బళ్ళాలను ఉపయోగించి గెలలు కోయాలి. ఎదిగిన తోటలలో అల్యూమినియం కడ్డీకి బిగించిన కత్తితో గెలలను కోయాలి. గెలలు కోసిన వెంటనే వాటిని ట్రాక్టర్, ఆటో లేదా ఎద్దుల బండి ద్వారా గెలల సేకరణ కేంద్రానికి తరలించాలి. సాధ్యమైనంత త్వరగా గెలలు పాడవకుండా జాగ్రత్తగా గెలలు సేకరణ కేంద్రానికి చేరేలా చూసుకోవాలి. దిగుబడి సిఫారసు చేసిన మేరకు యాజమాన్య పద్ధతులు పాటించిన ఎడల 4 నుండి 8 సంవత్సరాల వయసు తోటలలో ఎకరాకు సంవత్సరానికి సరాసరి 5 నుండి 6 టన్నుల గెలలు, 9 సంవత్సరాల పైబడిన వయసున్న తోటలలో ఎకరాకు సంవత్సరానికి 8 నుండి 10 టన్నుల గెలలు ఉత్పత్తి సాధించవచ్చు.
1: తెలంగాణ అన్నదాతలకు నమస్కారం. చీడపీడలు నియంత్రణలో ఉంటేనే పంటలు లాభాల్లో ఉంటాయి. నేను డాక్టర్ ఆర్ సతీష్, కీటక శాస్త్రవేత్త బాబు జగ్జీవన్ రామ్, వ్యవసాయ కళాశాల సిరిసిల్ల. ఈరోజు మనం సమగ్ర శస్యరక్షణ గురించి తెలుసుకుందాం. రైతులారా, ఎక్కువగా రసాయన మందులు వాడడం వల్ల పురుగులు మందులకు అలవాటు పడుతున్నాయి. ఉపయోగకరమైన పురుగులు కూడా చనిపోతున్నాయి. రైతుకు ఖర్చు పెరుగుతోంది. దీనివల్ల పంటలకు నష్టం, రైతులకు నష్టం కలుగుతుంది. కాబట్టి రైతులకు సమగ్ర శస్యరక్షణ పైన అవగాహన అవసరం. అసలు సమగ్ర శస్యరక్షణ అంటే ఏమిటి, ఇది ఎందుకు చేయాలి, దీని వలన లాభాలు ఏంటి అని తెలుసుకుందాం. ముందుగా సమగ్ర శస్యరక్షణ అనగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా వివిధ పంటలను ఆశించే చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనా వేసి పంటలకు ఏ విధమైన నష్టం వాటిల్లకుండా తక్కువ ఖర్చుతో సేద్య, యాంత్రిక, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మరియు చివరగా సస్యరక్షణ మందులు వాడి అధిక దిగుబడులను సాధించడం. అసలు సమగ్ర సస్యరక్షణ ఎందుకు అవసరం? రైతులందరూ ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాణ్యమైన ఆరోగ్యవంతమైన పంటలను పండించేందుకు ఈ సమగ్ర సస్యరక్షణ అనేది చాలా అవసరం. మరియు మిగతా ప్రయోజనాలు ఏంటి అంటే, పురుగుల సహజ శత్రువులను కాపాడేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, పంటల సాగు ఖర్చు తగ్గించేందుకు, సస్యరక్షణ మందులు చల్లుట వలన చనిపోగా మిగిలిపోయిన పురుగుల సంతతి వృద్ధి చెందకుండా ఉండేందుకు, మరియు సస్యరక్షణ మందుల వాడకం తగ్గించి మనుషులకు వచ్చే క్యాన్సర్, కీళ్ల జబ్బులు, జీర్ణాశయంలో ఉండే గడ్డలు, చర్మం, గుండె సంబంధమైన రోగాలను తగ్గించడానికి, చీడపీడల్లో పురుగు మందులను తట్టుకునే శక్తి పెరగకుండా ఉంచేందుకు, పంట రకాల్లో చీడపీడలకే ఉండే నిరోధక శక్తి తగ్గకుండా ఉండడానికి, ఇవన్నీ కూడా సమగ్ర సస్యరక్షణ లాభాలు. దీనితో పాటు మనం తక్కువ ఖర్చుతో చీడపీడలను అదుపులో ఉంచుకోవచ్చు, మరియు సహజ శత్రువులను కాపాడుకోవచ్చు, వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చు, అధిక నికరాదాయం పొందవచ్చు. ఇవన్నీ ప్రయోజనాలు సమగ్ర సస్యరక్షణలో ఉంటాయి. అయితే సమగ్ర సస్యరక్షణ ద్వారా వివిధ పంటల్లో ఖర్చును తగ్గించుకునే పద్ధతులు ఏంటి అనేది మనం చూసుకుందాము. మొదటిగా, వేసవిలో లోతుగా దుక్కి చేయడం వలన భూమి లోపల కొయ్యే కాళ్లలో కలుపు మొక్కల్లో ఉన్న పురుగుల కోశావస్థ దశలు, వ్యాధి జనకాల సిద్ధ బీజాలు భూమిపైకి వచ్చి పక్షుల బారిన పడడం వలన వెండ ఏడిమికి లోనై నశిస్తాయి. దీని వలన రాబోయే పంటల్లో పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. ఆయా ప్రాంతాలకు అనువైన చీడపీడలను, తెగుళ్లను తట్టుకునే వంగడాలను సాగు చేసుకోవాలి. ఒకే రకమైన పంటలను ఏళ్ల తరబడి సాగు చేయకుండా ప్రాంతాన్ని బట్టి, నీటి వసతిని బట్టి పంట మార్పిడి చేసుకోవాలి. విత్తన శుద్ధి విధిగా పాటించాలి. వీలైనంత మేరకు ఆయా ప్రాంతాల్లో లభ్యతను బట్టి సేంద్రియ ఎరువులను వాడాలి. పచ్చిరొట్ట పైరులను వేసి సకాలంలో పొలంలోనూ గట్ల మీద కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. సిఫారసు చేసిన మేరకు వివిధ పంటల్లో మొక్కల సాళ్ల మధ్య, మొక్కల మధ్య వెడం ఉండేటట్లు చూసుకొని మొక్కల సాంద్రత సరిగ్గా ఉన్నచో చీడపీడల ఉధృతి తగ్గి అధిక దిగుబడులు పొందవచ్చు. సిఫారసు మేరకు రసాయన ఎరువులను, సూక్ష్మ పోషకాలను అందించాలి. అధిక మోతాదులో నత్రజని వేసినట్లయితే చీడపీడల ఉధృతి అనేది పెరుగుతుంది. కాబట్టి ఎంత మోతాదులో వేయాలో అంతే మోతాదులో నత్రజని ఎరువులను వాడాలి. సూచించిన మేరకు అంతర పంటలను, ఎర పంటలను, కంచె పంటలను వేసుకోవాలి. ప్రతినిత్యం పైరులో పురుగు తెగుళ్లను గమనిస్తూ అవి నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. పురుగులపై నిఘా ఉంచేందుకు వీలుగా సిఫారసు చేసిన పంటల్లో లింగాకర్షణ బుట్టలు, జిగురు పూసిన అట్టలు వంటివి అమర్చుకొని పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. అవసరాన్ని బట్టి తొలిదశల్లో జీవ సంబంధమైన మందులను వాడుకోవాలి. మరియు పంటలను బట్టి మేలు చేసే పురుగులు, సహజ శత్రువులు, గుడ్డు పరాన్నజీవులు, బదనికలు వంటి వాటిని సంరక్షించుకొని లేదా వాటిని పంట పొలాల్లో వదిలి హానికారక పురుగుల ఉధృతిని తగ్గించుకోవాలి.

పురుగు తెగుళ్ల మందులను సిఫారసు మేరకే ఆర్థిక నష్ట పరిమితి దాటిన తర్వాత మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు మందులను వాడాల్సి వచ్చినప్పుడు 2-3 రకాల మందులను కలిపి పిచికారీ చేయకూడదు. ఒకే పురుగు లేదా ఒకే తెగులు నివారణకి 2-3 సార్ల మందులు వాడాల్సి వస్తే వేరే తరగతికి చెందిన మందును మార్చి వాడాలి. దాని వలన పురుగు మరియు తెగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు పంటలోని నీటి లభ్యత ఆధారంగా ఎక్కువ అవడం తక్కువ అవడం జరుగుతుంది. కావున సూచించిన మేరకు నీటి యాజమాన్యంలో తగు జాగ్రత్తలు వహించాలి. పురుగుల ఉధృతి దోహదం చేసే సింథటిక్ పైరథ్రాయిడ్స్ ని లేదా సిఫారసు చేయని మందులను ఎప్పుడూ వాడరాదు. పంటను కోసేటప్పుడు భూమట్టానికి సాధ్యమైనంత వరకు దగ్గరగా కోసుకోవాలి. వైరస్ తెగుళ్ళు లేదా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు బారిన పడిన పంటను పంట కోత అనంతరం వాటి మొదళ్లను లోతుగా దున్ని సేకరించి ఆ తర్వాత పూర్తిగా కాల్చివేయాలి. ఈ విధంగా సస్యరక్షణ పద్ధతులు, సేద్య యాంత్రిక పద్ధతులు, భౌతిక పద్ధతులు, సహజ శత్రువుల ద్వారా నియంత్రణ మరియు అవసరమైనంత వరకే సస్యరక్షణ మందులను వాడుకోవడం వలన మనకి చాలా వరకు చీడపీడల సమస్య అనేది తగ్గుతుంది. దీని వలన ఇంకా ఇతర ప్రయోజనాలు, తక్కువ ఖర్చుతో పురుగు మందులను అదుపులో ఉంచుకోవచ్చు, సహజ శత్రువులను కాపాడుకోవచ్చు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవచ్చు, ఉత్పత్తి ఖర్చును తగ్గించవచ్చు, అండ్ ఆల్సో అధిక దిగుబడిని పెంచవచ్చును. అన్నదాతలారా, రసాయన మందులను తగ్గించండి, లాభాలను పెంచండి, అండ్ సమగ్ర సస్యరక్షణ పాటించండి, పంటలను కాపాడండి. ధన్యవాదాలు.

0: అట పోతదట గొల్లల పిల్ల మగడత్తవా తదట గొల్లల పిల్ల మగడత్తవా తదట గొల్లల పిల్ల
1: పోతదట పోతదట గొల్లల పిల్ల మగడత్తవాతదట గొల్లల పిల్ల మగడత్తవాతదట గొల్లల పిల్ల
0: పోతదట పోతదట గొల్లల పిల్ల మగడత్తవా.

ఈనటి ఇల్లు వాకిలి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, రామజోగేశ్ శాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్

0: విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కుబేర చిత్రం కోసం సింధూరి విశాల్ పాడిన పాట, నందకిషోర్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఫలితంగా ఈరోజు నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ పరీక్షలో 1 నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. రాష్ట్రంలోని 24 పట్టణాల్లో ఉన్న 199 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఈరోజు నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో చెప్పారు. 76,174 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 59,244 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెలఖరులో 2వ దశ ఇంద్రమిళ్ళు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 12,38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఈరోజు వివిధ గోరక్షక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. అక్రమ పశు రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియచేయాలే తప్ప ప్రత్యక్ష దాడులకు పాల్పడవద్దన్నారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ తన ప్రతిష్టాత్మక ఉపగ్రహం మిషన్ దృష్టిని ఈరోజు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్షం ఓ ప్రధాన మైలురాయిని చేరుకుంది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సహా పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు అసోంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ

0: ఆకాశవాణి కృషితో నాస్తి దుర్భిక్షం అనే అంశంపై సివిల్స్ ఆల్ ఇండియా 123వ ర్యాంకర్ తరుణ్ తేజ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ వింటారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే అపజయం అనే కరువు రాదు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మన నేటి అతిథి. 4 సార్లు పరాజయం అయినా పట్టుదల వదలకుండా 5వ ప్రయత్నంలో యూపీఎస్సీలో విజయం సాధించి సివిల్ సర్వీస్ కు ఎంపికైన యువకెరటం శ్రీ తరుణ్ తేజ్ అట్లా గారు మన స్టూడియోలో ఉన్నారు. తరుణ్ తేజ్ గారు, మీకు హృదయపూర్వక స్వాగతం అండి, అభినందనలు.
2: నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్ సార్.
1: ముందుగా మనకి సివిల్ సర్వీస్ అనగానే ఒక విధమైన పట్టుదల, దానికి ఒక ప్లానింగ్ అవసరమైన, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ అవసరం ఉంటాయి. అలాంటి సివిల్ సర్వీస్ కి మీరు 4 సార్లు ప్రిపేర్ అయ్యి 5వ సారి పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు ఐఏఎస్ సివిల్ సర్వీస్ సాధించడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం అండి. కృషితో నాశ దుర్భిక్షం అనే సూక్తికి నిజమైన అర్థాన్ని మీరు చెప్తూ ఐఏఎస్ సాధించడం అనేది, అట్లాగే కష్టపడి సాధిస్తే మనం ఏ ఫలితాన్ని అయినా సాధించాను ఒక విషయాన్ని అందరికీ, అందులో నేటి యువతకి మీరు చెప్పడం అనేది చాలా సంతోషం ఉంది. అట్లాగే ఈ ఐఏఎస్ ఎవరెస్ట్ ను సాధించాలనే కళ చాలా మందికి ఉంటుంది. ఆ కళని మీరు సాధించి అందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ముందుగా తరుణ్ తేజ్ గారు, మీరు 5వ సారి ఫలితాల్లో మీ పేరు అది 123వ ర్యాంకు చూసిన ఆ క్షణం మీకు ఎలా అనిపించింది? మొదటగా ఎవరితో మీ సంతోషాన్ని పంచుకున్నారు?
2: సార్, ఫస్ట్లీ రిజల్ట్ తెలిసినప్పుడు ఐ ఫెల్ట్ రిలీవ్డ్ బికాస్ మై ఇంటర్వ్యూ వాజ్ ఆన్ ఫిబ్రవరి 27 అండ్ నాది ఇంటర్వ్యూ వన్ ఆఫ్ ద లాస్ట్ ఇంటర్వ్యూ టు హ్యాపెన్. సో ఇంటర్వ్యూ అయిపోయినాక రిజల్ట్ వాజ్ వెరీ సూన్. సో రిజల్ట్ వచ్చాక ఫస్ట్లీ ఐ ఫెల్ట్ రిలీవ్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద ప్రెప్ ఐ హావ్ డన్ అంటిల్ దిస్ మూమెంట్. అండ్ ఫస్ట్లీ సార్, నేను ఈ రిజల్ట్ మా తమ్ముడికి చెప్పాను సార్.
1: నైస్. అంటే ఏ విధంగా పంచుకున్నారు ఆయనతో మీ ఆనందాన్ని?
2: తమ్ముడికి ఆ రోజు లంచ్ ట్రీట్ నేనే ఇచ్చాను సార్.
1: ఓకే, నైస్. మరి ఎందుకంటే జనరల్గానండి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లోని ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడింటికి డిఫరెంట్ ప్రిపరేషన్ అనేది అవసరం అవుతుంది. అయితే 5వ ప్రయత్నం అనగానే చాలా మంది స్టూడెంట్స్ లో, విద్యార్థులు నిరాశ పడిపోతారు. మీరు మాత్రం 5వ ప్రయత్నాన్ని సాధించాలి అని ఒక ధైర్యంతో చేశారు. ఆ ధైర్యం వెనక ఉన్న బలం ఏంటి?
2: సార్, ఫస్ట్లీ నేను సివిల్ సర్వీసెస్ రావాలి అన్న డెసిషన్ చాలా ఆలోచించి తీసుకున్నాను సార్. సో నా ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ నన్ను చాలా మోటివేట్ చేశారు సివిల్ సర్వీసెస్ వై. సెకండ్లీ సార్, నాకు సివిల్ సర్వీసెస్ మోటివేషన్ ప్రైమరీ ఎలా అని అంటే నాకు ఒక ఇంపాక్ట్ చేయొచ్చు, సాధ్యమైనంత మందికి

0: చేయొచ్చు అనే ఆ మోటివేషన్ ప్రతి అటెంప్ట్లో నన్ను ముందుకు తీసుకెళ్ళింది సార్. అండ్ థర్డ్లీ సార్, ప్రతి అటెంప్ట్ అప్పుడు నాకు ఇక్కడ సమ్ ఇష్యూస్ ఉన్నాయి, సమ్ ఇష్యూస్ అండ్ దే ఆర్ సమ్ స్ట్రెంగ్స్ హియర్, సో ఎవ్రీ అటెంప్ట్కి నేను ఇంప్రూవ్ అయ్యాను సార్, ఇష్యూస్ ఏంటో అర్థం చేసుకుని దాని మీద వర్క్ చేశాను. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ చాలా మోటివేట్ చేస్తుండే సార్ ప్రతి అటెంప్ట్కి నన్ను.
1: మీరు జేఈ మెయిన్స్ క్లియర్ చేసి అడ్వాన్స్ క్లియర్ చేసి ఐఐటి ముంబైలో సిఎస్ చేశారు. ఐఐటి ముంబైలో సిఎస్ చేసిన తర్వాత కంప్యూటర్ సైన్సెస్ లో చాలా అపారమైన అవకాశాలు మీరు ఆ రోజుల్లో ఉండి ఉంటాయి. అయితే సివిల్ సర్వీస్ రాయడానికి ఆ కల ఆ మోటివేషన్కి ముఖ్యమైన కారణం ఏంటి
0: సార్? ఐఐటి బాంబే అనేది ఇట్ వాజ్ నా చిన్నటి కల సార్. సో ఆఫ్టర్ ఐఐటి బాంబే జాయిన్ అయ్యాక అక్కడ మా సీనియర్స్తో అండ్ ఆల్రెడీ సెలెక్టెడ్ సివిల్ సర్వెంట్స్, సీనియర్స్కి తెలిసిన సివిల్ సర్వెంట్స్ వాళ్ళతో అలా మాట్లాడి ఐ పర్స్యూడ్ వేరియస్ కెరీర్ ఆప్షన్స్. అన్ని కెరీర్ ఆప్షన్స్ చూశాక నాకు ఒక లార్జర్ ప్లాట్ఫామ్ వస్తుంది టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్ అండ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దేర్ లైఫ్స్. నాకు ఆ సివిల్ సర్వీసెస్ ఆ అపీల్ చాలా నచ్చింది సార్. ఫర్ దాట్ రీజన్ నేను సివిల్ సర్వీసెస్ చేద్దామని అప్పుడు డిసైడ్ అయ్యాను.
1: మీరు ఎందుకంటే ఐఐటి ముంబైలో సిఎస్ చేసినప్పుడు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో మీకు ఏ విధంగా తోడ్పడింది అనుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు?
0: సార్, ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఎ రిగరస్ ప్రాసెస్, సో చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది సార్ ఫర్ దాట్ ప్రోగ్రామ్. అండ్ యూపీఎస్సి ఆ ఎఫర్ట్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేయడానికి అండ్ సమ్ టెక్ హ్యావీ పర్టికులర్లీ ఏఐ వాడడం ఇలా ఐ థింక్ ఇక్కడ నా ప్రీవియస్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసింది సార్.
1: మీ 5 ఏళ్ళ యూపీఎస్సీ ప్రయాణంలో మీరు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి అని ఏమైనా గుణపాఠం లాంటిది ఏమైనా నేర్చు?
0: ఎస్ సార్, అంటే సమ్టైమ్స్ నేను ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు వాటిలో ఎక్కువ స్కోర్ చేద్దామని అనుకున్నప్పుడు సమ్టైమ్స్ ఇట్ యూస్ టు బి ద కేస్ దాట్ నాకు వాటిలోనే అన్నిటికంటే తక్కువ వచ్చాయి. సో నేను ఫోకస్ ఆన్ కంటెంట్ చేసినా కానీ ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మెయిన్స్లో అనేది అది నాకు విత్ వేరియస్ అటెంప్స్ అర్థమైంది సార్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లెసన్స్ ఐ వుడ్ సే.
1: అంటే మీరు సివిల్ సర్వీస్లో ఆప్షనల్గా చాలామంది ఆ సబ్జెక్ట్ వైపు మాట్లాడడానికే భయపడతారు చాలామంది విద్యార్థులు, అది మ్యాథమెటిక్స్ని మీరు ఆప్షనల్గా తీసుకున్నారు, అది ఏ విధంగా మీకు మోటివేట్ చేసింది, అది ఏ విధంగా మీరు సివిల్ సాధించడానికి దోహదపడింది అనుకుంటున్నారు?
0: సార్, మ్యాథమెటిక్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇట్ ఈస్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సార్. సో నేను మ్యాథ్స్ తీసుకోవడానికి ఒక రీజన్ అది. సెకండ్ రీజన్ వచ్చేసి మ్యాథ్స్ నేను సిలబస్ ఏదైతే ఉందో అది మా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో కూడా సమ్ పార్ట్ ఈస్ ఇంటర్సెక్టింగ్, అందువల్ల మ్యాథ్స్ తీసుకోవడం జరిగింది సార్. అండ్ మోటివేషన్ వచ్చేసి మ్యాథ్స్ ఈజ్ ఆల్సో వెరీ రిగరస్ ప్రాసెస్ సార్. అండ్ జిఎస్టిఎస్ మ్యాథ్స్ చేయడం వల్ల ఐ బిలీవ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ. ఒకటి వన్ పార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ టెస్ట్ మోర్ ఆఫ్ రిమెంబరింగ్ థింగ్స్, మ్యాథ్స్ టెస్ట్ మోర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ థింగ్స్. సో నాకు ఆ విధంగా రెండు బ్యాలెన్స్ అయ్యాయి సార్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ అని అనుకుంటాను. సో ఆ విధంగా మ్యాథ్స్ వాజ్ హెల్ప్ఫుల్ సార్. మార్క్స్ వచ్చేసి మై మార్క్స్ వర్ గుడ్ బట్ నాట్ ఎక్స్ట్రాడినరీ సార్. నా మ్యాథ్స్ స్కోర్ వాజ్ 280. సో ఐ థింక్ ఇట్ హెల్ప్డ్ బట్ ఇట్ వాజ్ నాట్ ద సోల్ రీజన్.
1: సివిల్ సర్వీస్ సాధించడంలో తల్లిదండ్రులు మీ మదర్ ఫాదర్ పాత్ర ఏమిటి, వారు ఏ విధంగా మీకు ఈ విషయంలో తోడ్పడ్డారు?
0: సార్, సివిల్ సర్వీసెస్ నేను డిసైడ్ అయ్యే ముందు ఐ టాక్ టు మై పేరెంట్స్ అబౌట్ వేరియస్ కెరీర్ ఆప్షన్. వాళ్ళు దే గైడెడ్ మీ అబౌట్ సివిల్ సర్వీసెస్ అండ్ వాళ్ళు దే హెల్ప్ మీ త్రూఅవుట్ దిస్. నేను సివిల్ సర్వీసెస్ వద్దాము అనుకున్నాక కూడా వాళ్ళు ఏనాడు కూడా సివిల్ సర్వీసెస్ వద్దు అయిపోయింది, యూ కెన్ గో ఫర్ అదర్ ఆప్షన్స్ అని ఏనాడు అనలేదు. దే ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ త్రూఅవుట్ ద హోల్ ప్రాసెస్. సో సార్, ఆ సపోర్ట్ సిస్టమ్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ.
1: అందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. అంటే మీరు ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ తల్లిదండ్రులు అక్కడ మీ ఇంకా ప్రోత్సాహం చేయడం అనేది నిజంగా చాలా శుభదండి. అలాగే మొదటి 4 ప్రయత్నాలు జరిగింది, 5వ సారి జరిగింది. మీ ప్రిపరేషన్లో మీరు ఉద్దేశపూర్వకంగా మార్చుకున్న 2 కీలక విషయాలు మా శ్రోతలకు వివరించండి.
0: సార్, ప్రైమర్లీ మెయిన్స్లో నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే సార్. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఐ థాట్ ద సెకండరీ బిఫోర్ ద కంటెంట్. సో ఐ థింక్ అది మార్చాను సార్. ఇన్ ద లాస్ట్ అటెంప్ట్ నేను ఎక్కువ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేశాను అండ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేశాను. సెకండ్లీ టైమ్ సార్, 3 అవర్స్లో పేపర్ కంప్లీట్ చేయడం అనేది విత్ డీసెంట్లీ గుడ్ ఆన్సర్స్ ఈజ్ ద మెయిన్ గోల్ ఆఫ్ మెయిన్స్. సో అది ఐ వర్క్డ్ ఆన్ దాట్ టు సార్. సో ఈ 2 ఇష్యూస్ ఐ థింక్ చాలా చేంజ్ తీసుకొస్తాయి సార్.
1: అలాగే ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, 3 రకమైన ప్రిపరేషన్, డిఫరెంట్ అప్రోచ్ ఇస్ నీడెడ్. మీరు మన సివిల్ ఆస్పిరెంట్స్ కి మీరు ఎటువంటి సలహా ఇవ్వదారు ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి, సివిల్స్ కి ఆ డిఫరెన్స్ క్లుప్తంగా ఎట్లా?
0: సార్, ప్రైమర్లీ ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి, ఇంటర్వ్యూ కి అండర్లయింగ్ సబ్జెక్ట్స్ ఒకటే సార్, ప్రెజెంట్ చేసే విధానం వేరు. సో సబ్జెక్ట్ నమ్ముకుని ఏ ఎగ్జామ్ కి తగ్గట్టు దాన్ని ఉపయోగించుకోగలిగితే దాట్ షుడ్ బి ద బెస్ట్ కేస్ సినారియోస్. ఇవి కాకుండా ప్రిలిమ్స్ కి పర్టికులర్ గా మల్టిపుల్ చాయిస్ ఎలా రాయాలి అండ్ మోర్ టెస్ట్ రాయడం వల్ల ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది సార్. మెయిన్స్ కి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఇంటర్వ్యూ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రెజెంటేషన్. సో సబ్జెక్ట్ ఇస్ ద సేమ్ థింగ్ బట్ ప్రతి స్టేజ్ లో దాన్ని ఎలా చూపించాలి అనే విధానం వేరుంటుంది సార్. సో దీస్ ఆర్ ద ప్రైమరీ డిఫరెన్స్.
1: ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా లాంగ్వేజ్ అనేది రెస్పెక్ట్ చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్.

0: వీరు కూడా సివిలైజ్ అనేది ఒక కళ ఉంటుంది, సివిల్ సర్వీస్ సాధించాలి. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సలహాలు ఇస్తారు?
1: సార్, ఇప్పుడు కరెంట్లీ మనకి ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ ప్రకారం ఎవరైనా సివిల్ సర్వీసెస్ చేయొచ్చు సార్. ఇప్పుడు యూపీఎస్సీ పేపర్స్ కూడా దే మేక్ ద పేపర్ ఇన్ సచ్ వే దాట్ ఎవరైనా కానీ చేయాలి అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళు చేయొచ్చు సార్. క్వశ్చన్స్ మోస్ట్లీ న్యూస్ పేపర్స్ నుంచి ఉంటాయి అండ్ టఫ్ ఉంటే అందరికీ టఫ్ ఉంటాయి. సో ఇన్ ఏ వే అది పాసిబుల్ సార్. సెకండ్లీ, ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ఎవ్రీ ఆస్పిరెంట్. ప్రిలిమ్స్ క్లియర్ అయినప్పుడు రాజీవ్ గాంధీ అభయహస్తం ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఉంది. సో అండ్ విత్ రెస్పెక్ట్ టు కోవిడ్ తర్వాత డిజిటల్ అయింది సార్, రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ డిజిటల్ బూమ్ కూడా జరిగింది. సో ఉన్న ఈ రిసోర్సెస్ సరిగ్గా ఉపయోగించుకొని అండ్ గోల్ ఎందుకు చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంచుకొని అండ్ దాని మీద వర్క్ చేయడం వల్ల ఎవరైనా చేయగలుగుతారు సార్.
0: మీకు సివిల్ సర్వీస్ సాధించడానికి ఎవరైనా మోటివేటర్స్ వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకుని ప్రిపేర్ అయిన ఏమైనా సందర్భాలు?
1: నాకు సివిల్ సర్వీసెస్ ఫస్ట్ రోల్ మోడల్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్. సార్, నాకు రీసెంట్ గా మెంటర్ వచ్చేసి ఐఆర్ఎస్ ఐటి 98 బ్యాచ్ శ్రీనివాస్ సార్. సో వీళ్ళు ప్రైమరీ మోటివేటర్స్ ఉండే సార్.
0: మహేష్ భగవత్ గారు కూడా అడిషనల్ డైరెక్టర్ జనరల్, ఆయన సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ చాలా మందికి సహాయం చేయడం, ఆయన ద్వారా మీరు ఏమైనా సలహాలు పొందారు?
1: ఎస్ సార్, మహేష్ భగవత్ సార్ కూడా ఆయన వాట్సాప్ గ్రూప్లో నేను పార్ట్ ఉండేది అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మహేష్ భగత్ సార్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దీస్ డొమైన్ సార్. సో సార్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ యూపీఎస్ ప్రిపరేషన్స్.
0: సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు, దానికి టైం ఫ్రేమ్ ఎట్లా పెట్టుకోవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, అలా మీరు ఎన్ని గంటలు చదివారు, అదే ప్రయత్నంలో స్మార్ట్ వర్క్ అంటే మీ దృష్టిలో ఏంటి?
1: టైం ఫ్రేమ్ వచ్చేసి నేను ప్రిలిమ్స్కి ఒక 2 మంత్స్ ముందు ఎక్కువ ప్రిలిమ్స్ ఫోకస్ ఉండాలి అంటాను సార్. దాని ముందటి వరకు మెయిన్స్ ఫోకసే ప్రైమరీ అండ్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో ఎఫర్ట్ అంతకుముందు ఎలా పెట్టామో దానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది సార్. సో ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఐ విల్ సే దాట్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ 10 to 12 hours అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి సార్ ఎఫర్ట్ కంటే ఎక్కువ డిస్కషన్స్, ఎక్కువ కమ్యూనికేషన్స్, ఎక్కువ మాట్లాడడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. అండ్ స్మార్ట్ వర్క్ వచ్చేసి సార్ ఇప్పుడు దే ఆర్ వేరియస్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ, జెమినాయ్. సో క్వశ్చన్ టు అండర్స్టాండ్ వీ కెన్ కన్వర్స్ విత్ ఏఐ టూల్స్ ఆర్ ఆన్సర్స్కి కూడా వీ కెన్ హ్యావ్ వేరియస్ ఆన్సర్స్ విత్ రెస్పెక్ట్ టు ఆన్సర్ కరెక్టా కాదా అని వీ కెన్ మేక్ ఏఐ ఎవాల్యుయేట్ థింగ్స్. సో కరెంట్ అఫైర్స్కి ఇలా కూడా ఏఐ టూల్స్ వాడుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్ట్ వర్క్స్.
0: వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంక్లూడింగ్ సివిల్ సర్వీస్ ఫెయిల్యూర్ వరుసగా వచ్చినప్పుడు నేను ఇంకా రాయలేనేమో, నేను పనికిరానేమో అనే భావన కొంతమంది యూత్లో వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ దశని దాటాలంటే మీకు కూడా ఆ స్టేజ్ దాటే ఉంటారు, ఆ సెల్ఫ్ మోటివేషన్ టెక్నిక్ ఏమైనా ఉంటే మా శ్రోతలకు వివరించు.
1: ఫస్ట్లీ, నాకు ఇంటర్నల్ మోటివేషన్ నేను సివిల్ సర్వీసెస్ ఎందుకు చేయాలి అనుకునే స్ట్రాంగ్ ఉండే సార్. సెకండ్లీ, ఎక్స్టర్నల్ మోటివేషన్ కోసం వీక్లీ టెస్ట్ రాసేది సార్ అండ్ ఎవ్రీ టెస్ట్ బేసిస్ మీద అంతకుముందు టెస్ట్ కంటే ఆ టెస్ట్ బెటర్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఉండే సార్. అండ్ తర్వాత ఆ టెస్ట్లోనే వెన్ ఐమ్ రైటింగ్ ద ఎగ్జామ్, ఒక క్వశ్చన్ సాల్వ్ అయినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి మోటివేషన్ వస్తుంది సార్ ఆటోమేటిక్. సో ఐ యూస్ టు ఫోకస్ ఆన్ టెస్ట్ మోర్ ఫర్ దాట్ మోటివేషన్ సార్. అండ్ ప్రతిసారి నేను టెస్ట్ రాసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా కానీ ఫెయిల్ అయినప్పుడు ఐ నో దాట్ నేను ఒక చోట ఫెయిల్ అయ్యానని సార్. అంటే ఒక సబ్జెక్ట్లోనే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టుండొచ్చు, పెట్టలేదు, ఇంకొన్ని ఎక్కువ అవర్స్ చదివి ఉండొచ్చు, చదవలేదు. సో నాకు పర్టికులర్గా అన్నీ నేను చేశాను బట్ థింగ్స్ డెంట్ వర్క్అవుట్ అంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ దిస్ విల్ నాట్ బి డన్ అని, బట్ ఎవ్రీ టైమ్ దెర్ వాజ్ సంథింగ్ దట్ ఐ కెన్ డూ సార్. సో ఆ మోటివేషన్ ఉండే సార్.
0: అండ్ మీ కుటుంబం నుంచి వచ్చిన అతిపెద్ద సపోర్ట్ ఎటువంటి వచ్చింది? ఎందుకంటే 1, 2, 3, 4 అన్న తర్వాత ఏమన్నా పేరెంట్స్ నుంచి డిసప్పాయింట్మెంట్ లాగా ఏమైనా వచ్చిందా? మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు?
1: సార్, మా పేరెంట్స్ దేవర్ ఆల్వేస్ సపోర్టివ్ సార్. ఏనాడు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వలేదు. అండ్ ఆల్సో నా ప్రిపరేషన్ గురించి నేను మా పేరెంట్స్ చాలా ట్రాన్స్పరెంట్ ఉండే సార్. ఒకవేళ నాది ఎగ్జామ్ కాకపోతే ఎందుకు కాలేదు అండ్ ఐ యూస్ టు డిస్కస్ ఇట్ విత్ నాది ఒకవేళ ఏమైనా సక్సెస్ అయినప్పుడు ఎందుకు అయింది అండ్ ఐ వాజ్ వెరీ హానెస్ట్ సార్. సో ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఐ నో దాట్ వాట్ కెన్ బి డన్ అండ్ ఐ నో వేర్ ఐ కెన్ గో. బట్ అది ఒకవేళ ఇంప్లిమెంట్ చేయలేకపోతే నాకు ఒకవేళ రిజల్ట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ ఇయర్ చేయగలుగుతానన్న నమ్మకం ఉండే సార్. సో ఫర్ ఎవ్రీ అటెంప్ట్ దాట్ మోటివేషన్ వాజ్ అండ్ మై పేరెంట్స్ వర్ ఆల్సో వర్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ దట్ మోటివేషన్.
0: ప్రిపేర్ అవుతున్న తెలుగు రాష్ట్రాల యువతకు, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు, మీరు ఇచ్చిన 3 golden tips ఏమండి?
1: సార్, ఫస్ట్లీ నమ్మకం సార్, చేయగలమన్న నమ్మకం ఉండాలి. సిచ్యువేషన్ ఎంత అంటే మనకి ఆపోజిట్ ఉన్నా, చాలా సబ్జెక్ట్ కవర్ చేయాల్సింది ఉందా కానీ ఆ నమ్మకం చేయగలమనేది అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ సార్. సెకండ్లీ, మనల్ని మనం రూత్లెస్గా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి సార్, బికాస్ మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్స్. థర్డ్లీ సార్, వీ హ్యావ్ టు బీ మోర్ ఇంట్రాక్టింగ్ అండ్ కోఆపరేటింగ్ విత్ పీపుల్. ప్రిపరేషన్ విత్ రెస్పెక్ట్ టు వేరే ఫ్రెండ్స్తో చేసిన, వేరే ఆస్పిరెంట్స్తో చేసిన ప్రిపరేషన్ గెట్స్ ఈజియర్ సార్. ఇట్స్ ఇట్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్ ఇన్ సమ్ మేనర్.
0: ఆల్వేస్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా? కోచింగ్ లేకుండానే తెలుగు మీడియం లోని సివిల్ సర్వీస్ కొట్టే కొంత ఆలోచన గ్రామీణ యువతకున్న అటువంటి వారికి మీరు ఏమేమి సలహాలు ఇస్తారు? మీ అనుభవం ఈ ఆస్పెక్ట్ లో ఏం చెప్తుంది?
1: సార్ నేను పర్టికులర్ గా కోచింగ్ తీసుకోలేదు సార్, నేను టెస్ట్ సిరీస్ అండ్ ఆన్సర్ ఐటీ మెంటర్షిప్ తీసుకున్నాను. నేను తెలుగు మీడియం రాయడం గురించి అండ్ దాని ద్వారా సివిల్ సర్వీసెస్ చేయడం

ఇట్స్ పాసిబుల్ సార్. ఇయర్ నాకు తెలిసిన సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ క్లియర్ విత్ తెలుగు మీడియం సార్. సో కోచింగ్ గురించి, కోచింగ్ ఈ సెపరేట్ థింగ్ సార్. తెలుగు మీడియంలో చేయొచ్చు కోచింగ్తో అయినా కోచింగ్ లేకపోయినా అయినా, బట్ కోచింగ్ అవసరమా వద్దా అనేది అది మన నీడ్ బట్ ఉంటుంది సార్. ఒకవేళ మనకి ఒక సబ్జెక్ట్లో అంత డెప్త్ లేదు అండ్ తక్కువ టైంలో కవర్ చేయాలి అంటే కోచింగ్ తీసుకోవడం బెటర్ సార్. బట్ మనకి సబ్జెక్ట్లో ఒక బేసిక్ ఐడియా ఉంది, బుక్స్ నుంచి మనం చదువుకోగలం అనుకుంటే బుక్స్ నుంచి చేసుకోవడం బెటర్ సార్. బట్ ఎలా అంటే సార్, తెలుగు మీడియం ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయని అనుకోవడం వల్ల ఇష్యూ ఉంది సార్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ సార్. I know some people who have been selected.

0: సార్ తెలుగు మీడియం ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అని అనుకోవడం వల్ల ఇష్యూ ఉంది సార్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ సార్. ఐ నో సమ్ పీపుల్ హూ హావ్ బీన్ సెలెక్టెడ్ దిస్ ఇయర్ పర్సనల్లీ.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇండియా ఒక భారత్ అనే ఒక యోజన ఆర్టికల్స్ ఇటువంటి ఏమైనా గవర్నమెంట్ మీకు ఏమైనా సహాయకారిగా ఉపయోగపడ్డాయి?
0: సార్ పిఐబి సోర్స్, పిఆర్ఎస్ సోర్సెస్, నెట్లో ఈ ఆర్టికల్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఆల్సో ఆకాశవాణి ప్రోగ్రామ్స్ పర్టికులర్లీ కరెంట్ అఫేర్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి సార్. ఆన్ పర్టికులర్ టాపిక్ వెన్ హానరబుల్ గెస్ట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆ ఒపీనియన్స్ ఇంటర్వ్యూ టైంలో హెల్ప్ఫుల్ ఉంటాయి సార్.
1: సివిల్ సర్వెంట్ 123 ర్యాంక్తో రేపు ఐఏఎస్ ఆఫీసర్గా మీ డ్రీమ్ పోస్టింగ్ ఏమైనా ఉందా? ప్రజలకు ఏమైనా చేయాలని ఒక ఆలోచన ఏమన్నా?
0: నేను పర్టికులర్గా ఈ పోస్టింగ్ కావాలి అని నేను అనుకోలేదు సార్, బట్ మై గోల్ ఇస్ దాట్ నాకు ఏ పోస్టింగ్ ఇచ్చినా కానీ దాంట్లో ప్రజల్ని ఎంత చేయగలను అంత చేయాలి అనేది కాన్సెప్ట్ సార్. సెకండ్లీ ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ చూసింగ్, ఇఫ్ ఐ హ్యావ్ టు అంటే మా పేరెంట్స్ టీచర్ సార్, సో ఇఫ్ పాసిబుల్ ఐ వాంట్ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్.
1: ఐఐటి కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత హెవీ ప్యాకేజెస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు మీరు వెళ్ళే అవకాశం, కానీ సివిల్ సర్వీస్ చేయాలి నేను సమాజానికి ఏవో చేయాలని ఆలోచనతో వచ్చారు. అలాంటివి ఏమైనా మీ గోల్స్ సమాజానికి ఇది చేయాలి చేయాలి ఎడ్యుకేషన్ పాటు ఇంకేమైనా మీ మనసులో ఉన్నాయి?
0: సివిల్ సర్వీసెస్ విత్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కెన్ డూ లాట్ ఆఫ్ వండర్స్. అది ఏ పోస్టింగ్ లో అయినా వీ కెన్ డూ ఇట్ సార్, బీట్ హెల్త్, బీట్ ఎడ్యుకేషన్, బీట్ సోషల్ సెక్టర్స్, ఏ సెక్టర్ అయినా కానీ దాంట్లో వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. సో సార్ ఇన్ దాట్ సెన్స్ ఇన్ ఎనీ పోస్టింగ్ సార్ ఐ వాంట్ టు డూ మై బెస్ట్ దేర్.
1: యూపీఎస్సీ జర్నీలోనే మీరు ఎందుకంటే ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ యూపీఎస్సీ మీద చాలా ఫోకస్ చేసి ప్రిపేర్ అయ్యారు, ఈ జర్నీలో మీకు ఫేవరెట్ గా ఏమైనా కొన్ని పుస్తకాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి సివిల్ సర్వెంట్ అవ్వడానికి అనేది ఏముంటే మాకు వివరించండి.
0: సార్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ సార్ చాలా బాగుంటుంది సార్, అండ్ మోనిస్ట్రీ స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ బుక్ సార్. ఆర్ట్ అండ్ కల్చర్ కి అండ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ కి తమిళనాడు స్టేట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, దట్ ఈస్ ఆల్సో గుడ్ సార్.
1: మీరు ఈ ప్రిపరేషన్ లో ఈ జర్నీలో ఒత్తిడి వచ్చినప్పుడు బాగా టెన్షన్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారు, ఫీల్ అయినప్పుడు ఏం టెక్నిక్స్ వాడారు?
0: ఇన్ ద ఎగ్జామినేషన్ టెన్షన్ అండ్ స్ట్రెస్ ఆర్ ప్రెటీ కామన్ సార్, బట్ వెన్ ఐ యూస్ టు గెట్ స్ట్రెస్ సార్ నేను ఐ ట్రై టు రైట్ మోర్ టెస్ట్ సార్. ఒకవేళ నేను ఈ పర్టికులర్ స్ట్రెస్ ఈ పర్టికులర్ విషయానికి అయితే ఐ యూస్ టు యాక్ట్ ఆన్ ఇట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పాలిటీ కాలేదనుకోండి సార్, ఐ ట్రై టు రైట్ ఎ పాలిటీ టెస్ట్ అండ్ అండర్స్టాండ్ ఓకే, సో ఐ ట్రై టు క్వాంటిఫై థింగ్స్, సో టెన్షన్ దేని వల్ల వస్తుంది అండ్ దాన్ని ఎలా అధిగమించాలని. సెకండ్లీ సార్ ఐ యూస్ టు వాక్, ఐ యూస్ టు మెడిటేట్ అండ్ ఐ హ్యాడ్ మై ఫ్రెండ్స్ ఇన్ అశోక్ నగర్, సో వాళ్ళని కలవడానికి వెళ్తుండే.
1: ఇంటరాక్షన్ విత్ ఫ్రెండ్స్, యోగా, మెడిటేషన్ డెఫినెట్లీ విల్ హెల్ప్ టు గెట్ ద మోర్ కాన్సంట్రేషన్. ఫెయిల్యూర్ కి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి కొత్తగా?
0: నా ఒపీనియన్లో సార్ ఫెయిల్యూర్ అనేది డిఫరెంట్ ఉంటుంది సార్. యూపీఎస్సీలో ఇట్స్ బైనరీ, ఐదర్ లిస్ట్లో ఉన్నాము ఆ లిస్ట్లో లేము అనేది ఉంటుంది. బట్ ఫెయిల్యూర్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాది 2023లో ఐ లాస్ట్ కట్ ఆఫ్ బై 3 మార్క్స్ సార్, అండ్ 2023 ఫారెస్ట్ ఇంటర్వ్యూ ఫైనల్ ర్యాంక్ ఐ లాస్ట్ బై 6 మార్క్స్ సార్. సో
1: యెస్
0: సార్, సో ఫెయిల్యూర్ ఈజ్ ఇన్ లెవెల్ సార్, అండ్ దే ఆర్ సమ్ ఫెయిల్యూర్స్ దాట్ నేను కష్టపడి రాని ఫెయిల్యూర్స్ ఉన్నాయి సార్. సో మై ఒపీనియన్లో ఫెయిల్యూర్స్ అనేది వీ షుడ్ బి లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎ ఇంట్రోస్పెక్టివ్ పర్స్పెక్టివ్, దాని నుంచి ఎలా నేర్చుకోవచ్చు అనేది కాన్సెప్ట్ లోనే ఉండాలి. బట్ కోల్పోయాం అనేది అనుకోవడం ఇట్స్ నాట్ రైట్ అనేది నా ఒపీనియన్ సార్.
1: Union Public Service Commission is such a big platform. Everyone has a dream of going to UPS and getting some service. అసలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మా శ్రోతలకు మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి, దాన్ని ఎట్లా మనకి సాధించాలని టార్గెట్ ఎలా ఇంప్రూవ్?
0: సార్ నా ఒపీనియన్లో యూపీఎస్ ఈజ్ అ పోర్టల్ సార్, సో అయితే దాని నుంచి సివిల్ సర్వెంట్ అవ్వచ్చు ఆర్ ఆ ప్రిపరేషన్లో ఆ ఎఫర్ట్లో వీ చేంజ్ అవర్ సెల్స్, మనకి వీ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ సెల్స్, మన గురించి మనకు బెటర్ ఐడియా ఉంటుంది, మన సొసైటీ గురించి మనకు బెటర్ ఐడియా ఉంటుంది, అండ్ వీల్ బీ బెటర్ పీపుల్. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవడం అనేది ద అవుట్కమ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ, సో ఇట్ షుడ్ బి పర్స్యూడ్ అని నా ఒపీనియన్ సార్.
1: ఐఐటి చేయక ముందర మీ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ గురించి మా శ్రోతలకు ఒకసారి వివరించండి.
0: సార్ నాది 10th క్లాస్ వరకు నేను సెయింట్ గాబ్రియల్స్ హై స్కూల్ వరంగల్లో చేశాను సార్, నాది ఇంటర్ వచ్చేసి నేను హైదరాబాద్ మాదాపూర్లో చేశాను సార్.
1: ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారో ఏ విధంగా మన సివిల్ సర్వీస్ ఉపయోగపడాను?
0: ఇంటర్మీడియట్లో నాది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ సార్, సో ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి పర్టికులర్లీ మ్యాథ్స్, అక్కడ ప్రాక్టీస్ అండ్ రిపీటెడ్ ఎక్స్పోజర్ టు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఆప్షనల్ వైపు ఉపయోగపడ్డాయి సార్, అండ్ ఆల్సో సీసాట్ ఇన్ ప్రిలిమ్స్ ఆ బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అయింది సార్.
1: మీకు ఈ ఎందుకంటే సమాజంలో ఇప్పుడు వస్తున్న మార్పులు ప్రస్తుతానికి రాజకీయాల్లో కానీ లేకపోతే అప్రోచ్ లో కానీ ఫైనాన్షియల్ గా కానీ ఈ రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఈ నేపథ్యంలో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా?
0: సార్ ఎనీ యాక్షన్ డన్ బై అ పర్సన్ ఇన్ ఎ సొసైటీ ఈజ్ అ పొలిటికల్ యాక్షన్ సార్, అంటే పాలిటిక్స్ ఐ డోంట్ థింక్ ఇట్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ యాజ్ కంపేర్డ్ టు జనరల్ సొసైటీ సార్. సో ఐ థింక్ మోర్ పొలిటికల్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ద పీపుల్ ఇంక్రీజింగ్ ఓటర్ అవేర్నెస్ అండ్ ఇంక్రీజ్ సివిక్ పార్టిసిపేషన్ ఈజ్ నెసెసరీ ఇన్ కరెంట్ సొసైటీస్.
1: యూపీఎస్సీ కానీ టార్గెట్ ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మెయిన్ ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. దానికి మీరు ఏం చేశారు, మా యూత్ కి ఎటువంటి సలహా?
0: డైలీ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఐ విల్ సజెస్ట్ డెఫినెట్లీ. నేను వాకింగ్ ఎక్కువ చేస్తుండే సార్, వాకింగ్ ఆర్ యోగా.

0: యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్, ఎనీథింగ్ దట్ ఆ పర్సన్ కంఫర్టబుల్ ఉంది, దే కెన్ డూ ఇట్.
1: అలాగే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ సంస్కరణలు తీసుకొచ్చారు, మహిళా సాధికారత కోసం కానీ యువత సాధికారత కోసం. ఇటువంటి వాటిలో మీకు ప్రధానమంత్రి గారు చేపట్టిన ఏమైనా సంస్కరణలు మిమ్మల్ని మోటివేట్ చేశారు?
0: విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అండ్ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ ఫర్ హెల్పింగ్ యూత్, అంటే అప్రెంటిషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ యూత్ ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్, ఇన్ మై ఒపీనియన్.
1: మీకు బాగా ప్రధానమంత్రి గారు చేపట్టిన సంస్కరణలో అవి బాగా నచ్చాయి, స్కిల్ డెవలప్.
0: ఎస్ సార్,
1: థ్యాంక్స్. తరుణ్ తేజ్ గారు, మీ మాటలు లక్షల మంది ఆశావాహులకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చాయండి. మా శ్రోతలందరూ కూడా చాలా చక్కటి విషయాలు మీరు చెప్పారు. కృషితో నా సిద్ధుర్భిక్షం అనే మాటను మీ జీవితంలో మీరు నిరూపించారు. మీ భవిష్యత్ సర్వీసు దేశానికి ఎంతో మేలు చేయాలని ఆశిస్తూ ఆకాశవాణి తరఫున మీకు మరోసారి అభినందనలు చెప్తూ
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు కృషితో నాస్తి దుర్భిక్షం అనే అంశంపై సివిల్స్ ఆల్ ఇండియా 123వ ర్యాంకర్ తరుణ్ తేజ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విన్నారు. మోడరేటర్ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
3: చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా యానిమల్ చిత్రం కోసం రాఘవ్ చైతన్య ప్రీతం పాడిన పాట, అనంత శ్రీరామ్ రచన.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కాంతార చిత్రం కోసం హరిచరణ్ చిన్మయి శ్రీపాద పాడిన భాస్కర్ భట్ల గీతం, అంజేష్ లోకనాథ్ సంగీతం.
3: ಬತ ತೊಳುಕೈಗೆ ಮಣಿ ಮುಳೆ ನೀತ ಮದಿಗೋದಣ್ಣ ಬರಲಿಲ್ಲ.

కార్యక్రమంలో చివరి గీతం వినండి. హిట్ 2 చిత్రం కోసం సిట్ శ్రీరామ్ రమ్య బెహరా పాడారు. కృష్ణకాంత్ రచన, ఎంఎం శ్రీలేఖ సంగీతం.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో సమాచార సంధ్య, న్యూస్ ఎట్ 9, స్పాట్లైట్, అనంతరం నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్ ఢిల్లీ కేంద్రం నుండి రాత్రి 10:00 ఆకాశవాణి రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో నీరజ్ మిశ్రా గారి సితార్ వాద్య సంగీతం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మై మునీష్ శర్మ. ముఖ్య సమాచార్. పశ్చిమ బంగాల్, అసమ్, కేరళం, తమిళనాడు ఔర్ పుదుచ్చేరి మే విధానసభా చునావ్ కి మతగణనా కే లియే సభీ తయారీయాం పూరీ, సుచారు మతగణనా కే లియే కడీ సురక్షా వ్యవస్థా. భారతీయ అంతరిక్ష స్టార్టప్ గెలక్సీ ఐ నే స్పేస్ ఎక్స్ కే ఫాల్కన్ 9 రాకెట్ సే దునియా కే పెహలే ఆప్టోసార్ ఉపగ్రహ మిషన్ దృష్టి కా సఫల్ పరీక్షణ కియా. ఉపరాష్ట్రపతి ఔర్ ప్రధానమంత్రి నే ఇస్ ప్రక్షేపణ కి ఉపలబ్ధి పై సరాహనా కీ హై. పశ్చిమ ఏషియా సంఘర్ష కే దౌరాన్ అస్థాయి రుకావట్ కే బాద్ సంయుక్త అరబ్ అమీరాత్ నే భారత్ కే కై గంతవ్యో కే లియే సామాన్య ఉడానో కా సంచాలన్ ఫిర్ సే శురూ కర్ దియా హై. మౌసమ్ విభాగ్ నే కల్ ఉత్తర భారత్

0: month. Central forces, state police personnel and election officials deployed to ensure a smooth and transparent counting process. CCTV surveillance and multi-layer security arrangements have been put in place at strong rooms and counting halls. Early trends are expected within the first few hours of counting, while the final picture may be emerged by evening. Sandipan Dashgupta, Akashvani News, Kolkata.
1: Indian space startup Galaxy has launched Mission Drishti, world's first Optosat satellite, aboard SpaceX Falcon 9 rocket from California in United States. Weighing 190 kg, Mission Drishti is the largest Earth observation satellite ever built by a private Indian company. Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi lauded the successful launch of Mission Drishti satellite, highlighting it as a major milestone in India's space and innovation journey. The United Arab Emirates has resumed normal flight operations to multiple destinations in India after brief suspension amid West Asia conflict. It comes after the UAE General Civil Aviation Authority has announced full resumption of normal air navigation operations within country's airspace and lifted temporary precautionary measures. The Ministry of External Affairs in a statement said, Indian and UAE carriers have consequently restored regular flights from UAE to multiple destinations in India. Maharashtra Chief Minister Devendra Fadnavis has assured that the state government is taking all necessary steps to ensure strict punishment for the accused of rape and murder of a minor girl in Nasrapur in Pune district. He called it a serious incident, adding that efforts are underway to conduct the trial in a fast-track court. National Commission for Women Chairperson Vijay Rahatkar also strongly condemned the incident, calling it deeply disturbing and a blot on humanity. She said, the Commission has written to the National Commission for Protection of Child Rights seeking immediate action. She also demanded strict action under the POXO Act. Defence Minister Rajnath Singh will inaugurate a North Tech Symposium on the theme Raksha Trivedi Sangam, where technology, industry and soldiering converge in Prayagraj, Uttar Pradesh tomorrow. The three-day event is being jointly organised by the Northern Command and Central Command of the Indian Army and the Society of Indian Defence Manufacturers, that is SIDM. The Ministry of Defence informed that the symposium will serve as a vibrant platform to showcase and integrate state-of-the-art indigenous technologies to overcome operational challenges. Ministry of Health and Family Welfare, in collaboration with all states and union territories and relevant central ministries and departments, will observe a Pan-India Fire Safety Week from tomorrow to raise awareness on the importance of prevention and mitigation of fire hazards across healthcare facilities in the country. In IPL cricket, chasing the target of 164 runs set by Punjab Kings, Gujarat Titans were 147 for 5 in 17.5 overs in Ahmedabad when reports last came in. Earlier in another match, Kolkata Knight Riders defeated Sunrisers Hyderabad by 7 wickets at Rajiv Gandhi International Stadium in Hyderabad. Chasing the target of 166 runs set by Sunrisers Hyderabad, Kolkata Knight Riders scored 169 for 3 in 18.2 overs, and that is the end of this news bulletin.
2: Akashvani Hyderabad Kendram. రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో పదవి గురించి డాక్టర్ ఎం భవానీ గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తి రంజనిలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి. 6:35 పొలం పనులు, 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. 7:15 ఉదయ తరంగంలో కోల్ మైనర్స్ డే విశేషాలు వింటారు. అలాగే ఇది మన చట్టం శీర్షికన ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ అనే అంశంపై రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎస్ శ్రీ హలీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు గారి వేణుగానం వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎన్ రాజం గారి వయలిన్ వాదన వింటారు. 12:10 యోవాణి కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 1:20 వనితాలోకం, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంకాల ప్రసారంలో 5:05 చిందు యక్షగానం వినిపిస్తారు. పద్మశ్రీ గడ్డం సమ్మయ్య బృందం కథ డాంగే ఉపఖ్యానం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:10

నిమిషాలకు ఇల్లు ఆకిలి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలు. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.